శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 14వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 4వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం భక్తి రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు విన్నారు.

0: ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధను మనకు వినిపిస్తారు ఆర్ సాయిలు గారు.
4: ప్రతినిత్యము తూర్పు దిశన సూర్యోదయం అవుతున్న సమయాన మనం ఒక్కసారి కన్నులు తెరిచి చూస్తే ఆ అరుణోదయ కాంతులు, అరుణ కిరణాలు భూమికి తాకిన వేళ భూమిపై ఉన్న జీవజాలమంతా ఒక నూతన ఉత్సాహముతో పులకించిపోతుంది. భూమిపై ఉన్న పచ్చిక బయళ్లు, వాటిపై రాలిన నీటి బిందువులు అరుణకాంతిలో తెల్లని ముత్యాల్లా కనిపిస్తుంటే మనసు పులకించిపోతుంది. ఆ అరుణోదయాన పశుపక్ష జాలమే కాకుండా మానవలోకమంతా మేల్కొని తమ తమ కార్యక్రమాల్లో నిమగ్నమవటము, నిన్నటి శ్రమను మర్చిపోయి నూతన ఉత్సాహాన్ని తెచ్చుకుని ఒక నూతన ఉత్తేజాన్ని పొంది సంతోషంగా రైతులు తమ పొలాలకు పోయి పొలాల పనుల్లో లీనమవటము, పశుపక్షాదులు తమ పిల్లలకు మేత కొరకు ఎక్కడికో పోయి తిరిగి తిరిగి తమ పిల్లలకు మేతను నోటకరుచుకొని వస్తాయి. ఈ తతంగమంతా అరుణోదయం కాగానే చకచకా జరిగిపోతుంటాయి. అసలు అరుణోదయానికి ఒక ప్రత్యేకత ఉంది. పురాణ కాలంలో పురాణ పురుషులందరూ సూర్యోపాసన చేసేవారు. అరుణోదయాన తిరిగి సూర్యాస్తమయం కాలములో వారు సూర్యునికి అర్ఘ్యమిచ్చేవారు. నీటి వనరులు చూసుకొని అందులో దిగి సూర్యునికి నీరు దోసిలితో తీసుకుని వదిలేవారు. అదే సూర్యోపాసన అంటారు, అర్ఘ్యము అని కూడా అంటారు. శాత్రాజిత్తు అనే మహారాజు సూర్యోపాసన చేసేవాడు. తన జీవిత కాలములో ఇలా చేయడం వల్ల సూర్యదేవుడు అతని ఉపాసనకు మెచ్చుకుని అతనికి అతి మహిమాన్వితమైన శమంతకమణిని ప్రసాదిస్తాడు. అది ప్రతిరోజు కొన్ని బారువల బంగారాన్ని ఇచ్చేదని, దాన్ని శ్రీకృష్ణుడు తనకిమ్మని, దానికి శాత్రాజిత్తు నిరాకరిస్తాడని, తర్వాత జామవంతుని ద్వారా అది శ్రీకృష్ణునికి దక్కుతుందని పురాణగాథల్లో ఉంది. మరో ఉదంతం కూడా మహాభారతంలో జరిగింది. ధర్మరాజు జూదంలో ఓడిపోయి 13 సంవత్సరాలు అరణ్యవాసం చేయటానికి పోయినప్పుడు ద్రౌపది సూర్యోపాసన చేయగా సూర్యుడు ఆమెకు

0: అక్షయ పాత్ర ఇస్తాడు. అది ఎంతమందికైనా ఏమి కోరుకుంటే అది ప్రసాదిస్తుంది. మరో ఉదంతం ఏమిటంటే, కర్ణుడు కూడా సూర్యోపాసన వల్లనే జన్మించి సహజ కవచ కుండలాలతో విరాజిల్లిన మహాదానశీలిగా పేరొందినాడు. అంటే సూర్యుడు మానవులకు ఎన్నో విధాల సహాయపడుతూ వారి మనుగడకు దోహదపడుతున్నాడు. ఉదయం పూట సూర్యబింబాన్ని కొన్ని నిమిషాల పాటు తదేకంగా చూస్తే కంటి జబ్బులు నయమవుతాయని, ఎండలో కొంతసేపు ఉంటే శరీరంలోని రోగాలు చర్మవ్యాధులు దూరమవుతాయని అంటారు. మానవులు నిత్యము సూర్యోపాసన చేస్తే వారికి తినటానికి ఆహార కొరత ఉండదని అంటారు. సువాసినులు ప్రతి నిత్యము సూర్యునికి ఒక దండం పెట్టి స్మరిస్తే ఆమె అన్నపూర్ణలా యాచించిన వారికందరకు కడుపు నిండా అన్నం పెట్టే భాగ్యాన్ని పొందుతుందని పెద్దలు అంటారు. అందుకే పురాణ పురుషులు మొదలు సాధారణ మానవులు సైతము సూర్యోపాసన చేస్తారు. అరుణోదయాన అరుణ కిరణాల్లో ఎంతో మహిమ ప్రేరణ ఈ భూమండలంపై ఉన్న జీవజాలానికి ప్రాప్తిస్తుంది. ఫలితంగా పూసిన పూలలో రంగులు కూడా సూర్యుని వల్ల వస్తున్నాయి. మొక్కలు సూర్యుని కిరణాల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతున్నాయి. మొత్తానికి సూర్యదేవుడు జీవజాలానికి సమస్త లోకానికి వేడిమి, వెలుతురు, ఆహారము అన్ని సమకూరుస్తున్నాడు. అందుకే ప్రతి మనుష్యుడు ఉదయాన్నే లేచి సూర్యదేవునికి ఒక నమస్కారము చేస్తే అతనికి ఎల్లప్పుడూ తిండికి తిప్పలుండదని అంటారు. జై సూర్యదేవో భవ.
1: మీరు ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో ఆర్ సాయిలు గారు అందించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ

0: చేస్తున్నాము.
1: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయ మండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్టంలోని ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,842 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కును పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు CMRF కానివ్వండి, NOCలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
1: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు

ఉపరితలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు భారతసారథి అన్నారు.

103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరోసైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే వివరాలు. అనంతరం 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించే వివరాలు. ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 10:30 నుండి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 3:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి కార్యక్రమంలో

0: శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు, 5:45 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని మరియు ప్రబోధ గీతం, 6:35 సినీ రంజని, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు, 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి, 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రస్థానంపై 4వ భాగం, స్వస్థ సేవ అనుప్రియా పటేల్ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారి ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనిజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనిజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనిజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ATF ధర మార్చిలో 60.5 5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
2: ETF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ETF price for the airline carriers who want to participate in this unko ek stable ETF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
1: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
3: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कंट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कंट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस पुराने ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
1: आकाशवाणी वार्ता వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో PDR జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్ లావో PDR మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
4: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to a beautiful country during our ASEAN chairship in 2024.
1: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడా రంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని WHO చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు.

0: కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్టలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో రెండు రోజుల పాటు జరిగే రెండవ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుండి రెండు రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో 7:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారు అందించే వివరాలు అనంతరం. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించే వివరాలు, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
7: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
6: సంప్రదించండి.
7: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
7: సెల్ 7799090505.
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
8: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
6: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
8: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
6: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258. హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
9: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
9: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
10: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా, సైబాల్, నడుగుల కామరా, సైబాల్, బురద పుల్లా, సైబాల్.
11: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సైబాల్.
12: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
13: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
12: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
13: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
14: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
15: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
12: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
13: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
12: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
13: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
14: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:30. ఇప్పుడు విందాం డాక్టర్ విశాల్ ఇండోర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక, ఆల్కహాల్, నరాల వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
5: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
4: ఏందే తల్లి ఇట్లా విలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి.
5: అవును సోదమ్మా.
4: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా, గంజాయి, గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
5: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
4: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డి అడిక్షన్ సెంటర్ లా చాలా మందికి నయమైంది.
5: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకుని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకును బాగు చేసుకుంటా.
3: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక, ఆల్కహాల్, నరాల వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: డాక్టర్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం
6: డాక్టర్ గారు. మనిషి నిత్య జీవితంలో ఒత్తిడి అనే మాట విని విని అందరం అలవాటు పడుతున్నాం. ఒత్తిడి లేని రంగం అంటూ ఏది లేదేమో అని చెప్పొచ్చు. ఇంటి పనికి పరిమితమైన ఒక గృహిణి కూడా ఈ రోజుల్లో ఒత్తిడికి గురి కావడం మనం గమనిస్తున్నాం. ఇది అది అని కాకుండా ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి ఎంతో కొంత ఒత్తిడికి గురి కావటం సహజంగా జరిగిపోతూ ఉంది. సో ఈ ఒత్తిడి ఎందువల్ల కలుగుతుంది, దీనివల్ల ఎదురే దుష్పరిణామాలు ఏమిటి, ఇది మనిషి యొక్క పూర్తి కాలపు జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది?
7: సో మీరు అన్నట్టు ఏంటంటే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మానసిక ఒత్తిడి గురవుతున్నారు. అంటే మీరు గతంతో పోల్చినట్లయితే, మనకు గతంలో ఏంటంటే మనకు ఒక నియమాలు కానీ నిబంధనలు కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక లైఫ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మీరు చూస్తుండండి, అంటే మనకు మార్నింగ్ లేవడంతో పాటు నైట్ పడుకునే వరకు ప్రతి వ్యక్తి ఏదో రకంగా బిజీ ఉంటున్నాడు. ఈవెన్ బిజీ అనే వర్డ్ అనేది మనం కామన్గా చూస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే, అంటే ఆ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం చూసినట్లయితే, సో నిత్య జీవితంలో మన పిల్లలు చూడండి, ఫస్ట్ మనం చదువుకునే విద్యార్థుల్లో కానీ కాంపిటీషన్ అనేది ఒకటి, తర్వాత మళ్ళీ టీచర్స్ ఒత్తిడి ఒకటి, తర్వాత పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్. ఆ పిల్లల్లో ఏంటంటే తెలియకుండానే అయ్యో మేము టార్గెట్స్ అచీవ్ కాలేకపోతున్నాం అని ఒక ఒత్తిడి చూస్తున్నాం. అదే ఉద్యోగస్తులు చూడండి, ఉద్యోగస్తులు మార్నింగ్ లేవగానే టైంకు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత టార్గెట్స్ అచీవ్మెంట్స్, తర్వాత ఆ బర్డెన్లు ఏంటంటే వాళ్ళు సరిగా వర్క్ చేయలేకపోతున్నారు. అదే మీరు గృహిణి చూడండి, గృహిణిలో కూడా ఏంటంటే వాళ్ళ ఒక ఫ్యామిలీ టేక్ కేర్ అంతా వాళ్ళు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ వృద్ధుల్లో కూడా, వృద్ధుల్లోకి వచ్చినట్లయితే వాళ్ళు అప్పటి వరకు పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక స్టేజ్ వరకు తీసుకొస్తారు, వాళ్ళ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. సో మనం స్ట్రెస్ అనేది ఏంటంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి, అంటే పుట్టిన పిల్లల నుండి ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ అనేది చూస్తున్నాం. సో ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే ఒక కామన్ వర్డ్ అయిపోయింది, కానీ అవగాహన అనేది చాలా మందిలో తక్కువ ఉంది. చూడండి, స్ట్రెస్ వలన మనం ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి అవగాహన లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్ట్రెస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యూ స్ట్రెస్, యూ స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్. ఇప్పుడు మనకు పోటీతత్వం, అంటే ఇప్పుడు మనకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చెడు ఫ్రెండ్స్ ఉంటారు. అలానే మనకు స్ట్రెస్ అనేది పూర్తిగా మనం ఇది చెడు
6: అనేది చెప్పడానికి అవకాశం
7: లేదు. స్ట్రెస్ అనేది ఏంటంటే రెండు రకాలు అన్నమాట. ఒకటి ఏంటంటే మంచి స్ట్రెస్, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ సంతోషం ఉంటుంది, రెండవ సైడ్ ఏమవుతుంది, ఆయనకు బాధ్యతలు పెరుగుతాయి. కానీ ఎప్పుడైనా ఆ బాధ్యతలు పెరగడం వల్ల వాళ్ళు దాన్ని స్ట్రెస్ గా తీసుకోరు. ఏమనుకుంటారంటే నాకు ఒక పదోన్నతి లభించింది, నా బాధ్యతలు పెరిగినా గానీ నాకు పదోన్నతి లభించిందనే సంతోషంలో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. సో కాబట్టి ఏంటంటే అది యూ స్ట్రెస్, మంచి స్ట్రెస్ అంట. అదే ఇప్పుడు చెడు స్ట్రెస్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి అది ఇబ్బంది కలిగినప్పుడు, ఇప్పుడు ఆ స్ట్రెస్ అనేది బాధ్యతలు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉండకపోవడంతో పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అది మనము డిస్ట్రెస్ అంటాం, అంటే దాన్ని చెడు స్ట్రెస్ అంటాం. సో కాబట్టి మనము స్ట్రెస్ అనేది కూడా దాన్ని మంచి చెడులు కూడా దాంట్లో ఉంటాయి. సో కాబట్టి స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది పెరిగినప్పుడు మీరు అన్నట్టు ఇందాక అడిగారు మీరు కొన్ని రకాల మనకు చేంజెస్ జరుగుతుంటాయి బ్రెయిన్లో. ఎలాంటి చేంజెస్ అంటే ఇప్పుడు బ్రెయిన్లో ఏంటంటే కొన్ని రకాల మనకి ఇప్పుడు హ్యాపీనెస్ హార్మోన్స్ అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఎంత సంపాదించాము, లైఫ్లో ఎంతవరకు బతికాము అని అనుకుంటారు కదా. సో మనము ఎంత సంతోషంగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. సో మరి సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకు మెదడులో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఎట్లాగంటే ఇప్పుడు బండిలో పెట్రోల్ ఉంటే బండి నడుస్తుంది, అలానే మెదడులో కూడా మనకు హ్యాపీనెస్ హార్మోన్స్ ఉంటాయి, వాటిని సెరటోనిన్, డోపమైన్ అండ్ నార్ఎపినెఫ్రిన్ అంటాం. ఈ మూడు రకాల కెమికల్స్లో ఒక మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. ఎప్పుడైతే మీరు ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఈ స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది జరిగినప్పుడు సో వాటిలో ఏమవుతుందంటే నాడీ కణాల్లో మన మెదడులో ఈ ఉత్పత్తి అయ్యే రసాయనాల శాతం తగ్గిపోవడము, తర్వాత ఖర్చు అనేది పెరిగిపోవడము, దానిలో మనిషి అనేది గుండెలో దడదడ రావడం. మొదటగా ఏంటంటే ఈ స్ట్రెస్ ఫీల్ అన్నప్పుడు ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి. ఎలాంటి గుండెలో దడదడ రావడము, భయం భయం రావడము, రాత్రి నిద్ర పట్టకపోవడము, కాళ్ళు చేతులు వనకడము, చెమటలు రావడము, పదే పదే ఆలోచన రావడము, ఎంతకీ కంట్రోల్ చేసుకుందామన్నా కానీ ఆలోచనలనే కంట్రోల్ కాకపోవడము. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల బాడీలో చేంజెస్ వస్తుంటాయి. మరి చాలామంది ఏమనుకుంటారంటే ఏ స్ట్రెస్సే కదా ఏమవుతుంది అనుకుంటారు. స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క గుండె అది చాలా ఇంపార్టెంట్ అయిన అవయవం. ఈ గుండె అనేది ఏంటంటే మన శరీరానికి అన్ని అవయవాలకు ఇది రక్త సరఫరా అనేది చేస్తుంది. సో మరి రక్త సరఫరా చేయాలంటే ఇది కూడా హెల్తీ ఉంటేనే కదా. సో స్ట్రెస్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మన యొక్క రక్తనాళాల్లో ఎండోథీలియం అనే ఒక చిన్నని పొర ఉంటుంది రక్తనాళాల్లో. ఆ పొర అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంటుంది. ఆ డ్యామేజ్ కావడం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో రక్తపోటు పెరగడం, మధుమేహం తొందరగా రావడము, తర్వాత గుండెపోటు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు మరి ఇంత గుండెపోటు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనకు స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే హ్యాపీనెస్ హార్మోన్స్ అంటామో సో ఇప్పుడు ఇందాక మంచి చెడుల గురించి మాట్లాడాం. సో ఇక్కడ కూడా చెడు అనేది ఉంది. ఏంటంటే ఎప్పుడైతే మనిషి మనకు మార్నింగ్ టు ఈవినింగ్ స్ట్రెస్ గురైనప్పుడు కొన్ని స్ట్రెస్ సంబంధించిన హార్మోన్స్ విడుదలవుతాయి. వాటిని ఏమంటామంటే కార్టిసోల్ అంటాం, అడ్రినలిన్ అంటాం. సో ఈ అడ్రినలిన్ అండ్ కార్టిసోల్ ఏం చేస్తాయంటే మెల్లిమెల్లిగా మన శరీరంలో ఉండాల్సిన స్థాయిలో ఉండాలి, మితిమీరిన స్థాయిలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మన యొక్క అవయవాలను దెబ్బతీస్తుంటుంది. ఎలా దెబ్బతీస్తుందంటే ఇప్పుడు మనకు ఈ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ అదుపు తప్పిస్తుంది. ఈ కార్టిసోల్ అనేది పెరిగేసరికి ఏమవుతుందంటే మన యొక్క గ్లూకోజ్ అనేది మనకు ఒక లెవెల్లో ఉన్నప్పుడు మన యొక్క కిడ్నీస్ కానీ మన యొక్క బ్లడ్ వెసల్స్ కానీ ఒక ఆ బ్లడ్లో ఎంత గ్లూకోజ్ మెయింటైన్ చేయాలనేది కిడ్నీస్ మెయింటైన్ చేస్తాయి. ఇన్సులిన్ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది, అది మెయింటైన్ చేస్తుంటుంది. కానీ ఎప్పుడైతే స్ట్రెస్ గురైనప్పుడు ఈ కార్టిసోల్ అనేది ఏం చేస్తుందంటే ఈ మన గ్లూకోజ్ యొక్క బ్యాలెన్స్ని అదుపు తప్పించడం వల్ల ఆటోమేటిక్గా మనకు చిన్న వయసులోనే మధుమేహం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు రక్తనాళాల్లో ఈ సన్నటి ఈ పొర అంటే కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఎప్పుడైతే మనకు గుండె అనేది శరీరం మొత్తం సప్లై చేస్తుంది కానీ గుండెకి సప్లై చేసే రక్తనాళాలనే రక్త ధమనులనే మనం ఏమంటామంటే కరోనరీ ఆర్టరీస్ అంటాం. వాటిలో చాలా సన్నగా ఉంటాయి. అందులో ఏంటంటే వాటిలో ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ పడ్డప్పుడు ఆ రక్తనాళాల్లో కొన్నిసార్లు మనకు పూడికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత మన లైఫ్ స్టైల్లో కొన్ని మాడిఫికేషన్స్, స్ట్రెస్ వల్ల కొందరు ఎక్కువ తినేస్తుంటారు, ఫ్యాట్ ఫుడ్ తింటుంటారు, నా జంక్ ఫుడ్ తింటుంటారు, వాటి వలన కూడా ఆ ఫ్యాట్ ఆ కొలెస్ట్రాల్ వల్ల ప్లేక్స్ ఫామ్ అయిపోయి కూడా గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనిషిలో యొక్క ఈ స్ట్రెస్ వల్ల ఏం చేస్తుంటారంటే చాలా మంది ఆల్కహాల్ సేవిస్తుంటారు, తర్వాత మత్తుపోటు స్మోక్ చేస్తుంటారు, ఇలాంటి చెడు వ్యసనాలు కూడా వచ్చేస్తుంటాయి. దానివల్ల ఇంకా అవయవాల పైన ఇంకా దుష్ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెదడు, ముఖ్యంగా మెదడులో ఏంటంటే ఈ పిల్లలు ఏంటంటే ఈ స్ట్రెస్ వలన మతిమరుపు సమస్య మీరు చూస్తుంటారు. చాలామంది అప్పటివరకు బాగానే చదువుతుంటారు, ఎగ్జామ్స్కి వెళ్ళే సమయంలో అయ్యో నేను ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నాను, నేను ఎన్రోల్ చదివినంత మర్చిపోతున్నాను అంటుంటారు. ఇది తాత్కాలిక మతిమరుపు మాత్రమే. ఈ స్ట్రెస్ మనం అదే అలాంటి పిల్లలకి ఏంటంటే మనం కొద్దిగా రిలాక్సేషన్ టెక్నిక్స్, తర్వాత యాంగ్జోలైటిక్స్ ఇవ్వడం ద్వారా ఇలా మతిమరుపు సమస్యను నివారించవచ్చు. చాలా మందిలో స్ట్రెస్ వల్ల నిద్ర సమస్యలు మీరు చూడండి. ఇప్పుడు మేము ఇంతమంది మా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. చాలా మంది ఏమంటుంటారంటే సార్ మాకు నైట్ నిద్ర పట్టడం లేదు. సో నిద్ర పట్టడం లేదనే సమస్యనే తరచుగా వింటుంటాం. సో కాబట్టి నిద్ర సమస్యలు కూడా మనకేంటంటే ఈ స్ట్రెస్ వలన నైట్ పడుకునే సమయానికి మనకు విడుదల కావాల్సిన మెలటోనిన్ మరియు రిలాక్సేషన్ సంబంధించిన రసాయనాలు తక్కువ విడుదల కావడం వల్ల ఆ మనిషి ఎందుకు కండరాలు రిలాక్స్ కాకపోవడము, నిద్ర పట్టకపోవడము, నిద్రలో పీడకలాలు రావడము, భయం రావడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది ఏంటంటే ఒక బ్రైట్ స్టూడెంట్ బాగా చదువుకుగలుగుతాడు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చేతులు వెనకడము, భయం భయము, చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయికి ఎదగాల్సిన వాళ్ళు కూడా ఈ స్ట్రెస్ వలన యాంగ్జైటీ వలన వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి మనం ఏంటంటే ఈ స్ట్రెస్ ని అదుపులో ఉంచడానికి మన వంతు భాగంగా దీన్ని నివారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్ట్రెస్ ని మనం నివారించినట్లయితే చాలా రకాల జబ్బులను నివారించవచ్చు. కాబట్టి జనాలు ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది అయ్యో స్ట్రెస్సే కదా అంటారు, కానీ నివారించడం కూడా చాలా ఇంపార్టెంట్.
6: ఈ ఒత్తిడి అనేది అన్ని వయసుల వారిపైన ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుందా, వ్యత్యాసం ఏమి ఉండే అవకాశం ఉంటుందా వయసును బట్టి?
7: అంటే మనకు ఈ వయసులో బట్టి మనకు కూడా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి చిన్నపిల్లల్లో మనకేంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ స్ట్రెస్ కానీ ఇలాంటివి సర్వసాధారణం. అంటే ఆ స్ట్రెస్ అనేది ఉండాలి, ఆ ఉంటేనే పిల్లలు ఏంటంటే చదవగలుగుతారు. లేకపోతే ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయంటే వాళ్ళలో ఒక దడ ఒక భయం వచ్చేసి చదువుతుంటారు, అది పెద్ద పిల్లల్లో పెద్ద ఇబ్బంది కలగదు. కానీ ఈ పిల్లల్లో కూడా స్ట్రెస్ ఎప్పుడు అంటామంటే తల్లిదండ్రులు తరచూ కంపేర్ చేస్తుంటారు, అరే నువ్వు పక్కన వాడు బాగా చదువుతున్నాడు నువ్వు బాగా చదవట్లేదు, నీకోసం నేను లక్షలు ఖర్చు పెడుతున్నాను, అప్పుడు పిల్లల్లో స్ట్రెస్ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్లో కొద్దిగా బాధ్యతలు తక్కువ ఉంటాయి కాబట్టి అంత పెద్ద స్ట్రెస్ ఏ ఉండదు. సో కాబట్టి కానీ మనం పెంచే విధానం కూడా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏంటంటే మనం ఇందాక కంపేర్ చేయడం కానీ అట్లాంటివి చేయడం వల్ల పిల్లల్లో స్ట్రెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళలో అయితే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా, ఎందుకంటే ఈ పెద్దవాళ్ళలో కానీ వృద్ధుల్లో ఎక్కువ ఉంటుంది. వృద్ధుల్లో ఎందుకు ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు పిల్లలు ఫ్యామిలీ అంత దూరం అయిపోయి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి కొన్ని వ్యాధులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. మీరు చూడండి చాలా మంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత రక్తపోటు వస్తుంది, మధుమేహం వస్తుంది, తర్వాత వాళ్ళ కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు ఎవరైతే ఈ ఆడ మగ భేదం అని లేకుండా ముఖ్యంగా మనం చూస్తున్న దాంట్లో ఆడవాళ్ళలో ఎక్కువ స్ట్రెస్ చూస్తున్నాం. మీరు అన్నట్టు ఏంటంటే ఆడవాళ్ళలో ఏంటంటే వాళ్ళకు ఎక్కడ టీనేజ్లో చాలా మంది టీనేజ్లు ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుండి ఇంకో ఫ్యామిలీకి షిఫ్ట్ అవుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే అబ్బాయి అయితే ఏమైతుందంటే ఒకే ఇంట్లో ఉంటాడు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు, వాళ్ళ అమ్మ నాన్నతో కలిసే ఉంటాడు. కానీ అమ్మాయి ఏమైతుంది ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఏమైతుంది ఆ అమ్మాయి ఇంకో
6: వాతావరణం
7: అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్ అంటాం. అంటే ఆ అమ్మాయి ఏం చేయాలి, ఇక్కడ తల్లిదండ్రులతో పెరిగిన అమ్మాయి అత్తామామలతోని భార్య అని ఒక జాబ్ వస్తుంది, భర్తతో ఉండాలి, తర్వాత ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ అనేది పెరుగుతుంటుంది, మళ్ళీ పిల్లలు అంటే ఒక గృహిణిలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మళ్ళీ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఎర్లీ మ్యారేజెస్ అంటే మహిళలలో ముఖ్యంగా ఎర్లీ మ్యారేజ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్ సరిగా లేక పెరగకపోవడము, తర్వాత చిన్న వయసులోనే బరువు బాధ్యతలు పెరగడము, చిన్న వయసులోనే పిల్లల్ని కనడం, దానివల్ల కూడా స్ట్రెస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది.
6: దీన్ని ఏ విధంగా మనం అధిగమించే అవకాశం ఉంటుంది ఒత్తిడిని జయించాలంటే?
7: ఒత్తిడిని జయించాలంటే మెయిన్గా ఒక పర్సన్ ఒక స్ట్రెస్ లేకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎలా అంటే ముఖ్యంగా మన యొక్క లైఫ్ స్టైల్ ఫస్ట్ జీవన శైలిని మార్చుకోవడం. జీవన శైలి అంటే మనము ప్రతినిత్యం ఒక 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం. ఎప్పుడైతే మనిషి నిద్రపోతాడో మన యొక్క కెమికల్స్ మన యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఇందాక నేను చెప్పాను హ్యాపీనెస్ హార్మోన్స్ అవి పెరగడము, స్ట్రెస్ సంబంధించిన రసాయనాలు కార్టిసోల్ అడ్రినల్ తగ్గుతుంది, నిద్ర ప్రశాంతంగా ఉండడం వల్ల అవయాలన్నీ రిలాక్స్ అయితే మనకు స్ట్రెస్ తగ్గుతుంది. రెండవది వేళకు భోజనం చేయడం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పొద్దున హడావిడిలో పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్తారు, అది కూడా స్ట్రెస్సే. కాబట్టి పిల్లలకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టిఫిన్ పెట్టి పంపించండి, ఎంప్లాయీస్ కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి, వృద్ధులు అయితే వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎలా ఉంటే వాళ్ళకి సరైన టైంలో ఫుడ్ ఇవ్వండి. ఎప్పుడైతే కరెక్ట్ ఫుడ్ ఇస్తామో మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ అనేది సరైన

0: సమయంలో అందుతుంది కాబట్టి మెదడు కూడా చురుగుగా పనిచేస్తుంది. ఆ స్ట్రెస్ లెవెల్ ని అధిగమించడానికి మెదడు తోడ్పడుతుంది. అందుకే ప్రతి స్కూల్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తుంది ఏంటంటే పిల్లలు బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించండి, వాళ్ళ మెమరీ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటుంది. మెమరీ అనేది మంచిగా ఉంటుంది, స్ట్రెస్ రాకుండా ఉంటుంది. చాలా మందిలో స్ట్రెస్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. చూడండి చాలా మంది పిల్లల్లో పెద్దల్లో ఈ రక్తహీనత అనే జబ్బు ఉంది. ఈ ఇనుము లోపం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మనం వాతావరణంలో తీసుకున్న ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల నుండి మెదడుకు వెళ్తుంది. ఆ ఆక్సిజన్ సరిగా ఉండాలంటే హిమోగ్లోబిన్ అనేది పుష్కలంగా ఉండాలి. ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది మీరు చాలా మందిలో చూడండి. సో కాబట్టి ఇలాంటి మనం ఇచ్చే సలహా ఏంటంటే తీసుకునే డైట్లో ఈ షుగర్ బదులు బెల్లం వాడండి. కాబట్టి బెల్లం అనేది ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి కొద్దిగా వాళ్ళ స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యాపిల్, మీరు యాపిల్ కట్ చేసినప్పుడు ఇట్లా మీరు చూడండి గాల్లో పెట్టగానే అది రెడ్గా అవుతుంది, అది ఆక్సిడేషన్. అంటే అందులో ఐరన్ ఉంటుంది, అది ఐరన్. అట్లాంటి పిల్లలకి ఏంటంటే డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ యాపిల్ తీసుకోవడము, మంచి ఆకుకూరలు తీసుకోవడము. తర్వాత ఇంకోటి స్ట్రెస్ తగ్గేది ఏంటంటే విటమిన్స్, మెయిన్గా విటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ బి12 అనేది ఏంటంటే వెజిటేరియన్ డైట్లో ఉండదు. కాబట్టి ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ తినాలి. ఎందుకంటే ఈ పాలు పెరుగు ఎక్కడ ఉంటుందంటే మనకు ఈ జంతువుల నుంచి వస్తుంది కాబట్టి అందులో విటమిన్ బి12 ఉంటుంది. సో ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి ఫిష్ కానీ ఎగ్ కానీ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఫిష్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మంచి మినరల్స్ విటమిన్స్ ఉంటాయి, దానివల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అరటిపండు ఏమైనా ప్రోత్సహించాలి. అరటిపండు తింటే ఏమవుతుందంటే అందులో ఉండే రిచ్ మెగ్నీషియం పొటాషియం ఇవంటి ఏం చేస్తాయంటే కండరాలను రిలాక్స్ చేస్తాయి, వాళ్ళు ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ మానండి. మంచి పర్సనల్ హైజీన్, డైలీ మనం ఏంటంటే చాలా మంది చేయండి ఏంటంటే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ కానీ డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడము, మన బెడ్ హైజీన్, నైట్ పడుకుంటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము, మంచి లైట్ మ్యూజిక్ వినడము, తర్వాత ఇంకోటి మంచి నవ్విచ్చే ఫ్రెండ్ పక్కన ఉండడం. మంచి నవ్వుతుంటే ఏమైందంటే మంచి ఎండార్ఫిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, కండరాలు రిలాక్స్ అవుతాయి, దానివల్ల కూడా ఒక స్ట్రెస్ బస్టర్స్. తర్వాత విహారయాత్రలకు వెళ్ళడము. ఇంకో వీలైతే ఏంటంటే మనము చిన్నపిల్లలతో ఆడుకోవడం. చిన్నపిల్లలతో మీరు చూడండి ఎప్పుడైనా చిన్నపిల్లల ఫేస్ చూడగానే మనకి ఏమవుతుందంటే ఒక హ్యాపీనెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. వాళ్ళ ఫేస్ చూడగానే ఒక రకమైన సంతోషం, అంటే దట్ ఈస్ మన మెదడులో ఉన్న ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ స్టిమ్యులేట్ కావడం వల్ల కొన్ని రకాల రిలాక్సేషన్ హార్మోన్స్ విడుదలవుతాయి. పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్ళతో ఉంటే స్ట్రెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనం స్ట్రెస్ లేని లైఫ్ని గడపచ్చు. అంతేకాకుండా ఒక పొద్దుస్తమానం ఈ ఇంటర్నెట్ టీవీస్ అని కాకుండా మన హ్యూమన్ రిలేషన్స్ పెంచినట్లయితే స్ట్రెస్ తగ్గడానికి అవకాశం.
1: బాగుంది డాక్టర్ గారు. మరి మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒత్తిడిని జయించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి ఆశిద్దాం. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: మీరింతవరకు డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి

0: కాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సఫలితకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
7: ప్రకటనలు విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత వారి. ఈరోజు జూన్ 4వ తేదీ. ఈరోజు ప్రత్యేకత, ప్రముఖ సినీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి. ఇప్పుడు విందాం సితార చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాట.

0: మీరు విన్న పాట రుద్రవీణ చిత్రంలోనిది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్. వేదాంశ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, మామూలుగా వైట్ డిశ్చార్జ్ అంటాం, వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఏంటి, దాన్ని రాకుండా చూడడం ఎలా, ఎలా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలన్నది ఈరోజు టాపిక్ లో మనం తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్? అంటే నార్మల్ గా గర్భసంచి మూతి దగ్గర నుంచి కానీ, లేదు అంటే గర్భసంచి మూతి కింది భాగంలో నుంచి కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది ఎక్కువ సెక్రిషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, దానివల్ల అది బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. నార్మల్ గా మన పీరియడ్స్ ముందు కానీ, లేదు ప్రెగ్నెన్సీ ముందు కానీ, ఇదంతా నార్మల్ కండిషన్స్, ఇవి నార్మల్ అనమాట. దానికి పెద్ద ట్రీట్మెంట్ కానీ అవి ఏం అవసరం లేదు. బట్ అదే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది మనకి, లేదు అంటే కలర్ మారుతుంది, ఎలా అంటే గ్రీన్ కలర్ కానీ, లేదు అంటే కర్డ్ పెరుగులాగా పడడం కానీ, లేదు అనుకుంటే బ్లడ్ మిక్స్డ్ కానీ అలా ఏమన్నా వస్తుంది అంటే అప్పుడు మనం భయపడాలి. అంతేకాకుండా తెల్లబట్ట అన్నది ఒక్కొక్కసారి వాసనతో కూడా, లేదు అంటే దురదతో కూడి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది? నార్మల్ గా వెజైనా అంటే యోని ప్రాంతంలో ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అది మనకు రెగ్యులర్ గా క్లీన్ గా ఉండడానికి, మన హెల్దీ వెజైనా, హెల్దీ యోని ప్రాంతంలో హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఆ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడం వల్ల ఎక్కువగా సెల్స్ అన్నవి ఊడిపోయి, గర్భసంచి మూతి దగ్గర నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ రావడం అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది, బ్యాక్టీరియాకి మన బాడీకి ఉన్న బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుందో, అలాంటి టైంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, ఈ నార్మల్ గా ఉండే బ్యాక్టీరియా కాకుండా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఉండి దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి. నార్మల్ గా ఫస్ట్ పెళ్లి కాని వాళ్ళల్లో, చిన్నపిల్లల్లో వచ్చేది ఒక సమస్య అయితే, పీరియడ్స్ స్టార్ట్ అయినాక కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంతమందికి ఏంటి 30-40 ఇయర్స్ మధ్యలో వైట్ డిశ్చార్జ్, లేదు అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్. ఒక్కొక్క ఏజ్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ కి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటాయి. నార్మల్ గా ఫస్ట్ నెలసరులు స్టార్ట్ కాకముందు చిన్న వయసులో, అంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందికి అవుతూ ఉంటది. ఇది దీనికి రీజన్ ఏంటంటే, నార్మల్ గా ఎక్కువ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళ పనులు చేసుకోవడం, నీట్ గా యోని క్లీన్ చేసుకోకపోవడం, హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం, వాటర్ ఎక్కువగా తాగకపోవడం, ఇలాంటి వాటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తో పాటు నెక్స్ట్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో, ఈ ఏజ్ వాళ్ళలో పెద్ద భయపడాల్సినదిగా ఉండదు, బట్ జాగ్రత్తలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు వేసుకునే ఇన్నర్ వస్తువులు కానీ అవి క్లీన్ గా వాష్ చేసుకోవడం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయడం, ఫుడ్ మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. ఎందుకంటే అనీమియా, రక్తహీనత వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఇన్ఫెక్షన్స్ కాజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది. సో ప్రాపర్ హైజీన్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ వాళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళలో నార్మల్ గా ట్రీట్ అవుతుంది. సో పెద్దగా వాళ్ళలో మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు. కానీ తర్వాత నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది. ఎంత 15-16-17 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఎప్పుడు, పీరియడ్ కి ముందు ఒక 5-6 డేస్, లేదు అనుకుంటే పీరియడ్ అయిపోయాక మధ్యలో, పీరియడ్ అయిపోయిన పీరియడ్ కి నెక్స్ట్ పీరియడ్ కి మధ్యలో ఒక 10 డేస్ తర్వాత, అలాంటి టైంలో. నార్మల్ గా వితౌట్ అంటే ఏంటంటే దురద లేకుండా, వాసన లేకుండా తెల్లబట్ట అవుతుంది పీరియడ్స్ కి ముందు అంటే అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్ ఫిజియలాజికల్ అంటాం అనమాట, అంటే ఎవ్రీ మనిషిలో అది కామన్. లేదు మనకి వాసన దురదతో కలిసి వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ తో వస్తుంది, బర్నింగ్ అంటే యూరిన్ లో కూడా మంట వస్తుంది, వేడి వస్తుంది అంటాం కదా, దాంతో పాటు ఉంది అంటే ప్రాపర్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడుతూ క్లీన్లీనెస్ హైజీనెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది వాళ్ళలో. కానీ ఆ ఎప్పుడైతే ఇది ఇంకెక్కువ ఇన్ఫెక్షన్, కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే పెరుగులాగా రావడం, గ్రీనిష్ గా రావడం అంటే ఇంకా ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరిగిందన్నమాట. అలాంటి టైంలో మాత్రం ప్రాపర్ క్లీన్లీనెస్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ కాకుండా ఇంకా రెగ్యులర్ పిహెచ్ మెయింటైన్ చేసే టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట, అవి యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 30-40 ఇయర్స్ అంటే ఏంటి, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఏంటంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళలో తెల్లబట్ట రావడానికి రీజన్ ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, సెకండ్ వన్ ఎక్కువగా గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ ని ఎరోజన్ అంటాం అనమాట, సర్వైకల్ ఎరోజన్ అని. అదేంటంటే రెగ్యులర్ గా అక్కడ గర్భసంచి మూతి దగ్గర సెల్స్ అన్నవి డివైడ్ అవుతూ ఉంటాయి, అలాంటి టైంలో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే ప్లేస్ లో దాని రెడ్నెస్ రావడం వల్ల అదొకటి రీజన్. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్ రిలేషన్షిప్ లో కూడా ఒక్కొక్కసారి హస్బెండ్ కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వైఫ్ కి రావడం వల్ల కూడా తెల్లబట్ట వస్తూ ఉంటుంది. ఇవి 3 రీజన్స్ ఈ టైంలో. దీనికేంటంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్, యూరిన్ ఇన్ఫెక్షన్ రావాలా వైట్ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, అది నార్మల్ వైట్ కలర్ లో ఉంటుంది, వాటరీగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ ఫౌల్ స్మెల్లింగ్ ఉండదు, ఎక్కువ స్మెల్ రాదనమాట. అలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ లోకల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది, లోకల్ గా యోనిలో పెట్టుకునే మందులు ఉంటాయి, లేదు అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, క్లీన్లీనెస్ ఉంటుంది, వాష్ మనకేంటంటే ఆ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాష్ ఉంటుంది, ఆ వాటి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. లేదు దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ తో పాటు స్మెల్ ఎక్కువగా రావడం, దురద రావడం ఉంది అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే యూరిన్ లో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది చూసుకొని ఎంతవరకు పైకి ప్రోగ్రెస్ అయింది మనకంటే మూత్రం సంచి కూడా ఇన్ఫెక్ట్ అయిందా చూసుకొని దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఈ 30-40 ఇయర్స్ లో ఇంకా మేజర్ గా కామన్ గా ఎందుకు వస్తుంది అంటే సర్వైకల్ ఎరోజన్ అంటాం, అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, దాని వల్ల కూడా ఎక్కువ అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఎక్కువగా షెడ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా అక్కడ సెల్స్ అన్ని ఊడిపోతూ ఉంటాయి, దాని వల్ల స్ట్రీకీ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. వీళ్లలో ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉంటాయి, ఒకటి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే క్యాండిడియాసిస్ అనే ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది ఎలా వస్తుందంటే పెరుగులాగా పెరుగులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటారు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, క్లోట్రిమాక్సిజోల్ అని యాంటీబయాటిక్స్ ఉంటాయి వాటి వాడడం వల్ల సెట్ అవుతుంది. లేదు వాళ్ళలో గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది అనుకోండి ఇంకా వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఏ కలర్ ని బట్టి మనం వాటికి ఏ బ్యాక్టీరియా వస్తుందో ఇన్ఫెక్షన్ చూసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ ఉంటాం. లేదు ఇంకా బ్లడ్ మిక్స్డ్ గా అంటే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ తో పాటు బ్లడ్ మిక్స్ అయి వస్తుందా, ఇలాంటిది ఏంటంటే ఎక్కువగా బ్లడ్ సెల్స్ షెడ్ అవడం వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ బ్లడ్ మిక్స్డ్ గా వస్తుంది, దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, కానీ ట్రీట్మెంట్ ప్రాపర్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గానీ లేదు అనుకుంటే లోకల్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గానీ మనం క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సర్వైకల్ ఎరోజన్ కి లోకల్ ట్రీట్మెంట్ అంటే క్రయోథెరపీ అంటాం అనమాట, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని మనం అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం హెల్ప్ తో హీల్ చేస్తాం, ఆ ఎరోజన్ ని మనము హీల్ చేస్తాం అనమాట. దాంతో ఏం చేస్తుందంటే ఒక సెట్ ఆఫ్ టైం తీసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ లాగా రిపీట్ అంటే ఒక 4-5 మంత్స్ వరకు మళ్ళీ మనకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, పార్ట్నర్ రిలేషన్షిప్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి టైంలో ఇద్దరికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇద్దరికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరు ఒకేసారి దెన్ ఇట్ విల్ సెటిల్. లేదు ఒకరికే ఇచ్చామనుకోండి నెక్స్ట్ మళ్ళీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ పార్ట్నర్ రిలేషన్షిప్ తో మళ్ళీ వైఫ్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఏజ్ గ్రూప్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే పీరియడ్స్ నెలసరి ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ రావడం, ఇది అనేది కొంచెం ఆలోచించాల్సింది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే ఎప్పుడైతే నెలసరి ఆగిపోయిన తర్వాత యుట్రస్ ఫంక్షన్, గర్భసంచి ఫంక్షన్ గానీ, గర్భసంచి మూతి దగ్గర ఇన్ఫెక్షన్ ఫంక్షన్ గానీ, ఆ సెల్స్ ట్రాన్సిషన్ గానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ తర్వాత కూడా వచ్చింది అంటే అక్కడ మనకు అబ్నార్మాలిటీ ఏదో ఉంది, ముట్లు ఆగిపోయిన తర్వాత ఉండాల్సిన పనులు అక్కడ కాకుండా ముట్లు ముందు ఎలా ఉందో అలా ఉంది అని అంటే ఇలాంటిది ఎప్పుడు ఎక్కువ సెల్స్ అనేది అంత తొందరగా ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే క్యాన్సర్ ఏమన్నా ఉందా? గర్భసంచి మూతికి క్యాన్సర్ ఉంటే అది ఎక్కువగా గ్రోత్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అన్నమాట. నార్మల్ గా ఏంటంటే నెల్సెల్లా అయిపోయినాక డ్రై అయిపోతుంది గర్భసంచి కానీ గర్భసంచి మూతి కానీ దాని కిందన్న వాల్స్ కానీ ఇవన్నీ డ్రై అయిపోతాయి. కానీ డ్రై అయిపోకుండా ఎక్కువగా సెక్రిషన్స్ రావడం ఎందుకు ఉందంటే ఎక్కువ గ్రోత్ ఉంది, ఎక్కువ హార్మోనల్ గ్రోత్ ఉంది అక్కడ. సో దానికి ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే గర్భసంచి మూతికి ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా, దానికి క్యాన్సర్ ఎలా ఉంది ఏ స్టేజ్ లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గా కానీ లేదు అంటే బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ వస్తుందని కానీ ఇలా చెప్తూ ఉంటారనమాట. ఎక్కువగా వీళ్ళల్లో ఎక్కువగా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ సెల్స్ విడిపోయి ఎక్కువ గ్రోత్ ఫామ్ అవడం వల్ల ఎక్కువ షెడ్ అయిపోతూ ఉంటాయి సెల్స్, దానివల్ల ఎక్కువగా స్మెల్ కానీ అది వస్తూ ఉంటుంది. వీళ్ళలో ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ కానీ లేదంటే బ్రౌనిష్ డిశ్చార్జ్ అని ఎక్కువగా కంప్లైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం మనము ఏంటి అంటే, నార్మల్ గా చూడడానికి మనకు నార్మల్ గా ఉంది గర్భసంచి మూతి నెలసరి ఆగిపోయింది, అలాంటప్పుడు ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది మనకి. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటంటే గర్భసంచి మూతి దగ్గర నుంచి మనం సెల్స్ కలెక్ట్ చేస్తాం బ్రష్ ద్వారా, వాటిని ఆ సెల్స్ ఎలా ఉన్నాయి, క్యాన్సర్ కి ప్రోగ్రెస్ అవుతాయా అవ్వవా, ఇది నార్మలేనా అని చూసే టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా మనం బేసిక్ టెస్ట్, దాని ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అది క్యాన్సర్ ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదా అనేది. ఒకవేళ కొంచెం మినిమల్ ఇన్ఫెక్షన్ లాగా మినిమల్ క్యాన్సర్ చేంజెస్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా వచ్చింది అనుకోండి, ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి మనం ఆ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఒకవేళ నెగిటివ్ 3 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ వచ్చింది మళ్ళీ 3 మంత్స్ తర్వాత టెస్ట్, లేదు అప్పుడే నెగిటివ్ వచ్చింది అనుకోండి మళ్ళీ 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మాక్సిమం క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది నెలసర్లు ఆగిపోయిన తర్వాత అనే కాదు, మామూలుగా అబౌవ్ 30 ఇయర్స్ ఉండే ఆడవాళ్ళు ఎవరైనా కామన్ గా రెగ్యులర్ గా ఈ టెస్ట్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్ గా ఎర్లీగా క్యాన్సర్ డిటెక్షన్ ఏమన్నా ఉంటే అది చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ వచ్చి భయపడుతూ వస్తూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అని. ఫస్ట్ 1-2 మంత్స్ లో కామన్ గా ఉంటుందండి వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకు అంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బేబీని గర్భసంచికి అతుక్కొని ఉండేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల నార్మల్ గానే మనకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. సో ఫస్ట్ 2-3 మంత్స్ లో వైట్ డిశ్చార్జ్ తో అంత భయపడాల్సిన అవసరం లేదు. అదే కానీ అదే వైట్ డిశ్చార్జ్ 6th మంత్ ఆర్ 7th మంత్ లో విత్ స్మెల్లింగ్ ఆర్ విత్ ఇచింగ్ ఉంది అంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్ కేర్ తీసుకో. ఎందుకు అంటే అదే వైట్ డిశ్చార్జ్ ఇంకా కంటిన్యూ అవుతుంటే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మెయిన్ గా ఎందుకు వస్తుంది వీళ్ళలో వైట్ డిశ్చార్జ్ అంటే ఇది వీళ్ళకు వాటర్ ఎక్కువగా తాగుతూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం, ఇట్ విల్ సెటిల్. కానీ దీనికి అన్నిటికీ ఓన్లీ హిస్టెక్టమీ ఒకటి, గర్భసంచి తీసేసుకోవడం అన్నది ఒకటే సొల్యూషన్ కాదు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ బీ హ్యాపీ అండ్ బీ కైండ్.
1: వేదాంశ హాస్పిటల్
2: కేవలం

ఈనాటి సినీ రంజని కార్యక్రమంలో ముందుగా విందాం. జానకిరాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.

ముకుల గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం గీతాంజలి చిత్రం నుండి ఈ పాట.

నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రవర్తన స్వభావం లేని ఉన్నట్టుగా ఊహించుకోవడం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. మరి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 8462 2450 66.

మరి ఈనాటి హృదయరాగాలు కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట రాజ్ కుమార్ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కమ్మర్పల్లి మండలం కోనాపూర్ నుండి గణేష్, రాజు, శ్రీవత్స, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
5: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
7: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
6: సంప్రదించండి.
7: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
6: ఖైల్వాడి, నిజామాబాద్.
7: సెల్ 7799-09-0505.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
11: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: విరామానంతరం తిరిగి హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయరాగాలు. కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి పుస్తకం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ కిల్లా రోడ్ నుండి తమిళి పాండు, రమాదేవి, నిరూప్, హృషిక, ఆద్య, రఘువీర్, మాధవి, శ్రీవల్లి, సహస్ర, సత్యమ్మ మరి వీరందరి కోరికపై పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 7:30 ఫ్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావడం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: హృదయరాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట స్వయంవరం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు బోధన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక. మరి వీరి కొరకపై ఈ పాట విందాం.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: కార్యక్రమంలో తర్వాతి పాట జ్యోతి చిత్రం నుండి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఆర్మీ నుండి తాడూరు ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నరసయ్య మరియు వారి కుటుంబ సభ్యులు.

నా పాట నువ్వు వస్తానంటే నేనద్దంటానా చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి.

0: అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట రాజా చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ నుండి దావుల ప్రభాకర్ రెడ్డి, ఆద్య, సువర్ణ, హృతిక, ఖుషి, రిషిక మరియు వారి కుటుంబ సభ్యులు మరి వీరందరి కోరికపై రాజా చిత్రం కోసం చిత్ర ఆలపించిన ఈ పాట విందాం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: जीआरपी ज्वेलर्स समर्पिस्तुंदी गोल्ड एक्सचेंज मेला। పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
8: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాట జుమ్మంది నాదం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత, రాధిక, రమణి, రక్షిత, వేదవతి, అక్షర, శ్రీనిక. మరి వీరి కోరికపై ఈ పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: హృదయరాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

మీరు నా పాట నిర్ణయం చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు. కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట గబ్బర్ సింగ్ చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, అలాగే నందిపేట మండలం వనెల్కే గ్రామం నుండి పెంటు నారాయణ, రేఖ, గోపాలకృష్ణ, భానుశ్రీ. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

0: మీరు ఇంతవరకు శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం, అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొంటారు. 5 రోజుల పాటు జరిగే యోగాసన ఛాంపియన్షిప్ లో 70కి పైగా దేశాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోందని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు సమావేశమవుతారు. న్యూఢిల్లీలో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వెనిజులా మధ్య ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మరింత సహకారానికి మార్గాలను అన్వేషిస్తారు. మహారాష్ట్రలో ఈ నెల 18న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అధికార మహాయుత కూటమి 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల జాబితాను ఆ రాష్ట బీజేపీ అధ్యకులు రవీంద్ర చవన్ విడుదల చేశారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమికి చెందిన అభ్యర్థులు అందరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారని చవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే బస చేస్తారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఈరోజు ఈశాన్య మండలి 73వ ప్లీనరీ సమావేశం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, 8 ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎన్ఈసీలోని ఇతర సభ్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరవుతారు. ప్రాంతీయ అభివృద్ది కోసం నియమించిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్సులు సాధించిన పురోగతిపై చర్చిస్తారు. వారణాసిలో ఈరోజు, రేపు 2 రోజుల పాటు బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గం సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు, 10 గాయపడ్డారు. ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కెన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: estají. సెలయేటి గలగలలు, చిరువాగుల సవ్వడులు, నిండైన విశాల జలాశయాలు, నిశబ్దారణ్యంలోని పక్షుల కిలకిలారావాలు వింటుంటే మనస్సు పులకరించిపోతోంది, ఊహాలోకంలో పయనింపజేస్తోంది. వీటన్నింటి కలబోతగా రమణీయ దృశ్యాలతో, కమనీయ గాథలతో, వన్యప్రాణుల సంరక్షణతో పర్యాటక ప్రాంతంగా వెలసిల్లుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం.
1: మునుగు జిల్లాలోని మేడారం, తాడవాయి ప్రాంతాల కొండ సానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పయనిస్తూ భద్రాచలానికి కాస్త దిగువన బోర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామాల మధ్యన ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది కిన్నెరసాని. 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న ఈ నది ఆయకట్టు 1300 చదరపు కిలోమీటర్లు. దీనికి ఉపనది ముర్రేడు సంగం గ్రామం వద్ద కిన్నెరసాని నదిలో కలుస్తోంది.
0: కొండల మీద నీటి ఊటల వల్ల ఎన్ని వేల ఏళ్ల క్రితం పుట్టిందో గాని విశ్వనాథ శాస్త్రి గారి కవితాగానంలో తెలుగింటి ఎవ్వనిగా వెలుగొందింది. నదులను స్త్రీలతో పోలుస్తారు. అలా కవి విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని నదిని ఇల్లు విడిచి వెళ్తున్న ఇల్లాలిగా పోల్చారు.
1: కిన్నెర అనే ఇల్లాలు అత్తగారు తనను అన్నట్టి తప్పుడు మాటలను తన భర్త ఖండించలేదని అతనిపై అలిగి కోపంతో ఇల్లు వదిలి పరుగు పరుగున అడవుల వెంట వెళ్లిపోతుంటే వెళ్లవద్దని బ్రతిమలాడుతూ తన భర్త తన భార్య వెనుకనే పరిగెడతాడు. భార్యాభర్తలు రాజీకి రావలసిన ఆ తరుణంలో విధివశాత్తు భర్త ఒక కొండగుట్టగా, ఆమె ఒక సెలయర్గా మారిపోయారు. ఇంటికి వెళ్లకుండా అడవిలోనే ఉండిపోతారు. ఇది ఒక జానపద కథ అయినప్పటికీ ఆ యువదంపతుల దీనగాథ విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యగానంలో కరుణారస కావ్యమై నిలిచింది కిన్నెరసాని గేయం. కిన్నెరసాని గోదావరి నదికి ఉపనది. దండకారణ్యం మీదుగా ప్రవహిస్తూ 635 కిలోమీటర్ల రిజర్వాయర్తో వన్యప్రాణులతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం అని అంటారు. పాలవంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద పంట పొలాలకు విద్యుత్ ఉత్పాదనకై కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్ట్ జలాశయాన్ని 1972 సంవత్సరంలో నిర్మించారు. 1998 ఏప్రిల్ నెలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుత్ శాఖకు బదిలీ చేసింది.
0: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా నెలకొల్పబడి వన్యప్రాణులను, అటవీ వృక్ష సంపదను కాపాడుతూ, పక్షి జాతులను కాపాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతం.
1: వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా వెలసిల్లుతున్న ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో తెలియజేస్తున్నారు కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్య ప్రాంతం డివిజనల్ అటవీ శాఖ అధికారి కట్టా దామోదర్ రెడ్డి గారు.
2: ముఖ్యంగా మన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క సంరక్షణార్థమై దీని శాంక్చురీగా 1999లో రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, అన్ని జీవజాలాన్ని సంరక్షించేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఈ శాంక్చురీలో అడవి దున్నలు అనేది ఇక్కడ మనకు మేజర్గా ఉన్నటువంటి వన్యప్రాణి. తర్వాత జింకలు ఉన్నాయి, స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి, తర్వాత బైసన్ ఉంది, సాంబార్ డీర్ ఉంది, తర్వాత చింకారా ఉంది, ఫోర్ ఆర్న్డ్ యాంటెలోప్ అని, తర్వాత మిగతా జీవజాలం ఉంది, లెపార్డ్ ఉంది, తర్వాత వైల్డ్ బేర్ ఉంది. టైగర్ అనేది ఒకప్పుడు ఇక్కడ స్థిరంగా ఉండేది, మధ్యకాలంలో కొంచెం వేట కావడం వల్ల అది ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం ఒకసారి పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి విజిటింగ్ టైప్ లో వచ్చేసి ఒక 15-20 డేస్ ఈ ప్రాంతంలో సంచరించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి మన శాంక్చురీ యొక్క ఏరియా 635 చదరపు కిలోమీటర్లు. దీంట్లో 197 చదరపు కిలోమీటర్లు అనేది కోర్ ఏరియాగా ఉన్నది. ఈ కోర్ ఏరియా ప్రాంతం అనేది ఎలాంటి వైలేషన్స్ లేకుండా చక్కటి అడవి ప్రాంతంగా ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి గుత్తికోయలు ఎవరైతే ఉన్నారో ఒక 15 ఇయర్స్ బ్యాక్ అక్కడ వాళ్ళు నివాసం ఏర్పరచుకుని అక్కడనే కొంత వ్యవసాయం చేస్తూ వాళ్ళ యొక్క పెంపుడు జంతువులు అయినటువంటి గొర్రెలు మేకలు ఆవులు ఎడ్లు ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని ఉండడం వల్ల అటవీ యొక్క పరిసరాలను కూడా ఆ వాతావరణం అక్కడ దెబ్బతినడం వలన అటవీ జంతువుల ఆవాసం అనేది దెబ్బతినడం జరిగింది. వీలైనంత వరకు మనం ఆ యొక్క భూములు ఏవైతే వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారో అలాంటి భూములను మళ్ళీ మేము వెనక్కి తీసుకుని మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాము. దాదాపు మేము 7.5 నుంచి 8,000 ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ వెనక్కి తీసుకుని మొక్కలు నాటి అక్కడ కూడా మనము ఈ గ్రీన్ క్లాతింగ్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా శాఖాహార జంతువులకు కావాల్సినటువంటి గ్రాసం అనేది మనం అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గడ్డి భూముల యొక్క అభివృద్ధి కోసం కూడా మేము చర్యలు చేపడుతున్నాం. ఎప్పుడైతే గడ్డి బాగా వస్తుందో గడ్డిని ఆధారంగా ఉన్నటువంటి శాఖాహార జంతువుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే శాఖాహార జంతువులు బాగా పెరుగుతున్నాయో మాంసాహార జంతువులు అనేటువంటి టైగర్ కావచ్చు లెప్పాడు కావచ్చు బేర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ మన ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క గడ్డి భూములు అనేది మేము పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్లో ఈ ఎండాకాలంలో ఫైర్ రాకుండా అడవిలో మండలు రాకుండా కూడా మేము చర్యలు చేపడుతున్నాము. ఇది కాకుండా మన యొక్క పెంపుడు జంతువులు అంటే అటవి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పెంపుడు జంతువులు అయినటువంటి గొర్రెలు మేకలు ఎడ్లు ఆవులు ఇలాంటి వాటిని కూడా మేము రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము కంప్లీట్ లోపలికి రాకుండా ఫారెస్ట్ లోకు. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అడవి జంతువుల యొక్క ఆవాసము అనేది కలుషితం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి చర్యలు కూడా ఒకటి చేస్తున్నాం. ఇంకొక నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే పోచింగ్. ముఖ్యంగా అడవి జంతువులను వేటాడుతుంటారు అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తున్నాం. ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ కాకుండా చూస్తున్నాం. సో దానివల్ల వేట అనేది కూడా బాగా తగ్గిపోయింది. ఇంకొక కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా చెట్లు కొట్టకుండా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆవాసం అభివృద్ధి చెందాలంటే చెట్లు అనేది ఎవరు కొట్టద్దు. ఈ ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేస్తామో అడవి జంతువుల ఆవాసం అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా సోలార్ యొక్క పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్కడ చిన్న చెరువులు నిర్మించడం వల్ల ఎండాకాలంలో కూడా అడవి జంతువులకు నీళ్లు యొక్క కొరత లేకుండా చూస్తున్నాం. ఈ యాక్టివిటీస్ అనేది చేయడం వల్ల అడవి జంతువుల యొక్క ఆవాసం అనేది బాగా పెరుగుతుంది. అడవిలో కూడా టైగర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పెద్ద పులి అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితేనే మనకు ఫుడ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ చైన్ మెయింటైన్ అవుతుందో అక్కడ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే జీవ వైవిధ్యం సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క సిబ్బందిని తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ లో బేస్ క్యాంప్ సిబ్బంది సహాయంతో స్టాఫ్ సహాయంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్లు, పాల్వంచా పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో దారి వెంట చిన్న చిన్న గ్రామాలు, పచ్చటి పొలాలు, చిట్టడుగులతో యానంబైలు గ్రామానికి సమీపాన కిన్నర్సాని రిజర్వాయర్ నిర్మించబడింది. 1966 సంవత్సరంలో దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో రైతులకు నీటిపారుదల సేవలతో పాటు పాల్వంచాలోని కేటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. ఇది 407 అడుగుల పూర్తి రిజర్వాయర్. దీనిలోతు 233 క్యూసెక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.
1: 2005లో జలయజ్ఞం పథకం క్రింద పాలవంచ బోర్గంపాడు మండలాల్లో 10,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి కాలువను 2012లో అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక్కడ కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. కిన్నెరసాని ఆనకట్ట తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవులతో మరియు చుట్టూ గంభీరమైన కొండలతో ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వందలాది మంది సందర్శకులు ప్రతినిత్యం వస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్టు పరిధిలో జింకల పార్కు, పర్యావరణ విద్యా కేంద్రం, కిన్నెరసాని డ్యాం, రిజర్వాయర్లో బోటు షికారు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
3: కిన్నెరసాని అందాలు తిలకించేందుకు ఎంతో మంది సందర్శకులు వెళ్తూ కాసేపు ఊహాలోకంలో పయనిస్తుంటారు. మరి ఆ కిన్నెరసాని సోయగాలు చూసేందుకు మనము వెళ్దామా?
4: ఓ తప్పకుండా వెళ్దాం.
3: రండి మరి.
4: పదండి.
3: మనం ముందుగా కొత్తగూడెం నుండి 12 కిలోమీటర్ల దూరం గల పాల్వంచ చేరుకోవాలి.
4: హా, మనమిప్పుడు పాల్వంచ వచ్చాము కదండి.
3: అవును, ఈ పాల్వంచ రహదారి స్టేట్గా వెళ్తే భద్రాచలం అలాగే మనుగురు వెళ్ళొచ్చు.
4: అలాగా, మరి కిన్నెరసాని ప్రాజెక్టు ఎటువైపు ఉందండి?
3: పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ నుండి

0: ఎడమ వైపుగా కిన్నెరసాని ప్రాజెక్టు వెళ్లేందుకు 12 కిలోమీటర్ల రోడ్డు మార్గం కలదు.
1: అటువైపే వెళ్దాం.
0: మనమిప్పుడు పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి కిన్నెరసాని జలాశయం వైపే వెళ్తున్నాము.
1: ఏమండి, ఈ రోడ్డు ప్రక్కన ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు చాలా బాగుంది కదా?
0: అవును, ఇక్కడ నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో ముఖ్యమైంది. దీన్నే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటారు.
1: అబ్బా, దారి వెంట ఈ పల్లెటూర్లు, పచ్చని పొలాలు ముచ్చట గొలుపుతున్నాయి కదా.
0: అబ్బో, వీటిని చూస్తేనే సంబరపడిపోతున్నావు. మరి కిన్నెరసాని ప్రాజెక్టును చూస్తే ఇంకెంత సంబరపడతారు.
1: అమ్మయ్యా, యానంబైల గ్రామానికి వచ్చాం కదా.
0: హా, ఇక్కడ నుండి 1 కిలోమీటర్లు ముందుకు వెళ్తే కిన్నెరసాని డ్యామ్ వస్తుంది.
1: ఓ, అలాగా.
0: హా, ఇటు పక్కనే ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది, చూసారా?
1: స్పోర్ట్స్ స్కూలు ఇంత పెద్దగా ఉంటుందా?
0: అవును, ఈ స్కూల్లో ఆర్చరీ శిక్షణతో పాటు ఇతర క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తారు.
1: అదిగో కిన్నెరసాని ప్రాజెక్టు గేటు వేసి ఉందే.
0: అవును, మరి కిన్నెరసాని ప్రాజెక్టులోనికి వెళ్లాలంటే సందర్శకులందరూ టిక్కెట్టు తీసుకుని వెళ్ళాలి.
1: ఓ, అలాగా. పదండి, మనం టికెట్ తీసుకుందాం. ఇక్కడ డ్యూటీలో ఎవరో ఉన్నట్టున్నారు.
0: వారు ఈ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం బీటాఫీసర్ గారు.
1: మరి వారిని అడిగి కిన్నెరసాని వివరాలు తెలుసుకుందామా?
0: ఓ, తెలుసుకుందాం.
1: నమస్కారం సార్.
0: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ అభయారణ్యం గురించి మాకు తెలియజేస్తారండి.
2: నా పేరు రవికుమార్ అండి. నేను కిన్నెరసాని డీర్ పార్క్ బీటాఫీసర్ని. ఇది డీర్ పార్క్ అనేది 9 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంచుతాము. ఇక్కడ ఈ డీర్ పార్కులో ప్రత్యేకంగా డీర్స్ ఫేమస్ అండి. ఇక్కడ చుక్కల దుప్పులు అంటారు వాటిని, వాటిని చూడడానికి. ప్లస్ అందులోనూ డ్యామ్ ఒకటి ఉన్నది, డ్యాము, ఇంకా బోటింగ్ ఉంది. వీటన్నిటిని ఎంజాయ్ చేయడం కోసం ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి తెలియపరచడం కోసం, అంటే అడవిలో పెరిగే జంతువులు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలియదు కాబట్టికి, వాళ్ళకి జ్ఞాన కేంద్రం అనేసి ఒక ఈసీ బిల్డింగ్ అనే ఒకటి ఉంది. అందులో రకరకాల జంతువుల బొమ్మలు, వాటి జీవనశైలి ఎలా ఉంటుంది అనేది దాని గురించి తెలపడం ఉందండి. మరి ఇక్కడ వీకెండ్లో సండేలు, ఫెస్టివల్స్ అప్పుడు జనాలు ఒక 400 నుంచి 500 వరకు వస్తారు. మిగతా టైంలోనేమో 100 to 200 వరకు వచ్చి వీక్షిస్తూ ఉంటారండి. వర్షాకాలం ఇంకా ఈ డ్యాము గేట్లు లేపినప్పుడు అవి ఫ్లోటింగ్ చూడటం కోసం కూడా జనాలు ఇంట్రెస్ట్తోనే ఇంకా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ డీర్ పార్క్లో జింకలు ఫేమస్ అండి. కానీ ఈ అంతరించిపోతున్న ఒక జాతి ఒకటి ఉందండి, మూషిక జింక అని. ఒక కుందేలు టైపులో, కుందేలు సైజ్ అంతకు మించి పెరగదిగా, ఆ మూషిక జింకలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెంచుతాం జరుగుతున్నది. జింకల పార్కులో జింకలను చూస్తూ కొంతమంది వాటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటారండి. తినేవి తీసుకొచ్చి పెట్టడం అది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని ఉద్దేశంతోనే వాటికి డబుల్ ఫెన్సింగ్ కూడా కట్టి ఉన్నాం. ఏంటంటే వాటిని దూరం నుంచి చూసి వీక్షించడం తప్ప వాటికి ఏదైనా పెడితే వాటి హెల్త్ కూడా పాడైపోతుందనే ఉద్దేశంతోనే డబుల్ ఫెన్సింగ్ ఒకటి పెట్టేసి చుట్టూ, అంటే ఈ డీర్ పార్క్కి 35 ఎకరాల్లో చుట్టూ రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్లోనే ఉంటాయి కానీ బయటకు వెళ్ళవు. కానీ వీటిని దగ్గర నుంచి వచ్చి పెట్టడం వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దని ఈ ప్రేక్షకులు చూసే భాగం వరకు డబుల్ ఫెన్సింగ్ పెట్టేసి వాటికి కొద్దిగా రక్షణ కల్పిస్తాం జరుగుతుంది. అదేవిధంగా బ్లాక్ ఫ్యాన్స్ ఉన్నాయి, వైట్ ఫ్యాన్స్ ఉన్నాయి, డగ్స్ ఉన్నవి. ఇది చిన్నపిల్లలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొద్దిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము ఆట స్థలం అనేది. పిక్నిక్ లాగా కూడా ఇక్కడికి ఫ్యామిలీతో వస్తూ ఉంటారండి, గడిపి వెళ్తూ ఉంటారు. పిల్లలు చూసి ఎంజాయ్ చేయడం కోసం స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు పిక్నిక్ లాగా వాళ్ళ స్కూల్ తరఫున కూడా వస్తూ ఉంటారు చాలా మంది. ఒక టైంలోనూ మామూలు ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తో వస్తూ వెళ్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేశాము, ఎందుకంటే ఎక్కడా చూడలేని జంతువులు ఉన్నవి మేము చూడగలిగాము. మాకు ఆనందంగా ఉన్నది, బోట్ షికారు ఒకటి ఇంకా బాగున్నది, డ్యామ్ బాగున్నది అనేసి చెప్పి వెళ్తూ ఉంటారండి. అందరూ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారండి. ఇది కిన్నెరసాని అనేది మంచి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
1: చాలా థాంక్స్ అండి.
0: మరి కిన్నెరసాని ప్రాజెక్టులోనికి వెళ్దామా?
1: హా, వెళ్దాం. హే హే, జింకలు జింకలు ఎంత బాగున్నాయో కదండి. అవేమిటండి? అవి చిన్న చిన్న జంతువులుగా ఎలకలు మూతులు కలిగి ఉన్నాయి కదండి.
0: అవ్యా, ఇప్పుడు మనకు బీటాఫీసర్ గారు చెప్పారు కదా మూషిక జింకలని. అవే మూషిక జింకలంటే.
1: అవేంటండి జింకలు మన వైపే వస్తున్నట్లున్నాయి.
0: అవును, మనం ఏమైనా ఆహారం ఇస్తామని మన వైపే వస్తున్నాయి. మనం వాటిని తాకకుండా ఉండేందుకు బీటాఫీసర్ గారు చెప్పినట్టు 2 వరుసలుగా మెస్ ఏర్పాటు చేశారు చూడండి.
1: నిజమేనండి.
0: సరే మరి హంసలు బాతులు చూద్దాం పద.
1: ఏమిటి, బాతులు తెల్లగా అందంగా ఉన్నాయి కదండి. అవును, ఈ బాతులు ఇంత పెద్దగా ఉన్నాయేంటండి? తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి.
0: అవి హంసలు, తెల్ల హంసలు నల్ల హంసలు.
1: ఎంత బాగున్నాయో కదా.
0: అదిగో వాటికి ఆహారం పెట్టేందుకు తీసుకొస్తున్నారు, వారిని కలుద్దామా?
1: కలుద్దామండి. నమస్కారం అండి.
0: ఏమండి, ఇక్కడ జింకలకు హంసలకు ఏ విధంగా ఆహారం ఇస్తారు, మరి వాటి సంరక్షణ ఏ విధంగా చూసుకుంటారో తెలియజేస్తారా?
2: నా పేరు షేక్ ఇబ్రాహిం సార్. ఇక్కడ మేము 6 ఉండం. పగలుట్టు ఉన్నవారు మగవాళ్ళు జింకలకి నీరు పెట్టుకోవడం, గడ్డి పెట్టుకోవడం కానీ నీరు పెట్టుకోవడం కానీ చేసి పొద్దున వేయాలి, సాయంత్రం వేయాలి. ఉదయం నైట్ డ్యూటీ వాళ్ళు వేసుకుంటూ పోతారు. సాయంత్రం ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం సాయంత్రం వేసుకుంటాం, ట్రిపుల్ వేసుకుంటాం. జింకలకి నీళ్ళు పెట్టుకోవడం, గడ్డి పెంచాం రాసిపాట్ల, దాంట్లో నీళ్ళు పెట్టడం కానీ. బాతులకి హంసలకి ఫుడ్ మేమే వేస్తాం. ఎర్లీ మార్నింగ్ 8 o'clock పెడతాం, మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 4 పెడతాం, 2 పూట్లు పెడతాం. జింకలకి ఆహారం అంటే ఫీడ్ దాణా పెడతాం, ప్లస్ గడ్డి, 2 టమాటా గ్రాసులు ఉంటుంది, సపోజ్ ఏడని ఉంటుంది, అవి తీసుకొచ్చి జున్నుగడ్డ ఉంటుంది, అవి కోసి సాయంత్రం కూడా వేస్తాం. హంసలకి మార్నింగ్ 8 o'clock మళ్ళా ఈవినింగ్ 4 వేస్తాం. ముద్దలం, సజ్జలు, నూకలు, క్యాబేజీ, క్యారెటు, బీట్రూటు, పాలకూర, తోటకూర, ఇవన్నీ మిక్సీ చేసి మొత్తం తురిమేసి ఒక దాంట్లో తీసుకుని మేత వేస్తాం. మోస్ట్ డిష్కి ఏమో క్యారెట్, కీర దోసకాయ, దోసకాయ, బీన్స్, చిక్కుడుకాయ, ఇవన్నీ కలిపి మళ్ళీ కట్ చేసి మోస్ట్ డీర్ ఉంటాయి, అవి ఒక 5 ఉంటాయి, వాటికి మళ్ళీ వేస్తాం. మళ్ళీ మేము మేత పట్టుకోబోమని పిలుస్తాం. మామూలుగా మేము డైలీ వెళ్తాం కాబట్టి పిలుస్తాం, ఆవని పిలుస్తాం కానీ మా శబ్దం విని ఎక్కడున్నా ఉరుకు వస్తాయి. ఉరికి రావడం రెడీగా ఉంటాయి. మేము వేసిన తర్వాత మేము కొద్దిగా బయటకు రావడం మళ్ళీ వచ్చేసి గమని తినేస్తాయి. కొన్ని కొన్ని మా దగ్గరకు వచ్చి తింటా ఉంటాయి. ఈ హంసలైనా సరే బాతులైనా సరే పిలిచి వస్తాయి. పిలవగానే కొద్దిగా మా రోజు డైలీ మేత వేస్తాం కాబట్టి పిలిచి వచ్చి మా ఆహారం తీసుకుని కొద్దిగా కోతులు తినకుండా కొంతసేపు ఉండి తినొచ్చేదాకా మేము బయటకు వస్తాం. కొద్దిగా మన మేత తినలేదు అని చెప్పగానే వచ్చి మా బీట్ ఆఫీసర్ రవి సార్ ఉంటారు, ఇక్కడ చెప్పేసి ఏదో ఆ సార్ ఏం చేస్తారు పైన డాక్టర్ గారికి చెప్పేసి మళ్ళీ పిలిపించి దానికి అసలు ఏం ట్రీట్మెంట్ చేయగలరు, మేత మేయట్లేదని చెప్తే అది ఎట్టుంది, నలసగా ఉందా, యాక్టివ్ ఉందా చూసుకున్న డాక్టర్ గారు పలానా మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ మేము దాంట్లో ఫుడ్లో కలిపి వేసేస్తా ఉంటాం. వచ్చిన వాటిని కూడా వీటిని చూసి సంతోషపడి ఆనందిస్తూ ఉంటారు అండి. మా సార్లు కూడా మంచి కేర్ తీసుకుని మంచిగా చేస్తూ ఉంటారు, అన్ని సప్లై చేస్తూ ఉంటారు.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: అదిగో చూడండి, ప్రక్కనే పర్యావరణ విద్యా కేంద్రం ఉంది, చూసారా?
1: చూశాను.
0: ఇక్కడ విద్యార్థులకు పర్యావరణం, జీవ వైవిధ్యం గురించి బోధిస్తారు.
1: అలాగా చూద్దాం పదండి. ఇప్పుడు కినరసాన డ్యామ్ పైకి వెళ్దామా మరి?
0: ఓ తప్పకుండా.
1: అబ్బా, డ్యామ్ ఇంత పొడవుగా ఉందేంటండి?
0: అవును, దీన్ని వ్యవసాయ పొలాలకు అలాగే కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టుకు నీరందించేందుకు నిర్మించారు.
1: అబ్బా, ఈ డ్యామ్ పై నుండి చూస్తుంటే ఎంత చక్కటి దృశ్యాలు కనిపిస్తున్నాయో చూడండి. ఎంత వైశాల్యంలో నీరు ఉందో, సువిశాలమైన జలాశయం, అక్కడక్కడా చెట్లతో కూడిన దీవులు కూడా ఉన్నాయి. మరి చుట్టూ నీరు, మధ్యలో దీవులు, ఎంత బాగున్నాయో. చల్లగాలులు హాయిగా వీస్తున్నాయి. మరి డ్యామ్ గేట్లు ఎప్పుడు తెరుస్తారో?
0: వర్షాకాలంలో రిజర్వాయర్ పరిమితి దాటి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లన్నీ తెరుస్తారు. అప్పుడు కూడా సందర్శకులు ఎక్కువగా వస్తారు.
1: అటు కిందకి చూడండి, డ్యామ్ నుండి ఒక కాలువ ప్రవహిస్తోంది.
0: అది పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కొరకు ప్రతిరోజు నీరు విడుదల చేస్తారు ఆ కాలువ ద్వారా. మిగతా గేట్లన్నీ వర్షాకాలంలో మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. సరేలే, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వారిని అడిగి ఈ కిన్నెరసాని జలాశయం పట్ల వారి అనుభవాలు తెలుసుకుందామా?
1: అలాగే.
3: మా పేరు సాయి ప్రణయ్, మేము భద్రాచలం నుంచి వచ్చామండి. ఇక్కడ కిన్నెరసానిలో ఉన్నాం. స్టార్టింగ్ లో జింకలు ఉంటాయి, జింకలు చాలా బాగున్నాయి. తర్వాత బోటింగ్, స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది అండి. ఇక్కడ స్పీడ్ బోటింగ్, తర్వాత ఇక్కడ పైన డ్యామ్ బాగుంటుంది అండి. డ్యామ్ లో కిందకి వెళ్ళి లంచ్ ఏం చేసుకోవచ్చు అండి, వండుకొని తినొచ్చు, బాగుంటుంది. మొత్తం సీనరీ చాలా బాగుంటుంది అండి. ఇటు కొండల్లాగా విడివిడిగా ఉంటే బాగుంటాయి చూడటానికి. పైనుంచి చాలా వ్యూ బాగుంటుంది.

0: నీ టైప్ చూస్తే చూస్తానికి ఎంత దూరం వచ్చినా కానీ ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి.
1: నేను రేపల్లాల నుంచి వచ్చాను. నా పేరు పీతారు, కాలేజ్ స్టూడెంట్స్. వ్యూ చూడటానికి చాలా బాగుంది ఇక్కడ కిన్నెరసాని. కిన్నెరసాని జింక పార్క్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అలాగే బోటింగ్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా అలాగే లాంచ్ ఉంటుంది, ఆ ఫ్లో ఆఫ్ వాటర్ కూడా బాగుంది, డ్యామ్ ఉంది, డ్యామ్ ఇంకా సూపర్ ఉంది. ఆ కొండలు వ్యూ చాలా బాగుంది. మేము చాలా సంతోషించాం వచ్చినందుకు. ఎంత దూరం నుంచి వచ్చినా హ్యాపీగా ఉంటారు.
2: నా పేరు వినయ్, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఇక్కడ కిన్నెరసాని చాలా బాగుంది, వెదర్ క్లైమేట్ కూడా, జింకలు కూడా చాలా బాగున్నాయి, అండ్ బోటింగ్ కూడా స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది, అండ్ డ్యామ్ కూడా బాగానే ఉంది. అటు కింద పోతే అటు కుకింగ్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. డ్యామ్ రీచ్ చేసినప్పుడు వాటర్ కూడా అటు పోతాయి, చాలా బాగుంది. చాలా మంది కూడా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ని.
3: అటు చూడండి చూడండి, బోట్స్ వెళ్తున్నాయి, జనాలు కూడా ఉన్నారు చాలా మంది.
4: అవును, ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది, మనము వెళ్దాం పదా. బోట్ ఎక్కేందుకు కూడా టికెట్ తీసుకోవాలి.
3: ఓ తీసుకుందాం. అలాగే
4: ఇక్కడ బోట్ డ్రైవర్స్ ఉన్నారు, వారిని అడిగి బోట్ షికారు వివరాలు తెలుసుకుందాం.
3: అలాగే.
4: నమస్కారం అండి, ఈ కిన్నెరసానిలో బోట్ షికారు గురించి తెలియజేస్తారండి?
5: నా పేరు వేముల మల్లేష్ అండి. కిన్నెరసాని టూరిజం లో డ్రైవర్ కమ్ హెల్పర్ గా పనిచేస్తాను. రెండు, ఒకటి స్పీడ్ బోట్, ఒకటి పాంటన్ బోట్ ఉంది. స్పీడ్ బోట్ లో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు, 5 నిమిషాల రైడ్ ఉంటుంది. పాంటన్ బోట్ లో 35 మంది వెళ్ళొచ్చు, 15 నిమిషాల రైడ్ ఉంటుంది. పెద్దవాళ్లకు 50 రూపాయల టికెట్, పిల్లలకు 30 రూపాయల టికెట్ పెద్ద బోట్ లో. స్పీడ్ బోట్ లో అయితే 350 రూపాయలు ప్యాకేజ్ టికెట్. అది వీకెండ్స్ లో అయితే ఎక్కువ ఉంటాయి సార్. సాటర్డే సండే టైంలో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఫెస్టివల్స్ టైంలో కూడా ఎక్కువ ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో అయితే సాటర్డే సండే కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, టూరిస్టులు తాకడం కొంచెం రద్దీగా ఉంటుంది మాకు. వీకెండ్స్ టైంలో అయితే ఒక 500-600 మెంబర్స్ టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి, ఓన్లీ బోటింగ్ పర్పస్ అయితే. అందరికి జాకెట్స్ వేస్తాం, లైఫ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ, కంపల్సరీ వేయకుండా అయితే పంపించము. ఇక్కడైతే పెద్ద ప్రాబ్లం ఉండదు సార్, ఇక్కడ ఎందుకంటే ఇది రన్నింగ్ వాటర్ కదా, ఇది ఓన్లీ స్టాండింగ్ వాటర్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లమే ఉండదు సార్. ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్ లిఫ్టింగ్ ఉంటుంది, ఆ గేట్ లిఫ్టింగ్ టైంలో బోటింగ్ మొత్తం టోటల్ గా క్లోజ్ చేస్తాము. ఎప్పటికీ అబ్జర్వేషన్లో ఉంటాం సార్ మేము. మార్నింగ్ 9:30 వచ్చి ఈవినింగ్ 5:30-6 వరకు ఇక్కడే ఉంటామండి మేము. ముసళ్ళు ఉంటాయి, బట్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి 50 ఇయర్స్ అవుతుంది. ఈ 50 ఇయర్స్ లో ఎప్పుడు కూడా మనిషి యొక్క బ్లడ్ కు ఇక్కడ ఉన్న ముసళ్ళ లాంటివి అయితే అటాక్ చేయడానికి అయితే లేదు. ఇంతవరకు అయితే ఒక ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కిన్నెరసానిలో. మా ఎండి గారు ప్రత్యేక దృష్టి పెట్టి టూరిజం కాటేజెస్, గ్లాస్ హౌస్, ఒక్కొక్క కాటేజ్ వచ్చి 4 రూమ్స్ అండి, అలాంటి 9 కాటేజెస్ కట్టారు. ఒక గ్లాస్ అద్దాల మేడ కూడా కట్టారు.
3: మనము బోట్ షికారు చేద్దాం, మరి ఈ లైఫ్ జాకెట్స్ వేసుకుందామా?
4: సరే. నిజంగా బోటు ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతి.
3: అబ్బా, ఈ కిన్నెరసాని జలాశయంలో ప్రయాణం మరువలేనిది, మరుపురానిది కదండి. ఎంత చల్లటి గాలులో, నీటి మధ్యలో ఆ చిన్న చిన్న దీవులు ఎంత అందంగా, అద్భుతంగా ఉన్నాయో కదా. ఎంత బాగున్నాయో ఆ చిన్న చిన్న దీవులు.
4: కిన్నెరసాని జలాశయంలో బోటు షికారు ఒక మధురానుభూతి. ఈ కాసేపు అన్ని మర్చిపోతున్నాం కదా.
3: అవునండి.
4: దిగండి మెల్లగా.
3: అలాగే.
4: చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇంకో బోటు డ్రైవర్ ఉన్నారు, మరి వారిని పలకరిద్దామా?
3: అలాగే.
4: నమస్కారం అండి, మీరు ఒక బోటు డ్రైవర్ గా సందర్శకులకు ఎలాంటి సేవలు అందిస్తారో తెలియజేస్తారా?
6: నా పేరు బాబురావు అండి. మేము ఇక్కడ డ్రైవర్ పని హెల్పర్ గా పనిచేస్తున్నామండి. ఇక్కడ కంపల్సరీ మేము టూరిస్టులకు వచ్చి బోటు ప్రయాణం చేసే వాళ్ళకు కంపల్సరీ లైఫ్ జాకెట్ వేయించిన తర్వాత బోటింగ్ చేపిస్తామండి. వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి సేఫ్ గా దింపేస్తాం సార్ మేము. ఏదన్నా ఉంటే మేము ఒకళ్ళ సడన్ గా అట్లా ఏదన్నా అవుతుంది అనుకుంటే వాళ్ళు టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వస్తుంది అన్న వాళ్ళకి మళ్ళీ బోట్ రిటర్న్ చేసేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి సేఫ్ గా దింపేస్తాం సార్ మేము. సేఫ్ జర్నీ చేసి వాళ్ళని ఆనందపరిచి పంపిస్తాం సార్ మేము.
3: ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించి బోటు షికారు చేసిన సందర్శకులున్నారు, వారిని కూడా అడిగి వారి అనుభూతులు తెలుసుకుందామా? మరి
4: తెలుసుకుందాం. నమస్కారం అండి, ఈ కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించినందుకు ఏ విధంగా అనుభూతి చెందారో తెలియజేస్తారా?
7: నా పేరు కృష్ణ అండి, కమ్మారోర్ల మండలం పోలపల్లి మాది. మామూలుగా పర్యటక కేంద్రంలో బాగుంటుంది అని చెప్తే ఇక్కడికి వచ్చేసాం, బోటు షికారు చేసాం, కిన్నెరసాని బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది.
8: మాది పోలపల్లి అండి, మధ్యలో మారుతామని. ఇక్కడ కిన్నెరసాని చూద్దామని వచ్చినాం. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి సహకరించారు. మంచిగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసాం. 9 మంది వచ్చేసాం, 6 పెద్దాలు, 3 చిన్న పాప. నీళ్ళు వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఆనందంగా మంచిగా హ్యాపీగా మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసాం. పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటున్నాం. అందరం మంచిగా అనిపించింది అండి.
9: మాది కొత్తగూడెం అండి. నా పేరు వచ్చేసి హరీష్. బోట్ లో మాకు పోవటం వల్ల హ్యాపీనెస్ గా అనిపించింది. ప్రతి ఒక్కరికి జాకెట్స్ ఇస్తున్నారు. మా ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కూడా జాకెట్స్ ఇచ్చారు. జాకెట్స్ వేసుకున్నాము. 2 ఎక్కామండి, చిన్నది ఎక్కాం, పెద్ద ఎక్కాం. చాలా మంచిగా అనిపించింది. డ్రైవర్స్ కూడా కంఫర్టబుల్. మన డ్రైవింగ్ చేయడం గానీ కోఆపరేషన్ మంచిగా ఉన్నది. నీళ్ళలో వెళ్తుంటే మాకు ప్రశాంతంగా మంచి చల్లటి గాలులు రావడం, సీన్స్ మంచిగా, ఫోటోషూట్ కూడా మంచిగా బాగుంటది.
10: మేము కొత్తగూడెం నుంచి వచ్చామండి. నా పేరు శ్రావణి. ఇక్కడ బోటింగ్ అయితే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చిన్న స్పీడ్ బోట్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. గాలిలో లేచినట్టు అనిపించింది. అది వెళ్తుంటే చల్ల గాలులు బాగా వస్తున్నాయి. వాటర్ నుంచి చల్ల గాలులు వస్తున్నాయి. పొదలు బాగున్నాయి. ఇక్కడ వ్యూ బాగుంది, డ్యామ్ వ్యూ బాగుంది. అడవి కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఉంటే ఎంజాయ్ బాగుండేది అనిపించింది.
11: నా పేరు అమ్జద్ పాషా. ఇక్కడ కిన్నెరసానికి చూడనీకి వచ్చాము. ఖమ్మం నుంచి వచ్చాము. ఇది చాలా బాగుంది చూడనీకి. ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తో వచ్చాము, అన్ని చూసాము, డ్యామ్ కూడా చూసాము, బోటింగ్ వచ్చాము. బోటింగ్ కూడా బాగుంది. డ్యామ్ మీద నడిచాము చివరి వరకు. డ్యామ్ మొత్తం బాగుంది, సీనరీ బాగుంది, ఐలాండ్ లాగుంది. వి కెన్ విజిబుల్, వి కెన్ ఎంజాయ్ ఆల్ దిస్.
12: మాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనగొండ గ్రామం నుంచి వచ్చినామండి. నా పేరు షేక్ బాలు షహీద్. కిన్నెరసాని బాగుందండి, చాలా మంచిగా అనిపించింది. బోర్డులో తిరగటం 5 ఏదో కూలిపోయినట్టు అనిపించింది. డ్యామ్ కూడా చూసాం, చాలా బాగుందండి. అది కిన్నెరసాని అంటే ఇట్లా ఉంటుంది అనిపించింది. జింకల పార్క్ చూసినామండి, చాలా నీట్గా ఉంది, అఫీషియల్ ఉంది. రోడ్స్ కూడా బాగున్నాయండి. అందరు సహకరిస్తారు, మంచిగా ఉందండి.
3: అవును, ఇంకా చూడడానికి ఏమున్నాయి ఇక్కడ?
4: ఇది వరకు అద్దాల మేడ ఒకటి ఉండేది, దాన్ని కూల్చేశారు. మళ్ళీ ఇప్పుడు టూరిజం శాఖ వారు సందర్శకుల కోసం కాటేజీలు, అద్దాల మేడ నిర్మిస్తున్నారు.
3: ఓ అలాగా.
4: ఇక్కడ 2 బస చేసే అవకాశం కూడా ఉంటుంది.
3: అవునండి, అప్పుడు సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి 2 ఈ కిన్నెరసాని జలాశయం అందాలు తనివి తీరా తిలకించవచ్చు.
4: కిన్నెరసాని జలాశయం అందాలు తిలకించాం కదా, మరి ఇంటికి బయలుదేరదామా?
3: అలాగే పదండి. ఈ కిన్నెరసాని జలాశయం సందర్శన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేము.
13: ఇలా ప్రకృతి సౌందర్యాలతో పర్యావరణాన్ని రక్షిస్తూ, వన్యప్రాణులకు పక్షులకు ఆవాసం కల్పిస్తూ, పంట పొలాలకు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు నీరందిస్తూ, ఇంకా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతూ, సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్య ప్రాజెక్టు.

మీరింతవరకు 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:35:07 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 1990 నుంచి 1995, ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ఈ టైం బౌండ్ లో ప్లే చేయండి అంటూ నల్గొండ డిస్ట్రిక్ట్ నాంపల్లి మండల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. నరసింహ కళావతి చెర్రీ రిక్ ఉన్నారు ఈ మెసేజ్ లో డెఫినెట్ గా. వెంకట

రమేష్ గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు, నంది పేట్ 3 టైమ్స్ పెట్టారు అనమాట ఈ ఆర్లోనే. డెఫినెట్ గా ప్లే చేస్తామండి ఏదైనా మంచి సాంగ్ మీకోసం. అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్ ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి, మాకోసం ఏదైనా సాంగ్ ప్లే చేయాలని కోరుతున్నాం. డెఫినెట్ గా ఈ మెసేజ్ పంపించింది ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యష్ణ ఉన్నారు ఈ మెసేజ్ లో డెఫినెట్ గా అండి. అండ్ ఎనీ సాంగ్ భూటాన్, పోచంపల్లి, గాంధీనగర్, ఎల్గందుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ మెసేజ్ చేశారు. అలాగే తోట శివపార్వతి అండ్ మురళీకృష్ణ, హైదరాబాద్ ఉప్పల్ నుంచి, దయచేసి మాకోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? ఆదిపట్ల, కరాడి, గోపి కిషన్, ఉమావతి. అండ్ మాకోసం ఏదైనా పాట వేయగలరు? ఫ్రమ్ కే దుర్గా, దేవి, అనన్య, శ్రీశైలం, గౌతమ్ ఫ్రమ్ గుడ్ల నర్వ నుండి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా. అండ్ ఈరోజు మనం 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ మధ్యలో వచ్చిన, ఈ టైం బౌండ్లో వచ్చిన ఎవర్గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకున్నాం. అండ్ దానిలో భాగంగా నెక్స్ట్ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. ఎస్పి బాలు గారు అండ్ కేఎస్ చిత్ర పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం. 10:43 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సూపర్ హిట్ ట్రాక్ ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి గారు పాడిన పాట బొబ్బిల్ రాజా సినిమా నుంచి మనం ప్లే చేసుకున్నాము కన్యాకుమారి సూపర్ హిట్ ట్రాక్. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది ఈ సూపర్ హిట్ ట్రాక్. అలాగే చాలా మెసేజ్లు ఉన్నాయి మన కోసం. మా కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ మెట్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కవిత, భావన, హర్షన్ ఉన్నారు ఈ మెసేజ్లో డెఫినెట్గా అండి. అలాగే కృష్ణవేణి అండ్ నిరోష మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏదైనా కావాలి అంటూ. ఎం నరేష్, అలాగే మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. 1990 నుంచి 1995 ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ కదా మనం ప్లే చేసుకునేది. అండ్ చాలామంది ఆ టైం మోడ్లో వచ్చిన సాంగ్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పీ బాలు అండ్ చిత్ర పాడిన గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి స్టేట్యూ.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

నెక్స్ట్ మా కోసం ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి ఎవర్గ్రీన్ హిట్స్లో అంటూ హత్నారా మండల్ నుంచి, నాగారం నుంచి దొడ్ల లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మి, దుర్గయ్య మెసేజ్ చేస్తున్నారు. మాకోసం ఒక్క మంచి పాట వేయగలరు? వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ సరిత, వినయ్ పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. నిజామాబాద్ నుంచి అఖిల, అరుణ, రాజేందర్ మెసేజ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ మెసేజ్ చేశారు. అలాగే దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హంసుని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మెసేజ్ చేశారు ఏదైనా ఒక సాంగ్ కావాలి అంటూ. అలాగే గుడ్ల నర్వ నుంచి మేకల ఫ్యామిలీ, ప్లీజ్ ఏదైనా ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా పెట్టారు, దుర్గాదేవి, అనన్య, శ్రీశైలం, గౌతమ్ అంటూ. డెఫినెట్గా అండ్ మీకోసం ఈ టైం మోడ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్స్ స్టే ట్యూన్.

ఉంది బొమ్మ, తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. మళ్ళీ

నాకు చేరును తొళ్ళికి చెందిన చందడి నీ ముక్తుల రుచి

వేసిన ముచ్చిక సిక్కుల లేఖలు రావమ్మనే గా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్గ్రీన్ హిట్స్ ప్లే చేసుకుంటున్నాం మనం. లాస్ట్ ఈరోజు మనం ప్లే చేసుకునే ఎవర్గ్రీన్ హిట్స్ సాంగ్స్ లిస్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ఎవర్గ్రీన్ హిట్స్లో మాకేదైనా ఒక మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ మెసేజ్ పెడుతున్నారు. రాజేష్, లోకేశ్వర్, విక్రాంత్, లక్ష్మి, దుర్గయ్య, లక్ష్మణ్, లావణ్య నాగారం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. అండ్ దుర్గాదేవి, శ్రీశైలం, గౌతమ్, అనన్య నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ. అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్, ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ దివాకర్, విమల, యష్ణ మళ్ళీ ఇంకొకసారి మనకి మెసేజ్ చేస్తున్నారు. ఎల్గందుల నుంచి పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, అక్షయ్, గుణ, సంధ్య, ప్రవీణ్, ఎల్లంకి విలేజ్ నుంచి జోగు ప్రవీణ్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ అంట డెఫినెట్గా. అండ్ ఈ సూపర్ హిట్ ట్రాక్ ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాటతో ఇవాళ ఎవర్గ్రీన్ హిట్స్కి మనం పులి స్టాప్ పెట్టేద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇరాన్లో సైనిక చర్యలను నిలిపివేయాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో తదుపరి సైనిక చర్యలు చేపట్టకుండా నిరోధించే తీర్మానానికి అనుకూలంగా 215 మంది మద్దతు తెలిపితే 208 మంది వ్యతిరేకించారు. అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్దానికి వెంటనే ముగింపు పలకాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్దరణకు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు

అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్లో సుదీర్ఘంగా జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం కాల్పుల విరమణ అమలుకు అంగీకరిస్తూ ఇజ్రాయెల్, లెబనాన్ ఉన్నతాధికారులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొత్తగా 5 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం లభించింది. ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్, టొబాగో, జింబాబ్వే దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 2 పాటు తాత్కాలిక సభ్యదేశాలుగా కొనసాగుతాయి. డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాల్లో కొత్తగా ఈ 5 దేశాలు ఎన్నికయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ రోజు 3 గంటలకు మక్తల్ చేరుకోనున్న ముఖ్యమంత్రి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు రిజర్వాయర్లు, పంప్హౌస్లు పరిశీలిస్తారు. సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపై సోమశిలో ఉన్నతాధికారుల సమక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలోనే ఆయన బస చేస్తారు. రాష్ట వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు 70.04 లక్షల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. 4.95 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. సాయంత్రం అగర్తలాకు చేరుకుంటారు. పుష్పబంతా ప్యాలెస్ హోటల్కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత లంకమురాలోని సరిహద్దు భద్రతా దళం అవుట్పోస్టును సందర్శిస్తారు. శ్రీలంకలోని అగురువతోట జిల్లాలో ఒక వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 8 మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. కేరళం మాహేల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా ప్రాంతాల్లో పగటిపూట వర్షాలు కురుస్తాయని సూచించింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

సూర్యుడు సమయం 11:04 దాటి 42 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి గాన గంధర్వులు.

నిజంగా పాటల మరో భ్రమ. అది 1966 డిసెంబర్ 15 సినీ ప్రపంచంలో మరో చరిత్రకు శ్రీకారం. లేలేత స్వరం నుంచి జాలువారిన అమృతధార, ఆ మధురమైన పాటల ప్రస్థానానికి 60 ఏళ్ళు, ఆ అమర గాయకులకు 80 వసంతాలు, 16 భాషలు, 50 వేలకు పైగా సినీ గీతాలు. మాటల చెప్పడానికి మహోన్నత గానమని, సుగలూరి పాటలతో కోట్ల జన హృదయాలను పరవశింపజేసిన నేపథ్య గాయకులు మాధుర్యం ఏమాత్రం తగ్గకుండా

నాలుగు తరాల వారిని తన వైవిధ్యమైన పాటల ప్రయోగాలతో ఉరుతున్న గాన గంధర్వులు వర్ణన కందని స్వర ప్రస్థానం.

casa, casa.

ఆలాపన చేస్తే ఆవాల గోపాలం, స్వరం శృతి చేస్తే సంచలనం, గొంతులో స్వరతంతులను వణికిస్తే జయ జయ ధ్వానాలు, స్వరపీఠికను వెలిపెడితే పీఠాలు లేచి హర్షధ్వానాలు. ఆయన పాటలు సిరిగన్నెల్లో శంకరాభరణాలని మెరిశాయి, సాగర సంగమంలో స్వాతి ముత్యాలే కురిశాయి, స్వయం కృషి అభిలాషతో రుద్ర వేణులై మేటాయి. తేరే మేరే భూచుని కైసాహే బంధన్ అంటూ మరపురాని గీతలతో ముడివేశాయి. ఒకే గొంతు, ఎన్ని భిన్నస్వరాలు, ఎన్ని హావభావాలు! ఆ గానామృతు ధారలు ఏంటి? ఏంటి ఆ పాటల్లోని కమ్మదనం? ఎందుకు రాదు విసుగు? ఎన్నిసార్లు విన్నా ఎందుకు ఆ మైమరుపు? ఏముంది ఆ స్వరపీఠికలు ఇలా అలలవలే వస్తూనే ఉంటాయి, ప్రశ్నలు నిలబెడుతూనే ఉంటాయి. అనువర్ణిస్తుంటే వర్ణిస్తుంటే ఆ విధాతే విధురాతగా చిత్ర పరిశ్రమలో గాన గంధర్వులుగా చరితార్థులుగా వెళ్ళిరండని పంపించారేమో మన పాటల సమ్మోహన పాలుగారిని. సరిగ్గా ఈరోజే 1946లో

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అర్ధది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి భర్తుడి సందర్భంగా ఆ మహానుభావులు జీవిత విశేషాలు సముద్రాన్ని వర్ణించినట్లుగా అవుతుంది ఆయన గురించి చెప్పడం అంటే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలుగారికి చిన్నప్పటి నుండి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. పాటని ప్రాణంగా బ్రతికారు. తొలినాళ్ళలో సినిమాల్లో పాటలు పాడేందుకు అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అసాధారణ ప్రతిభ ఉంది కాబట్టి. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ పాటల పోటీలు జరిగినా తనకే మొదటి బహుమతి. అలా ఒక పాటల పోటీలో న్యాయ నిర్ణీతులుగా ఘంటసాల గారు, సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారు వచ్చారు. ఆ పోటీలో బాలుగారు పాడిన పాటకు ముగ్ధులయ్యారు కోదండపాణి గారు. స్వరబ్రహ్మ కాబట్టి బాలుగారిలో దాగి ఉన్న సరస్వతి వరాన్ని గమనించారు. అలా గమనించారు కాబట్టి తనకి ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చెప్పేసి ఆ దృష్టిలో పెట్టుకుని శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న చిత్రంలో పాడే అవకాశం ఇచ్చి గాన గంధర్వులను చేశారు. నిజానికి ఆ పాటలు బాలుగారు గమక ధారలను అద్భుతంగా పలికించారు. మనల్ అందరినీ మురిపింపజేశారు.

భానుగడి తొలిపాట చిత్ర పరిశ్రమలో పురుడు పోసుకుంది 1966లో. ఆ కొత్త కూరాడు చూద్దాంలే నిలదొక్కుంటాడు లేదో అనుకున్నారు. సహజంగానే ఎందరో వస్తుంటారు వెళుతుంటారు అనుకున్నారంతా. కానీ ఆయన మానస చోరులు, పాటతో హృదయాలను కొల్లగొడతారు. కొంటికృష్ణులు పట్టు వీడలేదు. గురువు ఆశస్సులతో 1977లో ప్రైవేటు మాస్టర్ సినిమాలో పాడుకో పాడుకో అంటూ మరో పాట. ఆ తర్వాత సుఖదుఃఖాలు 1968లో వచ్చింది. అందులో మేడంటే మేడా కాదు అనే పాటను అలవోకగా పాడేశారు. తన వైపు త్రిప్పుకున్నారు. అందరూ చిత్ర పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. బాలుడు ఘనుడే అనే విధంగా పాడేశారు.

ఒకటి రెండు సంవత్సరాల్లోనే బాలసుబ్రహ్మణ్యం పాటలు సినీ ప్రముఖుల దృష్టిలో పడి మెప్పించాయి. అలా 1960లు వచ్చిన హీరో కృష్ణకు ఓ చిన్నదానా అనే పాట హిట్ అయింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ వెంటనే పేదరేశ పెద్దమ్మ కథ సినిమాను ఓహో ఓ జవరాల అంటూ పాట పాడారు. లేత గొంతుతో ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరి ఆ వెంటనే 1969లో ఎన్టీఆర్ కాంతారావు గారు నటించినటువంటి ఏకవీర సినిమాలో ఆ ఇద్దరు హీరోలపై చిత్రీకరించిన పాటలు కాంతారావుకు మరి మన బాలు గారు పాడితే మరి ఘంటసాల గారితో కలిసి పాడే అద్భుత అవకాశం వచ్చింది. ఆ పాటతో బాలు గారు మంచి గుర్తింపుతో పాటు ఇండస్ట్రీలో నిలదొక్కునేలా చేసి మరి వెంటనే ఆయన పేరు దశ దిశలా విస్తరిస్తూ వచ్చిందనమాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏకసంతాగ్రహి, చాలా ప్రతిభావంతులు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే సంకల్పం ఉన్నవారు. అందుకే చిత్ర పరిశ్రమలో పాటల మహారారాజుగా ఎలారు. కెరీర్ ఆరంభంలోనే తమిళం, మలయాళ భాషలో పాటలు పాడటం మొదలుపెట్టారు బాలుగారు. అయితే తన కెరీర్ను మలుపు తిప్పి తిరుగులేని గాయకునిగా వరుస అవకాశాలు వచ్చేలా చేసిన సినిమా కన్నెవయసు. ఈ సినిమాలోని బాలు పాడిన పాట మారు మురుగిపోయింది. ఏ దిక్కు నుండి ఈ భూమికి చేరిన పారిజాతమో, బాలు అనేలా పాటకు ప్రాణం పోశారు.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటున్నాము.

ఒకవైపు ఘంటసాల గారు, మరోవైపు మన బాలు గారు. ఎవరి అభిమానం వారిది. తన విలక్షణమైన గొంతుతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాను పాడిన సినిమాలో ఏదో ఒక పాట ఖచ్చితంగా హిట్ అయ్యి ప్రేక్షకులను మెప్పించి గోల్డెన్ హిట్స్గా నిలిచాయి. సంబరాల రాంబాబు సినిమాలు, మామ చందమామ, శ్రీదేవిలు, రాశాను, ప్రేమలేఖలను, కూడుపుటాయిలు, తనివి తీరలేదే, సింహబంధము, ఎంత మధురము, ఏఎన్ఆర్తో మరి తీసినటువంటి సినిమాలు, నా హృదయపు కోవెల్లు, ఇలా బాలు గారి కెరీర్లు ల్యాండ్ మార్క్గా నిలిచాయి ఆ పాటలు. 1976లో అంతులేని కథలో తాలికట్టు శుభవేళ పాటలు తన విశ్వరూపాన్ని చూపారు గొంతుతో. ఆ తర్వాత 1978లో మరో చరిత్ర సినిమా పాటలతో చరిత్రను సృష్టించారు. ఇదే సినిమాను హిందీలో తెరకెక్కించారు. హిందీలో కూడా బాలు గారి పాడారు. తొలిసారిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ గానామృతానికి మురిసిన భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ అవార్డు కూడా ఇచ్చేశారు బాలు గారికి. అదే మరి 1976లోనే తూర్పు పడమర సినిమాల పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శివరంజని పాట ఎంత హిట్ మనందరికీ తెలిసింది. ఇలా అన్ని పాటలు కూడా, ఆ వరుసగా వస్తున్నటువంటి పాటలన్నీ కూడా చాలా పాపులర్ అయ్యి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయాయి.

గారు పాటలు, ఆయన గాత్రం, సంగీత జ్ఞానం, వైవిధ్యం అన్నీ హిట్స్, సక్సెస్ అయ్యారు కూడా. అవకాశాల పరంగా డెబ్యూ దశకం మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో హీరో కృష్ణ గారు వెన్నుతట్టి, నా సినిమాలన్నింటికీ మీరే పాడతారు కానీ ఒక భరోసా ఇమ్మన్నారు అని చిన్నది అనుకోండి, అలా వెన్నుతట్టి భరోసా ఇచ్చారు అన్నట్టుగానే, హామీ ఇచ్చినట్టుగానే అన్ని పాటలు ఆయనతోనే పాడించారు. ఆ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్, ఎప్పటికీ ఎవరి గ్రీన్ హిట్స్గా నిలిచాయి. ప్రతి పాట ఒక సంచలనమై సాగిందనమాట. అంతలా అద్భుతంగా పాడారు, తన ప్రాణం పెట్టి మరి ఆ పాటలకు ఊపిరిపోశారు. అలా ప్రతి సినిమాలో వచ్చినటువంటి పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట మళ్ళీ కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. సహజంగా ఒక వర్గం వారు చేసేటువంటి పని అనమాట. ఆ సమయంలో ఎన్టీఆర్ దీక్ష సినిమాలో ఒక హిట్ సాంగ్, చాలా పాపులర్ సాంగ్ అనమాట అది. అయితే ఆ పాటపై కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ సమయంలో కూడా టి చలపతిరావు గారు, సంగీత దర్శకులు వీరు, అయితే ఆయన ఒక సలహా ఇచ్చారు. ఏంటి అంటే, హీరో హావభావాలకు తగ్గట్టుగా, బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా గాత్రాన్ని కొంచెం సవరించుకొని పాడితే మీకు ఎదురు ఉండదు అని సలహా ఇచ్చారు. నిజంగా ఎదురు లేని గాయకులుగా మారారు. ఆ తర్వాత ఆయన పాట సరికొత్త పుంతలు దొక్కింది, ప్రపంచమై సాగింది, సిరిమిల్లె పువ్వులు పూసింది, వేణు వేణువై పాడింది.

భానుగారి కెరీర్ లో పాటల ప్రస్థానం పరంగా 1980 అత్యున్నత స్థాయి అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో ఆయన పాడినన్ని ఆయన పాడిన పాటలకు దక్కిన ప్రజాదరణ అంతా ఇంత కాదు. దేశవ్యాప్తంగా ఆయన పాటలు మారు మురుగిపోయాయి. ఎక్కడ విన్నా ఆయన పాటే. అవార్డుల మీద అవార్డులు, నగదు పురస్కారం లెక్కలేనన్ని వచ్చాయన్నమాట. మరి అంతలా ఆ ఇయర్కున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, ఆయన కళాఖండాలు చలనచిత్ర వెండి పరిశ్రమలో

పాది శరీరాపర అనే పాటకు భారత ప్రభుత్వం మురిసిపోయి జాతీయ ఉత్తమ నేపథ్య గాయకులుగా ఆయనకు మొదటిసారిగా అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆ వెంటనే మరొక అవార్డు వచ్చింది, జాతీయ అవార్డు. ఆ తర్వాత మరొక జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మరొక జాతీయ అవార్డు వచ్చింది. ఇలా ఆ సంవత్సరంలోని ఇతర భాషల్లో కూడా ఆయనకు అవార్డులు తెచ్చిపెట్టింది. అంతలో ఆయన గాన ప్రవాహం గోదావరి పొంగుల గలగల పారే శరీరుల గుడిలు గంటల అలా సాగిపోయిందనమాట. అంత అద్భుతమైనటువంటి గాన గంధర్వులు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.

ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కావోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా

జాతి అవార్డులతో అంతకు మించి హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్లుగా అచ్చు ఆ హీరోని పాడుతున్నట్లుగా పాడే అరుదైన అమర గాయకులు బాలుగారు. ఆ ప్రతిభ అందరి హీరోలకు అన్ని రకాల పాటలు అంటే హాస్యం, కరుణ, ప్రేమ, విరహం, దేశభక్తి, భక్తి ఇలా ఒకటేమిటి అన్ని ఆ గొంతులో నుండి పాటగా వస్తే దద్దరిల్లిపోయింది. ప్రేక్షకులు చిందులేశారు. లెక్కకు మించి అవార్డ్స్ వెరసి 50,000కు పైగా

వాక్యాలు ఆ పాటల గొంతులో నుండి వచ్చి తడిసి మురిసి తడిసి ముత్యాల వాణి అలా పొంగులే సెలయేరులే సముద్రంలో కలిసినట్టుగా ఆ మహా గాన గంధర్వులుగా మరి వెలగడానికి కారణమయ్యాయి. సంగీత దర్శకులుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, నటులుగా 6 సార్లు జాతీయ ఉత్తమ గాయకులుగా, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతగా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన వ్యక్తిగా స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న మహాప్రస్థానం మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిది. టాలీవుడ్ దర్శకులందరితోనూ, కవులందరితోనూ, సంగీత దర్శకులందరితోనూ పనిచేసిన అనుభవం, భాషా పాండిత్యం ఆయనకుంది. ముఖ్యంగా మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన చాలా వరకు అన్ని పాటలు ఉరువు తొలగించాయి. మరి మరో విశేషం ఏంటంటే 1981 ఫిబ్రవరి 8 ఒకే రోజు కన్నడలో 28 పాటలు, తమిళంలో 19, హిందీలో 16 పాటలు పాడిన అరుదైన రికార్డు బాలుగారి సొంతం పాటే శ్వాసగా బ్రతికిన యువ పురుషులు సరస్వతి పుత్రులు బాలుగారు. త్రిమూర్తుల వరప్రసాదం ఆయన అమరగాయకులు. ఆయన గానం, ఆయన పాటలు చిరస్థాయిగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు అలా వేణులు విందులు అందిస్తూనే ఉంటాయి.

చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ. బంతి పూలతో, చామంతి పూలతో,

0: అదే సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ పాడిన పాట విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నిమిషాలకు ఆహారం ద్వారా కలిగే ప్రయోజనాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040 ఇది ఎస్టీడీ కోడ్ 2324-0853, మరొక నెంబర్ 040 ఎస్టీడీ కోడ్ ఇది 2324-0854, ఇంకో నెంబర్ 040-2955-0923. ఈ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నిమిషాలకు హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తిగా మనం ఏ వ్యక్తిని తీసుకున్నాము అంటే, చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఒక అడవిలో పూసినటువంటి సహజ కవి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. చదివింది 3వ తరగతి, వంటవాడిగా జీవితమంతా కట్టెలు ఎగదోసి అగ్ని నుంచి ఆలోచనలు కవితలుగా మార్చిన గిరిజన జ్ఞాని. ఆయన రాసే వరకు కోసల భాష ఒకటి ఉందని తెలియదు. నగ్న పాదాలతో నడిచే ఆయన పొరలు కప్పుకొని మనిషి కోసం కలలు కని అక్షర రూపమిచ్చారు. ఆ కవిత్వంతో దేశమంతా పరిచయమైపోయారు ఆయన. ఇంతకీ ఆ అడవిలో పూసిన కవి ఎవరు, ఎక్కడ ఆయన సాధించిన ఘనత ఏంటి, ఆ వివరాలు చెబుతా. వింటూ ఉండండి మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: మీరు విన్న ఆ పాట పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోఠి.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: गत ఆరేళ్లలో పిఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పిఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
0: ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు అడవికి పూసిన ఒక సహజ కవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సాధించిన విజయం అంతా ఇంత కాదు. ఒక అడవిలో పూసినటువంటి ఒక కవి దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయారు, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, దేశానికే పరిచయం అయ్యారు. ఎలా అయ్యారు, ఏంటి అంతలా ప్రభావితం, ఎలా చేయగలిగారు? అడవిలో కట్టెలు కొట్టుకొని, అడవిలో ఒక ఇంట్లో వంట పనిగా చేస్తూ, వంట మనిషిగా జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తి, కవితలు రాయడానికి అవకాశం ఎలా దొరికింది అని చెప్పేసి మనకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఆయన స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అందుకే మా శ్రోతలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కవిత్వం నిత్య సత్యాలుగా ఉంటాయి. తాను సత్యాలను వాక్యాలుగా జ్ఞానోదయం అయ్యేలా మలుస్తారు. ఎలాగంటే ఆయన మాటలు అన్నమాట, ఆయన భాషలో రాసుకున్నటువంటి మాటలు. లోకం శుభ్రపడాలనుకుంటున్నావా? అయితే నిన్ను నువ్వు కడుక్కో. ఇతరులకు చేయి పట్టి పైకి లాగాలనుకుంటున్నావా? ముందు నువ్వు 2 మెట్లు ఎక్కు. కష్టాన్ని కూడా తల్లి ఆశీర్వాదమే అనుకో. ఇలాంటి పదాలన్నమాట. చూసారా ఎంత ఆలోచింపచేస్తున్న వాక్యాలు. అలా సహజ సిద్ధమైనటువంటి వాక్యాలతో ఆలోచింపచేసే విధంగా కవితలు రాయడం ఆయనకి చెల్లింది. ఆ అడవి మరి కవి రాసినటువంటి భాష కోసల భాషలో. ఇంతకీ ఎవరు ఆయన, ఎక్కడుంటారు అంటే ఆయన పేరే హల్దర్ నాగ్. హల్దర్ నాగ్ పశ్చిమ ఒరిస్సాలోని అడవిలో పుట్టిన బిడ్డ. బార్ గర్హ జిల్లా గెన్స్ గ్రామంలో పుట్టారు ఆ కవి. మరిన్ని విశేషాలు చెబుతా వింటూ ఉండండి.

కల్దర్ నాగ్ కవిగా అందరికీ పరిచయం అయ్యాక ఆయన కావ్యాంజలి రాశారు. కావ్యాంజలి రాసినటువంటి కవిత్వానికి గాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నమాట. అలా దేశవ్యాప్తంగా ఆయన పేరు అంతటా తెలిసిపోయింది. ఆ విధంగా ఒక అడవిలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన కవిగా మారారు. ఎందుకు కవిగా మారే నేపథ్యం ఏంటి అనేది మనం ఇంత తక్కువ సమయంలో చెప్పలేము. మరొక రోజు ఆయన పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనిజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనిజులా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివో ప్రాంతాలకు అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్టంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్ లావో పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during the ASEAN chairship in 2024.
0: Kerala Mahe Prantallo ee roju భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ దామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: அமராவதி எஃப்எம் 102.8 மெகா ஹெர்ட்ஸ். ஸ்டூடெண்ட் சமயம் 12:40:55.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

FM వివిధ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

హిందీ సినిమా కోసం మోహన్ చౌహాన్ పాడిన పాట విన్నారు. గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇప్పుడు విందాం ది రాజాసాబ్ మూవీ కోసం విశాల్ మిశ్రా, ఎస్ఎస్ తమన్, శృతి రంజని.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు,

0: డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు ఈ మధ్యాహ్నం 2:15. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.

0: కోర్టు సినిమా కోసం అనురాగ్ కులకర్ణి సమీర భరద్వాజ్ పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి వివిధ భారత్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ అరణ్య భవన్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టిడి కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గుర్తుంచుకోండి, రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ మనం వింటున్నాం కూలీ సినిమా నుంచి ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము దీంట్లో మన సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడింది

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. రాష్ట సచివాలయంలో ఈరోజు సమావేశమైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉద్యమకారుల గుర్తింపుకు విధి విధానాలు అఖిలపక్ష పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. నారాయణపేట జిల్లా మక్తల్కు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సుమారు 5 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఎస్ స్టేజ్ 1 పంప్ హౌస్ను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలీప్యాడ్కు చేరుకుంటారు. సోమశిలలోని మృగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్లో 3 గంటల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని నెట్టంపాడు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం పరిశీలించనున్నారు. లిఫ్టు 1కి అనుసంధానమైన గూడెందొడ్డి జలాశయాన్ని పరిశీలిస్తారు. ఈ జలాశయం విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు ఉండగా భూసేకరణ అంశంపై కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేసి నివేదికలు ఇచ్చింది. గూడెందొడ్డి విస్తరణ అంశంలో ప్రస్తుతం సామర్థ్యం పెంపు 11 టీఎంసీలు కాకుండా ఏకంగా 15 టీఎంసీలకు పెంచితే ఎంతమేర ప్రయోజనం ఉంటుందనే దానిపై పరిశీలించి ప్రాథమిక నివేదికను సాగునీటి శాఖ అధికారులు సిద్దం చేశారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ సర్కార్ కానుక ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. NH-63లో ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లోనూ, అలాగే NH-563లో జగిత్యాల కరీంనగర్ మార్గాన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్దతిలోనూ 4 వరుసల రహదారులుగా విస్తరించనుంది. దీంతో ఆర్మూర్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండటానికి ఈ నిర్ణయమే మరొక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపుకు సలహాలు, సూచనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్దంగా జరిగిందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త ధరలను నిర్ణయించడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని రాష్ట కేబినెట్ నిర్ణయం మేరకు భూముల విలువ సవరణ జరిగిందని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్టేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత శాస్త్రీయ పద్దతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వ హయాంలో సవరణలు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా భూముల విలువలు ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్
@AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యకుడు పాల్ మషాటిలేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా ఉపాధ్యకుడు పాల్ మషాటిలే ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్, టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ది చెందిందని దక్షిణాఫ్రికా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు ఉపయోగపడాలని రాష్ట వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శామీర్పేటలో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం నిన్న ముగిసింది. నైజీరియాలోని తరాబా రాష్ట యువత విత్తన తయారీ రంగంలో శిక్షణ పొందింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ తరాబా రాష్ట యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని మంత్రి తుమ్మల తెలిపారు. శిక్షణ ద్వారా నైజీరియా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ది ప్రాసెసింగ్, వ్యవసాయ

వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో పరిజ్ఞానం పొందారని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటికే 70.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. మరో 4.95 లక్షల టన్నుల సేకరించాల్సి ఉందన్నారు. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 75 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్లపల్లి మండలం తాడూరులో నిర్వహించిన గ్రామసభకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. వాహనదారులు స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.

కరీంనగర్ జిల్లాలో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ 96% పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వస్తే 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. రైతులకు 628 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట దేవాదాయ అటవీ శాఖ మంత్రి ఆదేశించారు. ఎంజీఎం అభివృద్ది కమిటీ సమావేశంలో జిల్లా ప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే నిధులు పరికరాల సమీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

షూటైం కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. షూటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు కనుక తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలను హాయిగా ఈరోజు విహరిద్దాం. చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ షో కోసం. ప్రశ్నలు ఏ అడుగుతారా, ఏ సమాధానం చెప్పాలి, ఏంటి అందరికంటే ముందుగా నేనే చెప్పాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్ ఉండాలా, ఆ స్పోర్టివ్నెస్ ఉండాలి. ప్రశ్న వచ్చేస్తుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరిగ్గా విని ఆన్సర్ చేసేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు ఇవి మాత్రమే సీరియల్గా టైప్ చేస్తే సరైన సమాధానం ఎవరు పంపారనేది మనకు కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. ప్రశ్న వినండి, సరిగ్గా వినండి. జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం అంటే May 29 నాటికి అన్నమాట. జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం May 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత? మరొకసారి, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం May 29 నాటికి గ్రామాల్లో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు

అంశం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటి నిర్మలగీతం. గీతం రచన సిరిమెల్లి సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. మనం వింటున్న కార్యక్రమంలో, మరి శ్రోతం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం 2 మే 29 నాటికి గ్రామంలో ఆసుపత్రి ప్రసవాల శాతం ఎంత అని ప్రశ్న వేశాం. అయితే షోలో మాత్రం చాలామంది శ్రోతలు, కొత్త వాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ థ్యాంక్స్. బట్ సరైన సమాధానం మాత్రం ఎవరు పంపలేదు. సరైన సమాధానం 98.6%. అంటే ఇక్కడ మనం ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఆసుపత్రి ప్రసవాల శాతం ఒక సర్వే చేస్తే 98.6% మంది ఆసుపత్రిలోనే ప్రసవిస్తున్నారు. మరి ఇంటి దగ్గర ఎవరు కూడా ప్రసవించట్లేదు అనేది ఇక్కడ ఒక సమాచారం మీకు ఇవ్వడానికి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. పోటీ పరీక్షలు మీకు ఉపయోగపడే విధంగా మీకు కానీ, అంటే పిల్లలకు కానీ పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా పరీక్ష రాస్తూ ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ కోసం. సరే, మరో ప్రశ్న వచ్చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే వెంటనే మీరు ఆన్సర్ చేయండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ప్రశ్న మరోసారి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 సభ్యదేశంగా చేరిన దేశం పేరు ఏమిటి? మీకు కనుక తెలిస్తే 04023240 ఎట్ నెంబర్కు వాట్సాప్ చేయండి.

రాజకోటి స్వరకల్పనలో వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రం బావా బావమరిది. షూటింగ్ కార్యక్రమం అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు, ఇప్పటి వరకు టైం ప్రకారం పంపిన వాళ్ళకి, ఇన్ టైంలో పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ నుంచి భోరం పెట్టే సంతోష్ కుమార్ సుప్రియ, తర్వాత రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి వీరు మరి పేరు రాయలేదు, వీరు వేముల నరసింహరావు సరైన సమయంలో పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ట సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, తర్వాత బ్రహ్మయ్య కర్నూల్ వీరు, తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్స్ అండి. వీరు ఎం రాధా చెంపాపేట నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, నందిపేట నుంచి వెంకటేష్, వీరు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, జాప భువనేశ్వర్ వెల్లుల నుంచి నిజాంపేట్ గణేష్ వేదవతి, సరిత ఫ్రమ్ నిజాంపేట్, వీరు అనిత గజ్వల్ నుండి, చౌరపు సాయి మన్నిత గీతానగర్ హైదరాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, గజ్వల్ నుంచి శైల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామ్ చరణ్, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్ర సుమతి, తోట సంతోష్ పొతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు కన్యాజకూడెంద్ర నుంచి శ్రీనివాస్ పద్మావతి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం రాంగ్ ఇచ్చారు, తర్వాత పులిపటి వెంకటేష్ సత్యవతి మహబూబ్నగర్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వీరు నేదూరు కళ్యాణచారి కలగుర్తి నుంచి, బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడి నుంచి, భీమ్గల్ బాచంపల్లి నుండి బాలకృష్ణ అనుష ఆహన్య, తర్వాత నిజామాబాద్ విటీ బజార్ నుండి ఎం బృహరి విశ్వద, చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపుల నుండి వీరు, ఫిర్జద్ గూడ శ్రీనివాస్, శిరీష సుమన్ కిస్మత్పురం నుండి, కాలన శ్రీనివాసరావు కోదాడ నుండి, పుట్టపక్క నుంచి మిలియాల తిరుమలయ్య ఆండాను, తర్వాత కీర్తి రాజకుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, పాలెం పోలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, తర్వాత మరొక శ్రోత పంతడి శ్రీనివాస్ ఊరుపురం నుండి, మొహమ్మద్ జనితుల ఉమ్మడి నుండి, మొమ్మదేవి లక్ష్మారాయణ అమలపూర్తి నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, హనుమాన్పేట టికెటి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, నర్కట్పల్లి నుంచి నిమ్మాని పుణ్య వెంకటేశం హేమలత వారి మిత్రులు, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మహబూబ్నగర్ నుండి, వీరు ఏఎస్రావు నగర్ నుంచి సీతాదేవిక సత్యమూర్తి నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారంకాల నుంచి వీళ్ళు సరైన సమాధానం పంపించారు. వీరందరికీ అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం రవి భారతి. మరి సరైన సమాధానం ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో 101 దేశంగా సభదేశంగా చెందిన దేశం నేపాల్. ఇది సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటితో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ప్రశ్న మరొకసారి, కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది? మీకు కాన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

గోవింద సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ కార్యక్రమంలో. మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు, ఇన్ టైంలో పంపిన వాళ్ళు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న మీకు గుర్తుంది కదా, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30.37% వాటాతో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది అని మనం ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా ఎవరెవరు పంపారో చూద్దాము. ఊరికే సరైన సమాధానం తెలిస్తేనే పంపించండి, పేర్లు ఎలాగో చదువు మీకు కాన్ఫిడెంట్గా. ఓల్డ్ సిటీ శివగంగనగర్ ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఫిర్యాదు కూడా నుంచి శ్రీనివాస్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ సాయి విజయ్ వెంకన్న. నిజామాబాద్ జిల్లా జగన్పల్లి నుంచి అఖిల అరుణ రాజేందర్. తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుండి, బి దివాకర్ ఉమ్మడి నుండి, వీరు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి, వేముల నరసింగరావు, సేర్ల వెంకటేశం సుకుమారాం ప్రసాద్ రామచరణ్ గజ్వేల్ నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ కళావతి, వీరు వి సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, తర్వాత వీరు ఆలగడ్డ పాలెం పోలయ్య నంద్యాల జిల్లా నుండి, ముసాపేట్ నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ తోట సంతోష పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు బాచంపల్లి భీమగల్ నుండి బాలకృష్ణ అనుస మహాన్య, దస్తగిరి సంధి ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, కనాజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుండి, నాకట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టేకిడి హైదరాబాద్ నుండి, వీరు పుట్టపాక నుంచి మిరియాల తిరుపలయ్య, పోలేపల్లి శ్రీనివాస రాజన్న సిరిసిల్ల జిల్లా, వీరు సరైన సమాధానం. పులిపాటి వెంకటేష్ పులిపాటి శ్రీనివాస్, వీరు భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, దేవునూరు మజీరా చిన్నంపల్లి గ్రామం నుంచి మురళీ రాధాకృష్ణ రాధమ్మ ముఖేష్ హరీష్, వీరు రాకేష్ ఫరీదా నందిపేట నుంచి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి హైదరాబాద్ నుండి, ఇంకా జిబ్రత్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, వీరు చింత శ్రీనివాస్ షాపుల నుండి, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ బిహెచ్ఎల్ నల్గండ్ల శేర్లింగంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట నుంచి వరంగల్ జిల్లా నుండి, సతీష్ శాంతి రిషిత సత్య సుచిత్ర సర్కిల్ రామరాజనగర్ హైదరాబాద్ నుండి, అంకుషాపుర నుంచి దోనాల సుదర్శన్, ఎంఎస్ఆర్సి సైనిక్పూర్ నుండి ఎంఎస్ఆర్సి మూర్తి ఫ్రమ్ సైనిక్పూర్ నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్.

నుండి హర్షిని వీరు హనుమకొండ వరంగల్ నుంచి భిక్షుపతి నిర్మల వైష్ణవి వారు అనిత గజ్వల్ నుండి వీరు వినీత రాయ్ హైదరాబాద్ నుంచి వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఇండియా. ఈ సందర్భంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ ఇంకా మరికొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, మరి ఈ ప్రశ్న తర్వాత ఇంకా మరొక ప్రశ్న ఉండకపోవచ్చు సమయాభావం వల్ల. సరిగ్గా వినండి, భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి సరఫరా చేసింది? ప్రశ్న మరొకసారి, భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ను ఏ దేశానికి సరఫరా చేసింది? మీకు ఇంకా ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ తెలుస్తుందని ఆశిస్తున్నాను. మరి ఈ ఆన్సర్ తర్వాత, పాట విన్న తర్వాత ఇంకా ఉండకపోవచ్చు. సో ఇంతకుముందు రిపీటెడ్గా ఆన్సర్ చేసేవాళ్ళు కాస్త విరామం ఇచ్చి కొత్త వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చిన్న అభిప్రాయం. మీరు దాన్ని మన్నించి అనుసరిస్తారని కోరుకుంటున్నాను.

సింహం సినిమా కోసం రాజ్కోటి స్వరకల్పంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి సుందరరామూర్తి. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి ఆహారం ద్వారా కలిగే ప్రమాదాలు, సురక్షిత ఆహారానికి మార్గాలు, ఈ అంశం గురించి ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ నవీన్ కుమార్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040, ఇది ఎస్టిడి కోడ్, 2324-0853, ఇంకో నెంబర్ 040-2324-0854, మరొక నెంబర్ 040-2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మరొక గమనిక, ఇది కూడా రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్సర్వేటర్ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ను ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారతదేశం క్షయవ్యాధి రాకుండా వాడే బీసీజీ 13 టన్నుల వ్యాక్సిన్ ను ఏ దేశానికి ఇటీవల సరఫరా చేసింది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఎవరు పంపారు, ఏం టైంలో, వారందరి పేర్లు రిపీటెడ్ గా మళ్ళీ వాళ్లే వస్తున్నారు. ఓల్డ్ సిటీ సింహంగ నగర్ నుంచి ధనరాజ్ సునీత, ముందుపేట నుంచి వెంకటేష్, తర్వాత ముంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మారాణి అక్షర కృప, వేముల నరసింహరావు, బి దివాకర్ ప్రమేడ, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని మాయ, వీరు ఎలగండ్ర మార్కండేయ, లక్ష్మి దివ్య, శ్రీను చిన్ను, బుధన్ పోచంపల్లి నుంచి వీరు, పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, ఎం రాధా చెంపపేట నుంచి, బుజ్జి హుడాకాలి నుండి వీరు హనుమంతరావు, వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి రమ్య, అఖిల్, తర్వాత వీరు విజయనగర్ నుంచి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి బోరంపేట సంతోష్ సుప్రియ, సంతోష్ సుప్రియ, వీరు కనాజిగూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, నిజాంపేట గణేష్ వేదవతి, ఆర్మూర్ నుంచి ప్రేమా కళావతి, వీరు ఓ ప్రసాద్ శ్రీదేవి నల్గొండ నుండి పంపిన వాళ్ళు, మళ్ళీ నిర్మల్ జిల్లా ఎడ్ బిఎడ్ సాయి, వీరు పులిపాటి సత్యవతి మహబూబ్నగర్ నుంచి, కౌకూరు నుండి ద్రోణం సూర్యశ్రీ మహాలక్ష్మి, తర్వాత ఇంకా చూస్తున్నాం గురు సాయి విజయ్, హర్షిత, సాయి తేజ, వీరు బుధన్ పోచంపల్లి నుండి, కాకతీయ పాష వరంగల్ నుండి, శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు వైఎస్ఆర్ జిల్లా నుండి,

చెప్తున్నారు, మీరు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, తిరుమలయ్య ఆండాలు మిర్యాల పుట్టపాక నుండి, నిర్మల్ జిల్లా నుండి, సేరి బాలాజీ సావిత్రి కుబేర్ జిల్లా నుండి, ఇంకా పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించారు చెప్పినా కూడా సరే మీ సంతోషం. అది నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, వీరు నంద్యాల జిల్లా పాలెంపోలయ ఆలగడ్డ నుండి కూడా సరైన సమాధానం పంపించారు. హన్మకొండ వరంగల్ జిల్లా నుంచి నిర్మలా వైష్ణవి, భూమిదేని లక్ష్మణారాయణ కరీంనగర్ జిల్లా నుంచి వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపించిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతుంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరి ఇంతకీ సరైన సమాధానం ఆఫ్ఘనిస్తాన్. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం సరిగ్గా ముగిసింది. మరి ఇలాగే ప్రతిరోజు షో టైం కార్యక్రమంలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. విజ్ఞానాన్ని పెంచుకోండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో మీడియా న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

0: under global standardized judging criteria. Aparna Khun, Akashwani News, Ahmedabad.
1: The southwest monsoon arrived in Kerala today. According to the IMD, the monsoon is delayed by 3 days as the normal onset date of the monsoon over Kerala was the first of this month. More from our correspondent.
2: Orange alert has been declared in 6 districts of Kerala due to the possibility of isolated very heavy rainfall today. Heavy rain is continuing in many parts of Kerala and southwest monsoon is expected to reach Kerala today. According to the earlier forecast, the monsoon is likely to arrive in Kerala today or tomorrow. The onset of southwest monsoon will officially be declared by the IMD Delhi if at least 60% of the 14 observatories in Kerala and Lakshadweep record more than 2.5 mm rainfall for 2 consecutive days. Many places in Kerala have already received around 5 mm of rain since midnight. Smithy M. Palluruthi, Akashwani News, Thiruvananthapuram.
1: And now before we end the bulletin, the headlines once again. Energy security, trade and investment top the agenda of Prime Minister Narendra Modi's talks with Acting President of Venezuela, Delcy Rodriguez, in New Delhi. Northeastern Council's meeting underway in Shillong. Union Home Minister Amit Shah chairs deliberations on tourism, agriculture, economic corridor development, infrastructure and connectivity. Veteran film producer Pehlaj Nihlani passes away. Republicans and Democrats jointly seek to end President Donald Trump's military action in Iran. U.S. House of Representatives passes resolution. Southwest monsoon sets in over Kerala. And first World Yogasan Sports Championship begins in Ahmedabad. With that, we end the midday news.
3: Akashavani, Bharat Kendram. Yesuda Hospitals are Summer Pinchu. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 300 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి గురువారం మనం కలుసుకుంటున్నట్లుగానే ఈ గురువారం కూడా మీకోసం వచ్చేసాం. ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మనకి రోజువారీ వచ్చేటువంటి సందేహాలు, అపోహలు అనండి ఏదైనా, మరి వాటి గురించి వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఏమిటబ్బా మనకు సందేహాలు, అపోహలు అనుకుంటున్నారా? మనం తీసుకునేటువంటి ఆహారం అనేది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అసలు మనం తీసుకునే ఆహారంలో అంటే సురక్షితమైన ఆహారమా కాదా ఎలా తెలుసుకుంటాం, అలాగే మనం తీసుకునే ఆహారం మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా, ఒకవేళ చెడు చేస్తే కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఈ మాటలు మాట్లాడుకునే ముందుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాలు, సమస్యలు లేదా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మీకు చెప్తున్నాను. 0402-234-0852, అలాగే ఇంకొక నెంబరు 2324-0853, ఇంకొకటి 2955-0923. ఈ 3 నెంబర్లకి కాల్ చేస్తే మీరు ఇక్కడ స్టూడియోస్లో మీ కొరకు సిద్ధంగా ఉన్నారు, మరి మేము అడిగే విషయాలు, మీరు అడిగే విషయాలు మరి మనకు సమాధానం ఇవ్వడానికి గాను డాక్టర్ నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఏంటంటే డాక్టర్ నవీన్ కుమార్ గారు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, మరి ICMR NIN అంటాం, అంటే ICMR వారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి న్యూట్రిషన్, అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒకటే ఒక సంస్థ, న్యూట్రిషన్ మీద రీసెర్చ్ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి సంస్థ, పరిశోధనలు జరుగుతున్నాయి వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ICMR NIN ద్వారా జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఆహారం మీద ఎందుకు దృష్టి పెట్టామంటే మనకు ఎప్పటి నుండో ఈ రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే కూడా ప్రత్యేకంగా మరి ఈ నెల 7వ తారీఖున అంటే రాబోయేటువంటి 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని జరుపుకోబోతూ ఉన్నాం. అయితే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అంటే ఏంటంటే సురక్షితమైన ఆహారం మనం తీసుకోవాలి అంటే అసలు సురక్షితం అంటే ఏంటో తెలియాలి కదా. అంటే ఎలాంటి ఆహారాన్ని మనం సురక్షితం అంటాము, లేదు సురక్షితం కాదని ఎలా చెప్తాము, ఇవన్నీ తెలియాలి కదా. ఆ విషయాలు ఈరోజు తెలుసుకుందాం, రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. డాక్టర్ నవీన్ కుమార్ గారు నమస్కారం
7: అండి. నమస్తే మేడం.
6: సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా అలాగే ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే జరుపుకోబోతున్నాం ఈ జూన్ నెల 7వ తారీఖున అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అంటే అసలు ఏంటి మనం, అలాగే సేఫ్ ఫుడ్ అంటుంటాం అంటే సురక్షితమైన ఆహారం, అసలు మనం తీసుకునే ఆహారం సురక్షితమా కాదా ఎలా తెలుస్తుంది, అసలు దాన్ని సురక్షితమైన ఆహారం అని ఎందుకు అనాలి, దేన్ని అంటాం?
7: ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఈ ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటంటే ఈ మనం ఆహారం వండిన తర్వాత మన ఈ ఆహారం మన ఆరోగ్యానికి ఏ అనారోగ్యం కూడా అది కలిగించకూడదు, ఏ హాని కూడా అవ్వకూడదు. మళ్ళీ ఆ ఫుడ్లో ఏ మన క్రిమికీటలు అంట మన సూక్ష్మజీవులు, మన హారిక హానికారక సూక్ష్మజీవులు మరియు ఈ మన రాసాయనిక పదార్థాలు ఉండకూడదు. సో దానికి మేము సేఫ్ ఫుడ్ అంటాం. ఆ ఫుడ్ తింటే మన ఆరోగ్యం బాగుండాలి, అనారోగ్యం కలిగించకూడదు, దాని గురించి ఫుడ్ సేఫ్టీ అంటాము. ఎవ్రీ ఇయర్ మన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేస్తాం. 7th రోజు, జూన్ 7th రోజు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక థీమ్ ఇస్తారన్నమాట ఈ ఫుడ్ సేఫ్టీ డే. ఆ థీమ్ ఈ టైం ఏంటంటే ఫ్రమ్ బర్డన్ టు సొల్యూషన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవేర్, సేఫ్టీ ఫుడ్ ఎవ్రీవేర్. ఈ బర్డన్ టు సొల్యూషన్స్ అంటే ఏంటంటే మనకి ఏం బర్డన్ ఉందో ఈ ఆహారం మనం తిని లైక్ ఫుడ్ బాన్ డిసీజ్ కానీ ఫుడ్ పాయిజన్ కానీ ఆ బర్డన్ను తప్పించుకొని మేము ఆ సొల్యూషన్స్ ఈ ఎలా ఫుడ్ని పరిష్కారం ఆ సేఫ్ ఫుడ్ని ఎలా మేము మెయింటైన్ చేసుకోవాలి, ఆ ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవర్. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఇన్వాల్వ్స్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫుడ్ చైన్. అంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఒక్కరి నుంచి కాదు, రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ఫార్మర్స్ రైతులు ఉంటారు, తర్వాత రీటైలర్స్ ఉంటారు, ఎవరు ఫుడ్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ఉంటారు, తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు, తర్వాత గవర్నమెంట్, ఇదన్నీ కలిపి ఫుడ్ సేఫ్టీ చేంజ్ లాగా ఉంటది అన్నమాట. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ రోల్ ఇన్ అ ఫుడ్ సేఫ్టీ. సో అందరు కలిస్తే ఇది ఫుడ్ సేఫ్టీ మంచిగా ఉంటుంది.
6: అంటే ఈ సంవత్సరం మన వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ఫ్రమ్ బర్డన్ టు సొల్యూషన్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్,
7: సేఫ్ ఫుడ్
6: అంటే ప్రతి చోట సేఫ్ ఫుడ్ అనేది ఉండాలి,
7: ఉండాలి
6: అది మన టార్గెట్ అన్నమాట. అంటే మన భారం నుంచి పరిష్కారాల దాకా పోతుంది.
7: ఇప్పుడు చూడాలంటే ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 100 మిలియన్ ఫుడ్ బాన్ డిసీజెస్ అవుతూ ఉంటాయి, రిపోర్టెడ్ కేసెస్ 100 మిలియన్. ఇది 2030లో ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇట్ మే క్రాస్ టు 150 to 170 మిలియన్ కేసెస్. సో ఈ ఫుడ్ బాన్ డిసీజ్ తగ్గించడానికి నేను ఈ ఏంటి మన సూత్రాలు ఏమున్నాయో, మన ఫుడ్ సేఫ్టీ సూత్రాలు ఏమన్నా ఇవంతా పాలించాలి మనం. సో అదంతా ఏముంది ఇది ఈ రోజు మేము డిస్కస్ చేద్దాం మేడం.
6: ఓకే సార్, తప్పకుండా సార్. అంటే ఇప్పుడు సేఫ్ ఫుడ్ లేదా ఫుడ్ సేఫ్టీ అంటే మనం తీసుకునే ఆహారం మనకు హానికరం కాకూడదు,
7: కాకూడదు,
6: మనకు ఎలాంటి ప్రమాదము కలిగించకూడదు, దాన్నే మరి సేఫ్ ఫుడ్ అంటాం. అయితే సార్, ఈ సేఫ్ ఫుడ్ అని చెప్పడానికి ఇదొక్కటే కారణమా, లేకపోతే దీనికి ప్రత్యేకించినటువంటి గైడ్ లైన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా?
7: ఎస్, ఇప్పుడు ఏంటంటే ఈ సేఫ్ ఫుడ్ గురించి ఫస్ట్ మన భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అడల్ట్రేషన్ యాక్ట్ 1956లో ఇది చేయడం జరిగింది మేడం. తర్వాత ఏంటంటే మనం ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇదంతా పెరిగిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అని స్టార్ట్ చేసింది. ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సేఫ్ ఫుడ్ కి సెపరేట్ గైడ్ లైన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఆ గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి మేడం.
6: కాబట్టి దీనికి కూడా ఒక ప్రత్యేకమైన గైడ్ లైన్స్ అంటే కొన్ని సూత్రాలు అలా నిర్ణయించబడ్డాయి.
7: అవును,
6: కాబట్టి

0: మనం ఈరోజు సురక్షితమైన ఆహారం ఏమిటి, అలాగే మనం తీసుకునే ఆహారం మరి ప్రమాదం కలిగించకుండా ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటివి ఏవైనా మన ఆహారం ద్వారా కలిగే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ఈరోజు మాట్లాడుతున్నాం. ఇప్పుడే మరి డాక్టర్ నవీన్ కుమార్ గారు చెప్పారు, మరి 100 మిలియన్ల మరి ఇబ్బందులు మనం తీసుకునే ఆహారం ద్వారా కలుగుతున్నాయని చెప్పేసి, అంటే అంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని. అయితే ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు కూడా తినే ఆహారం గురించి కానీ, మనం తీసుకునే ఆహారం గురించి, లేదా మనం వండే ఆహారాలు, లేదా మనం నిలవబెట్టే సమయాల్లో అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-324-0852, అలాగే 2-3-24-0853, ఇంకొక నెంబరు 2-9-55-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ నవీన్ కుమార్ గారు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ మరి ICMR NIN లో ఉన్నారు, మరి వారితో మీరు మాట్లాడచ్చు. సార్, ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ తప్పనిసరిగా ఉన్నాయన్నారు, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గైడ్ లైన్స్ పాటించాల్సిన అవసరం ఉందా, అసలు అదేంటి?
1: ఇప్పుడు ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ 5 ఫుడ్ సేఫ్టీ కేస్ ఇచ్చింది ప్రతి వరల్డ్కి. ఇప్పుడు ఏంటంటే ఈ మన కుకింగ్ కండిషన్ను మన ఏషియాలో మన ఇండియాలో వేరే కంట్రీ కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మేము రీసెర్చ్ చేసి మన రాష్ట్రీయ ఆహార పోషణ సంస్థ ద్వారా ఈ 5 ఆహార భద్రతా సూత్రాలను సిద్ధం చేయడం జరిగింది మేడం. ఆ 5 ఇంపార్టెంట్ ఫుడ్ సేఫ్టీ కీస్ ఏంటంటే, ఫస్ట్ వన్, క్లీన్ హ్యాండ్స్ ప్రాపర్లీ, అంటే పరిశుభ్రత పాటించడం,
0: అంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
1: అది ఎలా ఉంచుకోవాలి అంటే ఈ మినిమం హ్యాండ్స్ వాష్ చేసినప్పుడు మినిమం 20 సెకండ్స్ వాష్ చేయాలి. మన సబ్బు తీసుకుని ఇన్ బిట్వీన్ ద ఫింగర్స్, ఇన్ బిట్వీన్ ద పామ్స్ మంచిగా రుద్ది, సబ్బు ఫ్రాక్ రాలాగా మంచిగా రుద్ది 15-20 సెకండ్స్ వాష్ చేస్తే అది మంచిగా క్లీన్ అవుతుంది. అది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే మనము వంట చేయడానికి ముందు, ఆహారాన్ని ముట్టుకోని ముందు, మరియు భోజనానికి ముందు చేతులను శుభ్రతో శుభ్రతంగా కడుక్కోవాలి. ఇది ఒకటి, ఇది ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ
0: భద్రతా సూత్రం,
1: భద్రతా సూత్రం ఫస్ట్ వన్. అలాగే మేము సెకండ్ వన్ ఏంటంటే ప్రాక్టీస్ ప్రాపర్ ఫుడ్ హ్యాండ్లింగ్. ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు మనము ఏంటంటే మంచి ప్రాక్టీసెస్ చేసుకోవాలి. ఎలా అంటే, నేను ఒకటి హ్యాండ్ వాష్ చేసుకోవడం అయింది. ఇంకొకటి, ఈ పచ్చి ఆహారం ఉంటుంది, రా ఫుడ్స్ అంటాం, ఈ రా ఫుడ్స్ కుక్డ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా సెపరేట్ పెట్టుకోవాలి మనం, ఎప్పుడు కూడా అది మిక్స్ చేయొద్దు. ఇప్పుడు కత్తులు కానీ చాపింగ్ బోర్డు కానీ ఏమైనా మేము కూరగాయలు కట్ చేయడానికి యూస్ చేస్తే ఆ సేమ్ చాపింగ్ బోర్డు కత్తులని కుకింగ్ ఫుడ్ కు ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ క్రాస్ కంటామినేషన్ జరుగుతుంది, సూక్ష్మ జీవులు ఏమంటాయి ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థానికి ట్రాన్స్ఫర్ అవుతుంది.
0: అంటే పచ్చివి కూరగాయలు కానీ ఏదైనా కానీ మనం కట్ చేసినటువంటి బోర్డు మీద ఉడికినటువంటి వాటిని
1: ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు,
0: ఎప్పుడు కూడా పెట్టకూడదు.
1: అవును. ఇప్పుడు ఇంకోటి, ఇంకొకటి నెక్స్ట్, అదే దాన్ని ఏమంటాం, సెపరేట్ రా అండ్ కుక్డ్ ఫుడ్స్ అంటాం మేము. ఆల్వేస్ వీ షుడ్ కీప్, ఈవెన్ మీరు రెఫ్రిజరేటర్ లో కూడా స్టోర్ చేసినప్పుడు ఆల్వేస్ అది సెపరేట్లు పెట్టుకోవాలి, సెపరేట్ షెల్ఫ్స్ లో కుక్డ్ ఫుడ్ గానీ రా ఫుడ్ గానీ సెపరేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఆహారాన్ని బాగా ఉదికించడం, కుక్ తోలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఉంటుంది, మాంసం తీసుకుంటే మేము బాగా అది మంచి బాయిల్ ఆయన వరకు మంచం ఉదిగించాలి, ప్రాపర్ ఫుడ్ లో అది కుక్ చేయాలి,
0: ఉడికించుకోవాలి.
1: మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ ఫుడ్ ని ఆహారాన్ని సురక్షితమైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం,
0: అంటే
1: కీప్ ఫుడ్ అట్ సేఫ్ టెంపరేచర్.
0: సేఫ్ టెంపరేచర్ అంటే సరిపడా దాని ఉష్ణోగ్రత ఉండాలంటారు.
1: అవును. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫుడ్స్ కూల్ ఫుడ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తీసుకోండి, అది కూల్ టెంపరేచర్ లో ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే హాట్ ఫుడ్స్ హాట్ కండిషన్ లో పెట్టాలి ఎప్పుడు కూడా. అలా సర్టైన్ మేము మెజర్స్ తీసుకోవాలమ్మా. ఇంకొకటి ఏంటంటే, వాష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ విత్ పోర్టబుల్ వాటర్, అంటే మేము వంట చేయడానికి ముందు ఈ కూరగాయలని అన్ని మంచిగా పోర్టబుల్ వాటర్ తో మంచి వాటర్ తో కడగాలి. సో అది చాలా ఇంపార్టెంట్.
0: అంటే కడగడం అంటే ఇంతసేపు కడగాలి అని ఏమన్నా ఉందా?
1: ఇంతసేపు కడగాలని న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తామంటే, ఎప్పుడు కూడా వెజిటబుల్స్ కూరగాయలని కట్ చేసి వాష్ చేయకూడదు.
0: ఓకే, ఎట్టి పరిస్థితి,
1: ఎట్టి పరిస్థితిలో ఫస్టే అది వాష్ చేసి రన్నింగ్ ట్యాప్

0: వాటర్లో వాష్ చేసి తర్వాతనే కట్ చేయాలి. మళ్ళీ కట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వాటర్లో, మన నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దు. అది కూడా మళ్ళీ వంట చేసినప్పుడు ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు ఫుడ్ కి. మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎంత వాటర్ కావాలో అంతనే వాటర్ వేయాలి. మళ్ళీ ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం రైస్ వండుతున్నాం అనుకోండి, ఈ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఎక్కువ వాష్ చేయొద్దు, అన్ని న్యూట్రియంట్స్ పోతాయన్నమాట. సో మంచి కొంచెమే మంచిగా వాష్ చేసి తక్కువ నీళ్ళలో వాష్ చేసి దాన్ని కుకింగ్ చేయాలి మనం.
1: అంటే మనం ఎక్కువ నీటితోటి కడగాల్సిన వాటిని ఎక్కువ సార్లు చేయకూడదు. తర్వాత మనం కట్ చేసి కడగకూడదు. కట్ చేయడానికి ముందే వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ కడుక్కోవాలి. తర్వాత వండేటప్పుడు కూడా ఎక్కువ నీరు పోయకూడదు, అంటే సరిపడనంత నీటితోనే వండుకోవాలి.
0: ఇది దేనికంటే, మేము కట్ చేసిన తర్వాత మేము నీళ్లు వాష్ చేస్తే దానిలో ఉన్న మన పోషకాంశాలు ఏమి ఉన్నా అవంతా వాటర్లో పోతాయి. దాని గురించి మేము ఇలా చెప్తున్నాం అన్నమాట.
1: సరే, శ్రోత లైన్ లో ఉన్నారు.
0: సరే
1: మాట్లాడదాం.
0: సరే మేడం.
1: హలో
0: హలో
1: హలో, నమస్కారం సార్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్తా అమ్మ, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ మధ్యాహ్నం డాక్టర్ నవీన్ గారికి, మీకు.
1: మంచిదండి, మాట్లాడండి. నవీన్ గారితో మాట్లాడండి.
2: హలో
1: గారు, మాట్లాడండి. డాక్టర్ నవీన్ కుమార్ గారు వింటున్నారు.
2: ఆరోగ్యం అని చాలా తగ్గా చెప్తున్నారు.
0: సార్
2: హలో.
0: సార్ సార్ చెప్పండి, వినబడుతుంది, మాట్లాడండి.
2: అదేంటి అదేంటి, ఇప్పుడు మరి ఎక్కువ తినకపోయినా స్వీట్ తిందామని చాలా మంది ఆశపడతారు. మరి స్వీట్ ఇష్టాలు అన్నింటిలో కూడా మైదా పంచదార వాడతారు. పంచదార ఏమి పంచదార విష పదార్థం అని, మైదా విష పదార్థం అని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా దగ్గర చదివాను, విన్నాను, తెలుసుకున్నాను. కానీ పంచదారకి ఆల్టర్నేట్ గా పాత బెల్లం, తాటి బెల్లం వాడతారు. మరి మైదా కూడా అలాంటిది ఏదైనా వాడితే బాగుంటది కదా? స్వీట్ ఇష్టాల్లో వాడిన మైదా ఆ పంచదార వల్ల చాలా ప్రమాదాలు వస్తాయండి, చాలా ప్రమాదాలు వస్తాయి కదా? దానికి మీరు ఏమంటారో దయచేసి వివరించండి.
0: ఇప్పుడు సార్ మీ క్వశ్చన్ అర్థమైంది ఏంటంటే, మైదాకి ఆల్టర్నేటివ్ మీరు అడుగుతున్నారు. మేము యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఫుడ్ సేఫ్టీ గురించి ఈరోజు మాట్లాడుతున్నాము. ఈ ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు మేమేంటంటే ఈ HFSS అంటాము, హై ఫ్యాట్ సాల్ట్ షుగరీ ఫుడ్స్. ఇప్పుడు మీరు ఎక్కువ కొన్ని మంది అంటారు మేము షుగర్ లేకుండా మేము బెల్లం వాడొచ్చు అని. అలా ఏమి డిఫరెన్స్ ఉండదు, బెల్లము షుగర్ లో షుగర్ గ్లూకోజ్ షుగర్ కంటెంట్ సేమ్ ఉంటుంది. సో ఈ ఏంటంటే ఈ హై ఫ్యాట్ సాల్ట్ షుగర్ ఏ ఫుడ్ లో ఉందో ఆ ఫుడ్ మనము తీసుకూడదు. జనరలీ అదంతా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఈ ఫుడ్ ని రిస్ట్రిక్ట్ చేస్తే మనం చాలా మంచిది సార్. అవును.
1: అంటే సార్ అదే ఇప్పుడు ఒకటి అదే అంటే షుగర్ కి బదులుగా బెల్లం వాడుతున్నామని చాలా మంది తృప్తి పడిపోతున్నాం, మేమందరం కూడా సాధారణంగా. అంటే సాధారణంగా ఇప్పుడు షుగర్ ఎంత కంటెంట్ ఉంటుందో బెల్లంలో కూడా అంతేనా? రెండు సమానమే అంటారా?
0: ఇప్పుడు పోషకాంశాలు కంపేర్ చేస్తే బెల్లంలో కొంచెం ఎక్కువ ఉంటది, బట్ మీరు షుగర్ కంపేర్ చేస్తే షుగర్ లో మళ్ళీ బెల్లంలో సేమ్ అంశం ఉంటది. సో దానికి డిఫరెన్స్ లేదు. మీకు ఏంటంటే ఎక్స్ట్రా పోషకాంశాలు బెల్లం నుంచి దొరుకుతుంది, బట్ ఏంటంటే షుగర్ అంశం ఏముంది అది బెల్లంలో మళ్ళీ చక్కెరలో సేమ్ ఉంటది.
1: స్వీట్నెస్ అనేది
0: సేమ్ ఉంటుంది,
1: తీపి అదే ఉంటుంది. కాకపోతే బెల్లంలో ఒక అంటే ఏది ఎక్కువ ఉంటుంది సార్? ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంచెం అది మంచిది అనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే షుగర్ పరంగా చూసుకుంటే రెండు సేమే. హలో
3: హలో,
1: నమస్కారం అమ్మా.
3: హలో
1: హలో, నమస్కారం మేడం.
3: నమస్తే సార్.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
3: చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ గానీ ఫ్రూట్స్ గానీ ఈ మధ్య అన్ని ఒకసారి కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. కొన్ని ఫ్రూట్స్ గానీ కాయగూరలు వెజిటబుల్స్ గానీ ఫ్రిడ్జ్ లో పెట్టనివి ఏంటి అనేది కొంచెం వివరించండి సార్.
0: మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఏంటంటే మేము కూరగాయలు మార్కెట్ లో కొన్న తర్వాత మేమేం చేయాలి, ఫస్ట్ అంటే ఇమీడియట్లీ దాన్ని కడగాలి. ఫస్ట్ కడుక్కొని ఇమీడియట్లీ మేము ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రోజులు పెట్టచ్చు? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ ఏమి మేము క్యారెట్ కానీ బీన్స్ కానీ టొమాటో కానీ వీళ్ళంతా పెట్టొచ్చమ్మా, ఎక్సెప్ట్ ఇది ఆనియన్ పెట్టకూడదు. మన ఉల్లిపాయలు అంటాం కదా, అది వెల్లుల్లి ఇదంతా పెట్టకూడదు. ఇప్పుడు ఇంకొకటి మేము ఇప్పుడు మేము ఆహారం వండుతాము, ఆహారం వండిన తర్వాత ఎంత టైము బయట సేఫ్ ఉంటుంది, అప్పుడు ఫ్రిడ్జ్ లో ఎంతసేపు పెట్టే సేఫ్ ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది, మీకు డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు మేము బయట మనం ఇంట్లో ఇంట్లో వండిన ఆహారం ఏముంది అది 4 to 6 hours సేఫ్ ఉంటుందమ్మా ఇంట్లో, మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా. ఓకే, ఇప్పుడు సేమ్ ఫుడ్ ఫ్రిడ్జ్ లో పెడితే మనం మినిమం 2 to 3 days పెట్టొచ్చు ఫ్రిడ్జ్ లో, 2 days పెట్టొచ్చు. బట్ ఏంటంటే మీరు ఎప్పుడో ఎన్ని బయట తీసి మళ్ళీ పెట్టి అలా చేస్తే అదేంటంటే మళ్ళీ షెల్ఫ్ లైఫ్ దానికి తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అబౌవ్ 32 degrees centigrade ఉందనుకోండి, అప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడు మీకు 4 hours అని చెప్పాను, అప్పుడు 2 hours అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ బట్టి ఈ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్ టెంపరేచర్ చూడండి, ఇప్పుడు మినిమం 36, 34, 35 ఇలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఈ ఆహారం అనేది ఎక్కువ సేపు బయట ఉండదు, మినిమం 2 hours మాత్రమే ఉంటది. అబౌవ్ 2 hours బయట అస్సలు పెట్టకూడదు, ఫ్రిడ్జ్ లో పెట్టితే మినిమం 1 to 2 days అంతే. అది దాని ముందు అది మనం యూజ్ చేసుకోవాలమ్మా.
1: అంటే సార్, అంటే
0: వెల్కమ్ అమ్మా, వెల్కమ్.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఏంటంటే, అంటే మేడం అడిగిన విషయంలోనే, అంటే ఫ్రిడ్జ్ లో పెడతాము ఫ్రూట్స్, మీరు చెప్పారు తీసుకురాగానే ఫస్ట్ వాష్ చేయాలని. వాష్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజుల వరకు పెట్టొచ్చు, అలాగే ఈ ఫ్రూట్స్ లో కూడా ఫ్రిడ్జ్ లో పెట్టదగ్గవేంటి పెట్టకూడని ఏంటి అనేది ఒక డౌట్ ఉంది సార్.
0: ఇప్పుడు ఏంటంటే, ఈ మనం రెఫ్రిజిరేటర్ యూసేజ్ గురించి మేము ఒక టిప్స్ తయారు చేసామన్నమాట. మనం రాష్ట్రీయ ఆహార పోషణ సంస్థ తరపు నుంచి ఒక సూత్రాలు డెవలప్ చేశాము. అదేంటంటే, ఫస్ట్ వచ్చేసి సెపరేట్ రా అండ్ కుక్డ్ ఫుడ్స్ వైల్ స్టోరింగ్. ఈ పచ్చి ఆహారం లేదా కుక్డ్ ఫుడ్స్ ఎప్పుడు కూడా సెపరేట్ పెట్టాలి. ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మెయింటైన్ సేఫ్ టెంపరేచర్. ఎప్పుడు కూడా మన వినియోగదారులకి, ఎక్కువ మందికి మేము రీసెర్చ్ చేసింది తెలిసిపట్టిందంటే, మనము వినియోగదారులకి ఏ టెంపరేచర్ లో ఫ్రిడ్జ్ వర్క్ చేస్తుంది అన్నది తెలియదు. మా రీసెర్చ్ నుంచి తెలిసింది యాక్చువల్లీ 4 degrees centigrade, ఎప్పుడు కూడా బిలో 4 degrees centigrade రెఫ్రిజిరేటర్ ఉండాలి. అది మేము ఆ టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మేము రెఫ్రిజిరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, అది మీరు చూస్తే ఇప్పుడు సూక్ష్మజీవులు అంటాం మేము, వ్యాధికారక సూక్ష్మజీవులు అంటాం. ఆ సూక్ష్మజీవులు ఆమ్ని ప్రజెంట్ అంటాం, అది అన్ని చోట్ల ఉంటది. ఇప్పుడు మన ఎయిర్ లో ఉంటది, మన చేతిలో ఉంటది, మన ఫుడ్ లో ఉంటది, అన్ని చోట్ల ఈ సూక్ష్మజీవులు ఉంటాయి.
1: అంటే అది ఒక రకమైన
0: సూక్ష్మజీవి. అది ఎందుకు మేము రెఫ్రిజిరేటర్ యూజ్ చేస్తామంటే, ఎవ్రీ సూక్ష్మ ప్రతి సూక్ష్మజీవి ఒక 20 minutes, అది డబుల్ నంబర్ అవడానికి 20 minutes తీసుకుంటది. ఈ రెఫ్రిజిరేటర్ లో ఈ ఫుడ్ ని పెట్టిన తర్వాత ఆ గ్రోత్ అనేది మల్టిప్లై అవ్వదు, ఆ గ్రోత్ అనేది సేమ్ ఉంటది. అందుకోసమే మేము రెఫ్రిజిరేటర్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఒక టిప్. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ లెఫ్ట్ ఓవర్ ఈ కుక్డ్ ఫుడ్స్ చాలా సేపు చాలా మంది పెడతారన్నమాట, అది ఇమీడియట్లీ మేము రీహీట్ చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడు కూడా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు ఇమీడియట్లీ బయటకు తీసిన తర్వాత ఇమీడియట్లీ దాన్ని హీట్ చేయాలి, ఎక్కువసేపు బయట ఉంచొద్దు, వెంటనే వేడి చేసుకుని దాన్ని తినాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఎగ్స్, ఈ గుడ్లోని చాలా మందికి ఫేమస్, గుడ్ చాలా హై ఇన్ ప్రోటీన్, ఎవ్రీడే సండే పోయామండే రోజ్ కావు అండి అని మేము అంటాం. సో ఏంటంటే, ఈ గుడ్లని ఎక్కువ మంది డోర్ లో డోర్ లో పెట్టారన్నమాట. అలాగే ఉంటది. బట్ ఏంటంటే, డోర్ లో ఎప్పుడు పెట్టకూడదు, మెయిన్ షెల్ఫ్ లో పెట్టాలి. ఎందుకంటే మేము డోర్ అప్పుడప్పుడు తీస్తూ ఉంటాము, క్లోజ్ చేస్తూ ఉంటాము, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అవుతుంది అన్నమాట అక్కడ. సో ఎప్పుడు కూడా మెయిన్ షెల్ఫ్స్ లో గుడ్డుని స్టోర్ చేయాలి, అదొకటి. పోతే కొన్ని మంది ఏం చేస్తారు, మేము ఊరు వెళ్తున్నప్పుడు ఇమీడియట్లీ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వెళ్తారు, అది ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు కూడా రెఫ్రిజిరేటర్ లో ఆన్ లో పెట్టాలి. మళ్ళీ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మన వినియోగదారులకి ఈ కూరగాయలు, ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం మనం, ఆకుకూరలు అంటాం, కోరియాండర్ తీసుకుని ఎప్పుడు కూడా రెఫ్రిజిరేటర్ పెట్టినప్పుడు ఆ రూట్స్ ని కట్ చేయాలి. రూట్స్ ని కట్ చేసే దాన్ని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ రూట్స్ లో మనం ఈ సాయిల్ మట్టిలో మిలియన్స్ ఆఫ్ సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. సో అదేంటంటే క్రాస్ కంటామినేషన్ అవుతుంది వేరే ఫుడ్ కి. దాని గురించి ఎప్పుడు కూడా మేము స్టోర్ చేసినప్పుడు ఆ రూట్స్ ని కట్ చేసి మనము స్టోర్ చేయాలన్నమాట రిఫ్రిజిరేటర్లో. సో ఇదంతా మనము రెఫ్రి

0: ఆర్గనైజేషన్ ఎలా వాడాలి, ఎలా దాన్ని ఉపయోగించాలని దాని సలహా.
1: అంటే దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ అంటే రీసెర్చ్
0: రీసెర్చ్ బట్టి.
1: శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
2: హలో సార్.
0: సార్ చెప్పండి సార్. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. కల్తీ అన్నది ఏంటంటే ఈ సాధారణంగా ఈ ఈ ఇన్కమ్ ఎక్కువ రావడానికి ఇప్పుడు ఏంటంటే మా ఇండియాలో పాపులేషన్ చూడండి ఎంత పెరిగింది. ఇప్పుడు ఈ ఏంటంటే ఈ ఈ కొన్ని ఫుడ్లో ఏమంటే ఈ డిమాండ్ మళ్ళీ సప్లై ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ పాపులేషన్ ఈ జనసంఖ్య ఎక్కువ అయింది కదా పెరిగిపోవడం వల్ల ఈ డిమాండ్ మళ్ళీ సప్లై గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఏమి ఈ జనాలు ఇలాంటి ప్రాసెస్ ఏంటంటే కల్తీ ఇదంతా చేస్తున్నమాట. లైక్ పదార్థాలకి ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ టీ పౌడర్ గురించి కలర్ యాడ్ చేయడము ఇదంతా ఇలాంటి ఇలాంటి పనులు చేస్తారన్నమాట. ఇది కల్తీ అని అంటాం సార్ మేము. పండ్లో ఇప్పుడు ఏంటంటే మీరు రీసెంట్లీ విన్నొచ్చు మనం వాటర్ మెలన్ మనం తిని కొన్ని మంది ఢిల్లీలో కొన్ని మంది చచ్చిపోయారని ఇదంతా ఆపోహాలండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాటర్ మెలన్లో ఉండే కలరు న్యాచురల్ కలర్, మన దేవుడిచ్చిన వరం అది. ఏంటంటే అది న్యాచురల్గా ఆ కలర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు అది ఎలా గుర్తించాలి, మన ఇంట్లో వాటర్ మెలన్ తెచ్చుకొని దాన్ని కోసి కొంచెం వైట్ కాటన్ తీసుకొని లేకపోతే టిష్యూ పేపర్ తీసుకొని దానికి జస్ట్ అంటించండి. మీ అంటించిన తర్వాత ఏంటంటే మీకు ఏ కలర్ రాదు దాంతో, ఏ కలర్ రాకపోతే అది ఆ ఫ్రూట్ మంచిదని మంచిదని మేము అర్థం చేసుకోవచ్చని. సో ఇంకొకటి ఇప్పుడు మ్యాంగోలు, మ్యాంగో సీజన్ ఇప్పుడు చాలా మందికి మ్యాంగో అనేది చాలా ఇష్టం అన్నమాట. ఈ కాల్షియం కార్బైడ్ ఇదంతా వాడతారు అదంతా సుది. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ ఈ కాల్షియం కార్బైడ్ యూజ్ చేయడము బ్యాన్ చేసింది అన్నమాట. బ్యాన్ చేసింది. ఇప్పుడు ఇథిలిన్ అని అంశం ఉంటుంది, దాన్ని బట్టి మేము అది పండు చేసుకోవచ్చండి మ్యాంగోస్. ఇప్పుడు అది ఎలా మేము గుర్తించాలి అని మీరు అడగవచ్చు. అప్పుడు ఏంటంటే మీరు మ్యాంగోలు ఏంటంటే ఇప్పుడు మనం న్యాచురలీ ఏది పండు అవుతుందో అది యూనిఫార్మ్ కలర్ ఉండదు, ఒక్కొక్కసారి పచ్చ పచ్చ కలర్ ఉంటుంది మధ్య మధ్యలో. ఆ స్టెమ్ దగ్గర స్మెల్ చూస్తే మీకు మంచి వాసన వస్తుంది. ఏది ఏది న్యాచురలీ మేము పండు అవుతుందో అది మంచి ఫ్రూట్ స్మెల్ వస్తుంది. ఈ కాల్షియం కార్బో ఇదంతా కార్బైడ్ ఇదంతా యాడ్ చేసిన అది పండేస్తే ఏ మనకు స్మెల్ రాదు. ఈ పౌడర్ పౌడర్ లాగా మన చేతికి అంటుకుంటుంది. ఏ ఫ్రూట్ తెచ్చినా మీరు ఇంటి తెచ్చిన తర్వాత ఒక 30 మినిట్స్ వాటర్లో పెట్టాలి.
1: అంటే
0: మామూలు వాటర్ లో పెట్టి మంచిగా కడిగి మంచిగా తినండి. ఇప్పుడు బ్రెడ్ బూజుకుంటా అంటే ఇప్పుడు దేనికైనా యూజ్ బై డేట్ అని పెట్టారన్నమాట. ఫుడ్ లేబులింగ్ మంచిగా చదవండి. ఫుడ్ లేబులింగ్ లో ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, యూజ్ బై డేట్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు యూజ్ బై డేట్ ఉంటే బెస్ట్ బిఫోర్ కి సంబంధం ఏంటి, ఏంటి డిఫరెన్స్ అని వినియోగదారులు చాలా మంది అడుగుతారు. ఇప్పుడు బెస్ట్ బిఫోర్ ఇదేంటంటే మనకు క్వాలిటీ చెప్తుంది, క్వాలిటీ దాని క్వాలిటీ గురించి. బట్ యూజ్ బై ఇది సేఫ్టీ. యూజ్ బై అంటే డెఫినెట్లీ ఆ డేట్ ముందు మనం వాడాలి, లేకపోతే అది సేఫ్టీ కాదు అని మేము అర్థం చేసుకోవాలండి. అవునమ్మా. బిస్కెట్లా మీరు అదే నేనేం చెప్పానంటే ఫుడ్ లేబులింగ్ చదవండి, దాన్ని యూజ్ బై డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అన్ని ఉంటాయి కదా, అది చదివి మీరు అది చూసి మీరు తీసుకోండి.
1: కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనము మీరు అన్నట్టు లేబుల్ చదివినప్పుడు కొన్నిటి మీద యూజ్ బై డేట్ ఉంటుంది, కొన్నిటికేమో బెస్ట్ బిఫోర్ అని ఉంటుంది సార్. అవును. అంటే యూజ్ బై అంటే కంపల్సరీ ఆ డేట్ లోపల అవి తినేయాలి, యూజ్ చేసేయాల్సింది.
0: బెస్ట్ బిఫోర్ అంటే మేము తినొచ్చు, ఏంటంటే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, కలర్ గానీ టెక్స్చర్ గానీ.
1: ఆ డేట్ తర్వాత వాడినా కూడా ఇబ్బంది లేదు.
0: ఇబ్బంది లేదు
1: అంటే ఇబ్బంది అంటే కొంతవరకు త్వరగా తాగొచ్చు. అంటే దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అవి కొంచెం మారే అవకాశాలు ఉన్నాయి అంటారా బెస్ట్ బిఫోర్ అంటే.
0: అవును.
1: రైట్. ఓకే సార్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం. మీరు మరలా ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0400 2324058 అలాగే 2324058 ఇంకొకటి 2955509923 ఈ మూడు నెంబర్లకు కాల్ చేస్తే మనతో ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్ గారు. వీరు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడవచ్చు ఈ చిన్న బ్రేక్ తర్వాత.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోదా హాస్పిటల్స్, కాల్ 0404567457.
1: హలో డాక్టర్, కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. మరి ఇప్పుడు మరలా డాక్టర్ నవీన్ కుమార్ గారితో మాట్లాడదాం. హలో హలో, ఓకే సార్, ఇక్కడ మనకి ఈ సురక్షితమైన ఆహారం, ఆహారాన్ని ఎలా వాడుకోవాలి అనేది, ఇందాక సాధారణమైన సమస్యలు ఏంటంటే ఫ్రిజ్ సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరూ కూడా పనిచేయడం, మరి ఉదయాన్నే వంట చేసుకోవడం, సాయంత్రం మళ్ళీ అదే తినడము, లేదా వీలైతే వండుకోవడం. కానీ మీరు చెప్పిన దానిలో ఇందాక మరి బయట ఉంచినప్పుడు కనీసం 4 నుండి 6 గంటల వరకు పర్వాలేదు అన్నారు. మరి ఉదయం వండినది ఈవినింగ్ తినొచ్చా ఆఫీస్ నుండి వచ్చి?
0: తినొద్దు మేడం.
1: అసలు అంటే కూరలు కానీ అన్నాలు కానీ
0: ఏదైనా ఫుడ్ అబౌవ్ 4 to 6 hours రేంజ్ ఇచ్చాము. ఇదంటే ఇది ఎందుకు చేస్తామంటే, ఇదంతా మేము సంశోధన చేసాం మా ల్యాబొరేటరీలో. ఇదంతా సంశోధనం చేసి ఈ టైం ఫిక్స్ చేసామన్నమాట. ఈ టైం తర్వాత ఈ సూక్ష్మజీవులు పెరుగుతాయి, దాని పెరుగుతున్నాయి, సో అది తింటే మంచిది కాదు.
1: అంటే ప్రమాదకరమైన సూక్ష్మజీవులు అంటే అవి?
0: అవేంటంటే మేము హైజీన్ ఇండికేటర్స్ అంటాం. కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ ఏంటంటే ఆ సూక్ష్మజీవులే హైజీన్ ఇండికేటర్స్. ఆ హైజీన్ ఇండికేటర్స్ ఏ బ్యాక్టీరియా, ఈ స్టాఫిలోకాకస్ ఉండొచ్చు, ఎచ్రిషియా కోలై ఉండొచ్చు, మీ సాల్మొనెల్లా ఉండొచ్చు, ఈ కొన్ని సూక్ష్మజీవులు దానిలో ఉంటే ఈ హైజీన్ ఇండికేటర్స్ అది ఏంటంటే హైజీన్ స్టేటస్ తెలుస్తుంది మనకు. మాకు పరిశోధనలు ఆ సూక్ష్మజీవి నంబర్స్ ఏముంటాయో దాన్ని బట్టి మేము చెప్పొచ్చు ఇది ఫుడ్ బాన్ డిసీజ్ కాజ్ చేస్తుందా లేదా అని. దాని గురించి దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే మాకు తెలుస్తుంది మేడం.
1: కాబట్టి మీకు ఇన్ని అవర్స్ తర్వాత ఇంత డెవలప్ అవుతుంది కాబట్టి మంచిది కాదు అని మీరు చెప్పగలుగుతున్నారు పరిశోధనల తర్వాత. అంటే ఆహారంలో సూక్ష్మజీవి డెవలప్ అవుతాయి 6 అవర్స్ తర్వాత. అంటే ఏ ఫుడ్ అయినా 6 అవర్స్ తర్వాత తినడం.
0: ఇప్పుడు ఏంటంటే ఇది మేము ఇంట్లో చేసిన ఫుడ్కి బయట చేసిన ఫుడ్కి దాన్ని కూడా 2 కంపేర్ చేసి చెక్ చేసామన్నమాట. ఇంట్లో చేసిన ఫుడ్ 4 అవర్స్ ఉంటే మంచిగా ఉంటే, బయట తీసుకున్న ఫుడ్ 2 అవర్స్ మాత్రమే మంచిగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్విగ్గీ జొమాటో కానీ చాలా మంది బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ ఫుడ్ చాలా మంది కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆన్లైన్ ఫుడ్ మేము ఏమైనా ఆర్డర్ చేస్తే ఇమీడియట్లీ అది వచ్చిన తర్వాత వేడికి తీసుకుని ఇమీడియట్లీ తినాలి. ఎక్కువసేపు మనము ఇంట్లో
1: పెట్టకూడదు.
0: అవును, మినిమం 2 అవర్స్. ఆఫ్టర్ 2 అవర్స్ అది కంటామినేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది.
1: శ్రోత లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడు. హలో హలో, సరే ఇప్పుడు అంటే ఇదే విషయం అన్నమాట. మనకు 4 గంటల తర్వాత లేదా మ్యాక్సిమం 6 గంటల తర్వాత అసలు మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ తినొద్దు. అంటే ప్రమాదకరమైన
0: టెంపరేచర్, ఎందుకంటే రూమ్ టెంపరేచర్ లో ఉంటది ఆ ఫుడ్. అదే ఫుడ్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి మళ్ళీ టైం పెరుగుతుంది.
1: ఓకే, అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన టైం ఎప్పుడు అంటారు? ఇప్పుడు ఉదయాన్నే వంట చేస్తారు, అందరూ డబ్బాలు సర్దుకుంటారు.
0: కరెక్ట్, ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరైనా ఉంటారనుకో, ఇంట్లో ఇప్పుడు ఫుడ్ చేస్తారు, ఇమీడియట్లీ ఆ ఫుడ్ మీరు బాక్స్ పెట్టిన తర్వాత కొన్ని ఫుడ్ మిగిలితే ఇమీడియట్లీ దాన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి.
1: ఓకే,
0: అది మినిమం 2 to 3 డేస్ ఫ్రిడ్జ్ లో పెట్టే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 2 to 3 డేస్ ఏమి ప్రాబ్లం ఉండదు. అవును,
1: ఫ్రీజర్ లో పెట్టమంటారు?
0: ఫ్రీజర్ కాదు, ఫ్రీజర్ 10 డిగ్రీ ఇది మన చాలా మైనస్ ఉంటది అమ్మా, -5 డిగ్రీ 10 డిగ్రీ ఇలా ఉంటది. ఇదేంటంటే 4 డిగ్రీలు చెప్తున్నాను నేను. అదే ఫుడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరేజ్ కండిషన్. మేము ఫుడ్ లో ఏ కండిషన్ లో స్టోరేజ్ చేస్తున్నాము దాన్ని బట్టి దీని షెల్ఫ్ లైఫ్ డిపెండ్ అవుతుంది.

0: ఓకే సార్. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా మరి వేడిగా ఉన్నది పెట్టొచ్చా? అంటే ఒకవేళ మనం ఫుడ్ వండిన తర్వాత బాక్స్ అద్దుకున్నాక ఇంకా ఆహార పదార్థాలు వేడిగా ఉన్నాయనుకో,
1: అప్పుడు ఏంటంటే, ఇది చాలా మంచి క్వశ్చన్, వేడిగున్న పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. ఓన్లీ మేమేం కేర్ తీసుకోవాలి, ఆ వెజల్స్ ఏం పెట్టామో కొంచెం షాలో ఉండాలి, కొంచెం చుట్టూ ప్లేస్ ఉండాలి, అలాంటి వెజల్స్ తీసుకొని మేము వేడి పదార్థాలు పెట్టొచ్చు. పెట్టొచ్చు,
0: వేడి పదార్థాలు పెట్టొచ్చు, కాకపోతే కొంచెం ఖాళీగా ఉన్నటువంటి
1: ప్లేస్ ఉండాలి దానికి.
0: అంటే వస్తువుల్ని వాడాలి, గిన్నెలు కానివ్వండి, డిష్లు కానివ్వండి. బాగుంది సార్. అయితే సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో కొన్ని ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెడుతుంటాం, అవి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి? వాటిని తినడానికి మనం ఇమ్మీడియట్గా అంటే పోషక విలువల యొక్క పరిమితి ఎలా ఉంటుందంట?
1: యాక్చువల్లీ మేము ఏంటంటే యాజ్ పర్ డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ మేము ఎప్పుడూ చెప్తాము ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, అది మనం డైటరీ గైడ్లైన్స్లో చెప్పాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఎప్పుడు కూడా పండ్లు కానీ కూరగాయలు కానీ ఫ్రెష్ ఉన్నప్పుడు తింటే మంచిది. ఫ్రెష్ ఉన్నప్పుడు తింటే అది ఆరోగ్యానికి చాలా మంచిది,
0: మంచిది
1: అది మేము చెప్తాము.
0: శ్రోత లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం.
2: హలో
1: హలో,
2: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి.
2: యా, మీరు ఇందాక రవిచంద్రన్ ఫ్రమ్ హైదరాబాద్.
1: ఓకే సార్.
2: మీరు ఇందాక అన్నారు 4 to 6 hours ఇప్పుడు ఫుడ్ లోపల తినేయాలంటే, సపోజ్ ఎంప్లాయీస్ ఆరు పొద్దున్న లేచి అవన్నీ తీసుకొని జర్నీ 2 hours దెన్ 1 o'clock 2 o'clock తింటారు కదా, హౌ ఇట్ ఇస్ ఫీల్? అది ఒకటి. సెకండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా చికెన్ బిర్యానీ ఇవన్నీ కుక్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేడి చేసి తినకూడదు, పాయిజన్ అయిపోతుంది అంటారు కదా, ఎంతవరకు అది కూడా
1: కరెక్ట్? ఓకే సార్. అదే మీ ఫస్ట్ క్వశ్చన్, ఫుడ్ కుక్డ్ ఫుడ్ ఎంప్లాయీస్ 2 to 6 ట్రావెల్ చేస్తూ ఉంటారు దాని గురించి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ ఏ ఫుడ్ వండుతున్నారు దాన్ని బట్టి డిపెండ్ ఇది. ఇప్పుడు ఆ ఫుడ్ నాన్ వెజిటేరియన్ అయితే చికెన్ కానీ దాన్ని ఉంటే దాన్ని షెల్ఫ్ లైఫ్ మళ్ళీ ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏం ఆ ఫుడ్ని ఏమంటాం మేము, హై రిస్క్ ఫుడ్ అంటాము. The food which is prepared from milk gaani, ee non-vegetarian gaani, egg gaani, ivanni high risk foods. Chaala ekkuva sepu unte unchadaniki undadu. Ippudu meer entante appudu em cheyali, takkuva temperature lo food ni pettukovali. అలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు పెట్టొచ్చు. మీరు ఆఫీస్ లో ఏమైనా రిఫ్రిజిరేటర్ ఫెసిలిటీ ఉంటే అది ఇమీడియట్ పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు భోజనాన్ని సమయంలో కొంచెం ఎక్కువసేపు అయింది, మంచిగా వేడి చేసుకోండి, మంచిగా వేడి చేసుకుని తింటే అది సేఫ్. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ కి మీరు బిర్యానీ గురించి అడిగారు. ఇప్పుడు బిర్యానీ బయట నుంచి చచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ అది తినాలి అనేసి, ఇప్పుడు అదంతా ఏంటంటే ఆ బిర్యానీ ఎప్పుడు వండారు దాని మీద డిపెండ్ అది. ఎప్పుడు వండారు, ఎప్పుడు తెచ్చారు, ఎన్ని ఎప్పుడు తెచ్చారు, మళ్ళీ ఏ టైంకో మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారు, ఏ టైంకి బయటకు తీశారు, దాని మీద డిపెండ్. బట్ మేము వినియోగదారులకు ఏం చెప్తున్నాము, ఆల్వేస్ ఈట్ ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ కుక్ చేసుకుని ఫ్రెష్ గా తినండి అని మేము వినియోగదారులకి చెప్తామండి.
0: హలో
3: హలో,
1: మేడం చెప్పండి. మేడం,
3: చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ గురించి చెప్పారు, బాగుంది. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా, ఇప్పుడంటే అందరి ఇంట్లో ఉంటుంది, అప్పుడు ఉండేది కాదు కదా, కాబట్టి మార్నింగ్ కుక్ చేశాక మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock 4 o'clock టీ టైమ్ లో ఆ ఉన్న కర్రీస్ గానీ సాంబార్ గానీ వేడి చేస్తాం, అది ఎంత వరకు? మరి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు.
1: చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏంటంటే, మేము ఇంకా ముందు స్టార్టింగ్ ఎప్పుడు రెఫ్రిజిరేటర్ ఎవరు ఇంట్లో లేదు, ఎప్పుడు యాక్చువల్లీ మేము అలాగే పెరగామన్నమాట. ఇప్పుడు ఏంటంటే, అప్పుడు ఏంటంటే, ఇప్పుడు పొద్దున్నే మీరు కుక్ చేస్తారనుకోని, దాల్ కుక్ చేస్తారు, మధ్యాహ్నం తినాలి, అప్పుడు ఏంటంటే మధ్యలో దాన్ని చాలా వేడిగా చేయాలి, కుక్ థరోలీ అని మేము ఒక సలహా చెప్పానన్నమాట ఈ ఫుడ్ సేఫ్టీ కీస్లో. కుక్ థరోలీ అట్ సేఫ్ టెంపరేచర్, ఆ మంచిగా అది దాన్ని ఉదికించాలి, కుక్ చేయాలి, అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్ టు ఈట్, సేఫ్ టు కన్స్యూమ్. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడు మేము ఇంట్లో వండుతామో దానికి షెల్ఫ్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటది. బయట ఫుడ్ కన్నా మేము ఇంట్లో వండుకున్న ఫుడ్ కి షెల్ఫ్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటది. ఇది ఆన్సర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.

0: లేచి 5 గంటలకు లేచి వండి 9 గంటలకల్లా డబ్బా పెట్టుకుని వెళ్ళి 1 గంటలో తింటుంటాం కదా. అలాంటప్పుడు మరి మీరు అన్నారు ఫ్రిడ్జ్ అవకాశం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వేడి చేసే అవకాశం ఉంటే వేడి చేసుకోండి అని. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ డబ్బాలో మిగిలింది కొన్నిసార్లు ఈవినింగ్ కూడా కొంతమంది తినడానికి ప్రయత్నం చేస్తారు, అది కరెక్టేనా?
1: అది తప్పది. ఎప్పుడు కూడా అలాంటి ఫుడ్ని మేము తినొద్దు. ఇంకొకటి, ఈ ఫుడ్బోర్న్ డిసీజ్ అంటాం కదా, ఎవరికి ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అని మేము తెలుసుకోవాలి.
0: ఓకే,
1: ఫస్ట్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ఎ పర్సన్. మన ఏజ్ పర్సన్ ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు అవుకోండి, చిన్న పిల్లలకి మన ఏజ్ అయిన వాళ్ళకి త్వరగా ఈ ఫుడ్బోర్న్ డిసీజ్ అని కాజ్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, వీళ్ళకి ఏంటంటే ఇమ్యునో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటాం మేము, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా ఫ్రెష్ ఫుడ్ తింటేనే చాలా మంచిది.
0: పిల్లలు, పెద్దవాళ్ళు,
1: అవును,
0: ఏజ్డ్ వాళ్ళు,
1: ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా.
0: ఓ, ప్రెగ్నెంట్ ఉమెన్, రైట్. శ్రోత లైన్ లో ఉన్నారు సార్, హలో.
2: హలో,
1: చెప్పండి. హలో,
2: హలో,
1: చెప్పండి
2: సార్. మీకు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆకాశవాణికి మీకు కృతజ్ఞతలు సార్.
1: సార్,
2: ఏంటంటే ఈ పండ్లు కల్తీ అవుతున్నాయి కదా సార్, దానిమ్మ పండ్లు తీసుకుంటే దానిలో కోసిన తర్వాత అంత రెడ్ కలర్ బయటకు వస్తున్నది. మీరు ఇప్పుడు పుచ్చపండు కోసినా కూడా వాటర్ మిలన్ మీరు అన్నారు కోసిన తర్వాత ఏదన్నా పేపర్ తోని చేసి చూడమని అంటున్నారు, కోసిన తర్వాతనే తెలుస్తుంది కదా సార్, వాటిని మనం కొనే ముందు ఎట్లా గుర్తుపట్టగలుగుతాం?
1: ఇప్పుడు ఏంటంటే మేము వినియోగదారులు ఇది కల్తీ గురించి ఏం చెప్తామంటే, జనరలీ ఎప్పుడు కూడా ఈ ఏ ఫుడ్ కానీ షైనింగ్ ఎక్కడ షైనింగ్ ఎక్కువ ఉంటుంది దానికి అట్రాక్ట్ అవ్వద్దు, అదొకటి చెప్తాము. ఇంకొకటి, ఈ పండ్లు కొన్ని పండ్లు ఏంటంటే కట్ చేసిన తర్వాతనే తెలుసది, బయట నుంచి తెలియదు. మీకేమైనా సందేహాలు అలా ఏమైనా ఉంటే దానిలో కల్తీ జరిగింది సందేహాలు ఉంటే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో ఈ కల్తీ అన్ని ఇదంతా చేయడానికి హెచ్ ఫాస్ట్ అనే టీం కూడా ఇప్పుడు తయారైంది, హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ అని తయారు చేశారు. సో ఈ టీమ్ ఏంటంటే ఇలాంటి ఎక్కడ ఉన్నాయో వాళ్ళంటా సీజ్ చేశారు అన్నమాట వెళ్ళి. సో మీకేమైనా ఎక్కడైనా డౌట్ వస్తే ఇమీడియట్లీ ఆ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు సరియాన యాక్షన్ తీసుకుంటారండి.
2: కానీ చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నది సార్ ఇది. ఇప్పుడు వాటర్ మిలన్ కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు, దానిమ్మ పండ్లు ఇంజెక్షన్ చేస్తున్నారు, మనం యాపిల్స్ తీసుకున్నా అవి కూడా
1: కల్తీ సార్. ఇదేంటంటే ఇంకొకటి, ఈ సోషల్ మీడియాలో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అందరికి ఇది చేరుతుంది సార్. ఇదంతా సోషల్ మీడియాలో ఏం ఇలాంటిది అపోహలు వస్తాయో ఇదంతా నమ్మకండి, ఇదంతా అపోహలు. ఇప్పుడు కొన్ని మంది అంటారు యాపిల్లో ఇది పౌడర్, ఇది మన వైట్ పౌడర్ ఉంటుంది, ప్లాస్టిక్ వ్యాక్స్ కలిపారు ఇదంతా అంటారు. బట్ ఇదేంటంటే ఈ ప్లాస్టిక్ వ్యాక్స్ ఆన్ యాపిల్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్, ఎందుకంటే ఇది ఫుడ్ గ్రేడ్ అన్నమాట. అది ఎందుకు అప్లై చేస్తారు ఆ వ్యాక్స్ అంటే, ఈ ఫుడ్ పాడవకుండా ఏది ఇన్సెక్ట్ రాకుండా దానికి యాపిల్ కి వ్యాక్స్ అని పెడతారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండి, అది మంచిగా తినొచ్చు. ఇప్పుడు వాటర్మెలన్ కానీ దాళింబ కానీ ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఎక్కువ చేస్తారు. ఇప్పుడు వాటర్మెలన్ ఒకటి కలర్ ఇస్తే అన్ని వాటర్మెలన్ కి కలర్ వేయడం అది ఇంపాసిబుల్ అండి. అండ్ మోర్ ఓవర్ ఒకసారి కలర్ ఇస్తే అన్ని చోట్ల అది యూనిఫామ్ గా ఉండాలి, అని యూనిఫామ్ గా ఉండదు. మీరు కట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మీరే వినియోగదారులే జడ్జెస్, చూసి చూడంగానే మనకు తెలిసిపోతుంది ఏదో ఎందులో కల్తీ ఉంది ఎందులో కల్తీ లేదని. మేమే అర్థం చేసుకుంటాం.
2: తింటుంటే కూడా టేస్ట్ లో మార్పు వస్తున్నది సార్, తింటుంటే టేస్ట్ లో మార్పు కనబడుతున్నది.
0: అంటే సార్ ఒకటి ఇక్కడ ఏమైందంటే, మనకి ఇంతకు ముందు ప్రతి పండు కూడా సీజనల్ గా కనిపించేది, ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సీజన్ లో ప్రతి పండు మీకు దొరుకుతుంది, అందువల్ల అది ఏమవుతుందంటే అలవాటు పడిపోయారు వినియోగదారులు కూడా దానికి. కరెక్టే సార్ అన్నట్లు ఏంటంటే ఇట్లాంటి అపోహ, ఇప్పుడు కొన్ని 100 కాయలు ఉంటున్నాయి అన్నిటికీ రంగు వేయడం అనేది అసాధ్యం అని సార్ చెప్పినట్లుగా, అది నిజమే కదా. సాధారణంగా ఆలోచిస్తే కూడా 100 కాయలకు మరి లారీల కొద్ది కాయలకు మనం రంగులు వేయలేరు కదా, ఒక చోట జరిగి ఉండొచ్చు, అది జాగ్రత్తగా మనం తెలుసుకున్నప్పుడు సార్ అన్నట్లు డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం తెలియజేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. హలో,
2: హలో, హలో,
1: హలో, చెప్పండి.
2: నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: లైట్ రైస్ ఏమైనా మిగిలితే నైట్ లో

0: పెట్టి మార్నింగ్ తినొచ్చునా?
1: ఆహా, ఇప్పుడు ఏంటంటే వైట్ రైస్ మీరు అది ఎప్పుడు
0: బగారన్నం కూడా వండుతాం కదా
1: బిర్యానీ,
0: సండేస్లో మిగిలితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే వేడి చేసుకొని తినొచ్చునా? అని
1: అది తినొద్దమ్మా, తినొద్దు. ఎప్పుడు ఫ్రెష్ ఉండి మనం 4 గంటల నుంచి 6 గంటలు మాత్రం ఉంటే అప్పుడు తినొచ్చు. అది పొద్దునే ఉండి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అది తినొద్దు అని మేము అంటామండి.
0: మార్నింగ్ నైట్ తినొచ్చునా సార్?
1: మార్నింగ్ ది నైట్ అంటే మీరేంటంటే జనరల్లీ మేమేమిటంటే ఈ 6 అవర్స్ తర్వాత ఈ సూక్ష్మజీవి నంబర్స్ పెరుగుతూ ఉంటాయండి ఫుడ్ లో. ఈ టైం ఎక్కువ అయిన తర్వాత అదేంటంటే అది సూక్ష్మజీవులు మల్టిప్లై అవుతూ ఉంటాయి. అది ఆల్వేస్ అది రిస్క్ అండి. మేము రిస్క్ వైట్ రైస్ చెప్తున్నానండి.
2: కాబట్టి శ్రోతలు, మరి ఈరోజు మనం మాట్లాడుకున్నాము ఫుడ్ సేఫ్టీ గురించి. అలాగే సేఫ్ ఫుడ్ అంటే ఏంటి అంటే రెండు ఒకటేనండి. కాకపోతే ఫుడ్ సేఫ్టీ అంటే మనం తీసుకోవాల్సింది, సేఫ్ ఫుడ్ అంటే మనం తినాల్సినటువంటి ఫుడ్. కాబట్టి ఏ విధంగా మనం చేయాలి అనేటువంటిది. అయితే సార్, ఇప్పుడు చివరిగా శ్రోతలకు మీరేమన్నా ఒక మాట చెప్తే బాగుంటుంది.
1: ఎస్ మేడం, మేము వినియోగదారులకు ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా లూజ్ ఫుడ్ బయట కొనొద్దు.
2: ఓ,
1: ఇంకొకటి ఎప్పుడు కూడా ఫుడ్ లేబులింగ్ మంచిగా చదవండి. అండ్ ఎప్పుడు ఎక్కడ హైజీన్ ఉంది అక్కడే హైజీన్, అదంతా శుభ్రత ఎక్కడ ఉందో ఆ శుభ్రత అదని చూసి మీరు ఫుడ్ని కొనండి అని చెప్తామండి.
2: తప్పకుండా సార్, మంచి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకి. ధన్యవాదాలండి. నమస్కారం అండి, డాక్టర్ నవీన్ కుమార్ గారు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 16 సెకండ్ల ముంబై నుంచి రిలే. ఇప్పుడు తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్యూండ్.

0: ఏమండి మీ మీరు మీ నచ్చుకుంది పాట?
1: అరే బాప్ రే బాప్, నీ ఇస్కో కో థోడా ఛోటా బోలియే
0: ఏకనే ఏకనా వెన్వండి మీరు మీ నచ్చింది పాట.
1: వెన్వండి వీరు మీ నచ్చింది పాట, సునీ అప్ని పసంద్ పర్ యే గానా. బహుత్ బహుత్ శుక్రియా.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ సాయి మహిమ. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారుపల్లి శశాంక్ దాస రాజేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళ సహస్ర మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం శ్రీ సాయి మహిమ సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే మూతబిందు సమస్యకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్

0: పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
6: అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట శ్రావణ మాసం. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు హుంసా గ్రామం బోలన్ మండలం నుండి ఎర్రంరాజు, స్వప్న, నిత్య, ఆర్యన్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం శ్రావణ మాసం సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రవర్తన స్వభావం, లేనివి ఉన్నట్లుగా ఊహించుకోవడం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట ప్రతిజ్ఞ పాలన. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణు, హర్షవర్ధన్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ప్రతిజ్ఞ పాలన సినిమా నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట కుమారి 21F ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్తి అనుష లత మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కుమారి 21F సినిమా నుండి ఈ పాట.
1: Age 21, female.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం రావడం, కాలు చేతులు మూతి వంకర్లు పోవడం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఫ్రోజెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండె దడ, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ. గౌతమ్ రెడ్డి గారు శ్రోతల

ఇంతటితో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
4: కాదు, ముందుగా పొదుపు.
3: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
4: మరి ఆ కమ్మలు
3: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బిఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
11: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
12: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
13: హ్యాపీ యానివర్సరీ డియర్.
14: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
13: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
14: ఏమీ కాలేదనే కదా నా బాధ.
13: అంటే
14: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
13: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
14: సంప్రదించండి.
13: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
14: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
13: ఫోన్ 0846225334.
7: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్,

0: ఆరంభానికి ప్రారంభం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతటితో ఈనాటి లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:05.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసిద్ధి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తర్వాతి పాట గౌరీ సినిమా నుండి ఈ పాట.

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత మక్తల్లో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అంతకుముందు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనుల పురోగతికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు ఉన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పన కేంద్రంగా నిలవనుంది. క్లీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాలకు అత్యవసరమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని లక్ష్యం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం $4 బిలియన్ జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్ చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగ క్రీడాకారులతో స్వయంగా మాట్లాడారు. వారికిస్తున్న తర్ఫీదును పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్రీడలు, శిక్షణ, పునరావాసం ద్వారా దివ్యాంగుల సాధికారత కోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. 1969 నాటి తొలితరం ఉద్యమకారులతో సహా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, గాయపడిన వారు, జైలుకు వెళ్లిన వారు, కవులు, కళాకారులు అందరినీ గుర్తించి గౌరవించడం ఈ సమావేశ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలోనే లేరని రామచంద్రరావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించగా బీజేపీ మాత్రం మాట మార్చకుండా నిలబడిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగింది కానీ ఈ మూడు అంశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ ఈగల్ పోలీసులు డ్రగ్స్ కేసులో కీలక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు నిఘా పెట్టి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్ నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు, 8 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారుతుండడం తెలంగాణకే గర్వకారణమని నగర మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్టం ఋషికేశ్లో జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, ప్రజల జీవితాలను సులభతరం చేయడమని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ థీమ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. మహిళా సాధికారత, మహిళలకు అనుకూలమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనపరిచి ఫసల్వాది పంచాయతీ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అవార్డును ప్రదానం చేశారు. అదనపు వాహనాలను కేటాయించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేయడంలో వేగం పెంచాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగుండ మండలం తిప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు సంబంధించి చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆయేషా తలత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో ఎల్లుండి మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రకటించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ పొలం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆచారం ప్రకారం విత్తనాల పండుగ పూజలు నిర్వహిస్తున్నారు. లింగాపూర్ మండలం జముల్ధార గ్రామంలో కన్నెపల్లి పోచమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన విత్తనాల పండుగలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ పాల్గొన్నారు. పంట అవశేషాలను కాల్చవద్దని రైతులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. పంట వ్యర్థాల దహనంతో వాయు కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. మల్యాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేశాభివృద్దికి కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సహకరించి తమ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి తోడ్పడాలని సూచించారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన 5 అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో గ్రామసభ జరిగింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులతో మాట్లాడుతూ, ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరే వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయా సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృత్తః చలచిత్ర నిర్మాత बहलाज निहलानी अद्य दिवंगतः। अमेरिका देशस्य प्रतिनिधि सभा राष्ट्रपति डोनाल्ड ट्रम्पम् ईरान देशं विरुध्य अग्रिम सैन्य कार्याचरणात् निरोद्धुं प्रस्तावं स्व्यकरोत्। केरल राज्ये दक्षिण पश्चिम प्राबृढः आगमनम्। अपि च गुजरातस्य अहमदाबाद नगरे विश्व योगासन क्रीडा स्पर्धा श्रृंखला इत्यस्य उद्घाटन संस्करणस्य आरम्भः। वैश्विक क्रीडा मार्गसूच्याम् ऐतिहासिकं सोपानम्। इदानीं वार्ताः विस्तरेण। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदिल्ली नगरे वेन्जुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रिक्स महाभागया सह द्विपक्षीय वार्तां कृतवान्। उभाभ्यां नेतृभ्यां भारत वेनेजुएला संबंधानां विविधाः पक्षाः समीक्षिताः। ऊर्जा सुरक्षा व्यापार निवेशः औषधि निर्माणं स्वास्थ्य सेवा परिवहनं तथा नवीकरणीय ऊर्जा क्षेत्रेषु सहयोग विस्तारस्य उपायाश्च चर्चिताः। वार्ताहरान् संबोधयन् रुद्रेन्द्र टंडनः प्रोक्तवान् यत् द्विपक्षीय वार्ताः उभयोः देशयोः संबंधं सुदृढीकरोति।
2: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई। चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सके।
1: डेल्सी रोड्रिक्स महाभागा द्विदिवसीय भारत यात्रायै ह्यः नवदिल्लीम् आगता। अस्याः यात्रायाः माध्यमेन उभयोः देशयोः आर्थिक ऊर्जा क्षेत्रयोः सहयोगः अधिकः सुदृढः भविष्यति इति अपेक्षते। विदेश मंत्री एस जयशंकरः वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रिक्स महोदयेन सह सममिलत् द्विपक्षीय सहयोगस्य सुदृढीकरणे प्रदत्तं बलम्। नवदिल्ल्यां विदेश मंत्री एस जयशंकरः अद्य प्रातःकाले वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रिक्स महोदयेन सह सममिलत्। अस्मिन् अवसरे उभयोः देशयोः संबंधानां सुदृढीकरणं विविधेषु क्षेत्रेषु सहकार विस्तारश्च चर्चिता। वयोवृद्धः चलचित्र निर्माता तथा केन्द्रीय चलचित्र प्रमाणन मण्डलस्य पूर्वाध्यक्षः पहलाज निहलानी अद्य मुंबई नगरे दिवंगतः। सः 76 वर्षीयः आसीत्। चलचित्र निर्मातृत्वेन असौ हथकड़ी इति चलचित्रेण स्वकार्य जीवनस्य आरम्भं कृतवान्। इल्जाम इति चलचित्रेण अभिनेत्री गोविन्दाय प्रमुखस्य अवसरस्य प्रदानस्य श्रेयः अपि तस्मै वर्तते। 15-2000 वर्षे सः केन्द्रीय चलचित्र प्रमाणन मण्डलस्य अध्यक्षः नियुक्तः। अमेरिका देशस्य प्रतिनिधि सभा राष्ट्रपतिं डोनाल्ड ट्रम्पम् ईरान देशं विरुध्य अग्रिम सैन्य कार्याचरणात् निरोद्धुं प्रस्तावं स्व्यकरोत्। एषः चतुर्थः अवसरः अस्ति यदा प्रतिनिधि सभा ताभिः युद्ध सम्बद्धाभिः शक्तिभिः सीमिता भवेत् इत्यर्थं प्रयासं करोति। संस्कृत वार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। समम् एव अयम् कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। भारतीय ऋतु विभागेन अद्य केरल राज्ये दक्षिण पश्चिम प्राबृढः आगमनस्य पुष्टिः कृता। अस्मिन् वर्षे वर्षर्तोः वृष्टिः सामान्यकालात् त्रिदिवस विलम्बेन आगता। विभागेन नवम जून दिनांक पर्यन्तं केरल राज्ये माही क्षेत्रे च कतिपयेषु स्थानेषु अतिवृष्टेः संभावना प्रकटिता। अस्माकं वार्ताहरस्य अनुसारेण राज्यस्य विविधेषु जनपदेषु तीव्रा वर्षा प्रवर्तते येन जनजीवनं प्रभावितम्। गुजरातस्य अहमदाबाद नगरे विश्व योगासन क्रीडा स्पर्धा श्रृंखला इत्यस्य उद्घाटन संस्करणस्य आरम्भः जातः। इदं वैश्विक क्रीडा मार्गसूच्याम् ऐतिहासिकं सोपानं निर्दिशति। प्रधानमंत्री नरेन्द्र मोदी सायंकाले अंतर्जाल माध्यमेन अस्मिन् महाकार्यक्रमे भागं गृहीतवान् स्वस्य शुभाशयांच निवेदयति यत् जगतः योगानुरागिणः क्रीडकाश्च प्रतियोगितायाः कृते समागच्छन्ति भारत लाओस संबंध विषये राष्ट्रपतिना द्वयोर्देशयोः सहयोग विस्तारस्य संभावनाः प्रतिपादिता राष्ट्रपतिः द्रौपदी मुर्मुः उक्तवती यत् भारतस्य लाओ जनवादी लोकतांत्रिक गणराज्यस्य च मध्ये बौद्ध धर्मस्य रामायणस्य च विषयाधारिताः घनिष्ठाः सांस्कृतिक सभ्यतागत संबंधाः सन्ति राष्ट्रपति भवने लाओस देशस्य उपप्रधानमन्त्रिणं विदेशमन्त्रिणं च थोंग सावन फोम विहाने इत्यमुं स्वागतं कुर्वन्ति सा अवदत् यत् उभौ देशौ अस्मिन् वर्षे राजनैतिक संबंधानां स्थापनायाः 70वां वर्ष समाचरतः सा उक्तवती यत् व्यापार निवेशयोः क्षेत्रे सहयोग विस्तारस्य पर्याप्ताः अवसराः सन्ति सूचना प्रविधि स्वास्थ्यं कृषिः सिंचनं विनिर्माणं नवीकरणीय ऊर्जा तथा विद्युत क्षेत्रेषु सहयोग वर्धनाय भारतं सज्जम् अस्ति अल्पसंख्यक कार्य मंत्री किरण रिजिजू अद्य न्यगादीत् यत् शासन व्यवस्थां भद्रतरं कर्तुं कल्याणकारिणीनां योजनानां प्रभाविनं क्रियान्वयनं सुनिश्चयं कर्तुं प्रविधिना महत्वपूर्णा भूमिका कृता असौ अल्पसंख्यक कार्यालय कार्यमंत्रालय द्वारा अद्य नवदिल्ल्यां आयोजितानां परिष्काराणां द्वादश वर्ष प्रपूर्त्यवसरस्य उपलक्ष्ये मन्यमानं परिष्कारोत्सवं संबोधयन् उक्तवान् मीरा युवा भारत इतीदं आधिकारिक रूपेण गिनीज वर्ल्ड रिकॉर्ड्स इत्यनेन मान्यता प्राप्ता यतो हि एकस्मिन्नेव सप्ताहे अंतर्जाल प्रश्नस्य कृते सर्वाधिकानां उपयोक्तृणाम् उपाधिं प्राप्तवत् यत्र प्रश्नानाम् आभासीय रूपेण उत्तरं प्रयच्छन्तः 390,000 अपि अधिकाः प्रतिभागिनः आसन् केन्द्रीय युव कार्य क्रीडा मंत्री डॉक्टर मनसुख मांडवीयः अद्य नवदिल्ली नगरे आयोजिते समारोहे सम्मानपत्रम् अवाप्नोत् गतवर्षे अक्टूबर मासस्य 25 दिनांकात् 31 दिनांक पर्यन्तं विकसित भारत यंग लीडर्स डायलॉग 26,000 प्रश्नस्य इत्यस्य माध्यमेन अभिलेखः प्राप्तः मनसुख मांडविया इत्यनेन अस्य कृते वर्धापनं प्रदत्तम् गुजरात आरक्षि विभागेन राज्ये अवैध रूपेण निवसतः बांग्लादेशीय नागरिकान् विरुध्य ऑपरेशन डेल्टा हंट नामना विशेष अभियानम् आरब्धम् अस्य अभियानस्य अन्तर्गतं गत 40 होरासु 40,000+ बांग्लादेशीयाः गृहीताः तथा च 280,000+ संदिग्ध जनानां विषये अन्वेषणं प्रचलति दिल्ली मुख्यमंत्री रेखा गुप्ता अद्य मालवीय नगरे अग्निकाण्डेन आहतान् द्रष्टुं साकेतस्थं निजी चिकित्सालयं गतवती सा पीडितैः तथा तेषां परिवारजनैश्च सह संवादं कृतवती प्रत्येकं मृतकस्य परिवाराय 10,00,000 रूप्यकाणां गंभीररूपेण आहतानां 5,00,000 रूप्यकाणां च अनुग्रहधनस्य घोषणा कृता बिहार राज्यस्य मुजफ्फरपुर नगरे एकस्मिन् निजी चिकित्सालये भीषणाग्निकाण्डे 3 जनाः मृताः अनेके च आहताः एषा घटना गतरात्रौ ब्रह्मपुरा क्षेत्रे अभवत् गंभीर रोगिणः उपचारार्थं अन्येषु चिकित्सालयेषु प्रविष्टाः इति वार्ता

0: ప్రబోధ గీతం విన్నారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు.

సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినండి. అవునన్నా కాదన్నా సినిమా నుండి చరణ్ పి ఉషా పాడిన ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి బావా బావమరది సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: లాంటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో డ్రోన్ల కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించే ముందు

కొన్ని ప్రమాణాలున్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ డ్రోన్లను చక్కగా మన యొక్క వ్యవసాయంలో ఉపయోగించి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని రైతులందరికీ సూచిస్తున్నారు. ఈ విధంగా రైతులు వ్యవసాయంలో డ్రోన్లను ప్రధానంగా పురుగు మందుల పిచికారికి వినియోగిస్తున్నారు. పురుగు మందులు పిచికారి చేయడానికి కూలీల కొరత ఎక్కువగా ఉండటం వలన వివిధ పంటల్లో డ్రోన్లను వినియోగించి రైతులు పురుగు మందులు పిచికారి చేస్తున్నారు. అలాగే అభ్యుదయ రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కొన్ని ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రానున్న కాలంలో డ్రోన్ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వ్యవసాయ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు మన నిపుణులు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ, వ్యవసాయ శాఖ వారు డ్రోన్ల నియమాలను 2021లో రూపొందించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ, భారత ప్రభుత్వం వారు వ్యవసాయంలో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయటానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలను 2022 ఏప్రిల్ 2023 విడుదల చేయడం జరిగింది. కావున అభ్యుదయ రైతులు, డ్రోన్ల ఆపరేటర్స్ ఈ నిర్దిష్ట ప్రమాణాలపై అవగాహన ఏర్పరచుకొని పాటించాలి. వివిధ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయడం కొరకు నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం అనేది, డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం కొరకు కొనుగోలు చేసేటప్పుడు కనీస ప్రమాణాలను పాటించడం అనేది మరొక అంశం. ముఖ్యంగా యువ రైతులు డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో వివిధ రకాల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీకి మరో కంపెనీకి డ్రోన్ల మధ్య వ్యత్యాసము ఉంది. గత 3 సంవత్సరాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడానికి అనేక పరిశోధనలు చేపట్టి నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ కంపాసాగర్ వారి ఆధ్వర్యంలో వివిధ పంటల్లో నిర్దిష్ట ప్రమాణాలను పాటించి డ్రోన్లతో పురుగు మందులు పిచికారిపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాలను రైతు పొలాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున పరిశోధన ఫలితాలు, క్షేత్ర ప్రదర్శన ద్వారా సేకరించిన సమాచారం మేరకు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను రైతులు సూచించడమైనది. కనీస ప్రమాణాలను రైతులకు సూచించడం జరిగింది. డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా తయారీదారుడికి పౌర విమానయాన శాఖ ఆమోదించిన టైప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం వ్యవసాయంలో చిన్న డ్రోన్ 25 కిలోల కంటే తక్కువ స్థూల బరువు ఉన్న వాటిని మాత్రమే వినియోగించాలి. రైతులు డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే UIN. ప్రతి డ్రోన్కి ఒక UIN ఉంటుంది. తయారీదారుడు తప్పనిసరిగా టైప్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ మోడల్ను, పత్రాలను నమోదు చేసుకుంటే పౌర విమానయాన శాఖ వారు డిజిటల్ స్కై ఫోటో కార్నర్ UIN ఇవ్వడం జరుగుతుంది. రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్కు ఏ విధంగా ఛాయిస్ నంబర్ ఉంటుందో అలాగే డ్రోన్కు UIN అనేది ఉంటుంది. డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం UIN లేకుండా డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం చట్టరీత్యా నేరమని గమనించాలి. కావున డ్రోన్ కొనుగోలు చేసేటప్పుడు UIN వ్రాసిన డిజిటల్ స్కై ఫోటో కార్నర్లో నమోదై ఉండాలి. ఒకవేళ పాత డ్రోన్ను మరొకరి దగ్గర నుండి కొనుగోలు చేసేటప్పుడు UIN నమోదయ్యి ఉంటే దానిని Form D-3 అనే పత్రాన్ని వినియోగించి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి పేరు మీద నమోదు చేసుకోవాలి. అలాగే డ్రోన్ కొనుగోలు చేసి వ్యవసాయంలో వినియోగించడానికి పౌర విమానయాన శాఖ, భారత ప్రభుత్వం చే గుర్తింపబడిన సంస్థ నుండి పైలట్ లైసెన్సు పొంది ఉండాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, నిపుణులు మన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ప్రమాణాలు మనం పాటించాలి, చక్కగా పాటించి చక్కగా మన వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ల ద్వారా మందులను పిచికారి చేసి చక్కటి పంటలు పండించి
లాభదాయకంగా రైతులు

0: సందేహాన్ని వృత్తికే ఫోన్ చేయండి, చక్కటి సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, ఇంకో నెంబర్ 2324085353, 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324085252, 2324085353 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: हे मल्ली स्कूल स्टार्ट अवुतुंदी।
4: पात स्कूल बैगलु चालु कदा, यूनिफॉर्म शूज ई संवत्सरं कूडा वाडोच्चुगा।
3: कानी सन्नी अन्नी कोत्तवे कावालंटुन्नाडु।
4: फीजुलु पैगा बुक्स अन्नी खर्चे।
3: मी पिल्लल चदुवु विषयंलो असलु कॉम्प्रमाइज़ अवकंडि। इप्पुडु मणपुरम फिनान्स अंदिस्तोंदि एड्युकेशन कोसम स्पेशल गोल्ड लोन। काल 1800-420-2233। హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రసార వివరాలు 93.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో వివిధ వాతావరణ పరిస్థితులలో చెరుకు పంట సాగులో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రస్థానంపై 4వ భాగం స్వస్థ సేవ అనుప్రియ పటేల్ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి గారి ప్రసంగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఉదయం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవి స్తుతి వింటారు. 6:40 సూక్తి సుధను వినిపిస్తారు షేక్ హుసేన్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు పాల్గొంటారు. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవితేజ గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయరాగాలు వింటారు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ

0: ఉపేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillong-lo ee roju jarigina North Eastern Council ఎన్ఈసి 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసి కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000కు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two-wheelers to four-wheelers, and this transition is significant. Today, India has over 30 crore two-wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజి, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
3: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వివిధ వాతావరణ పరిస్థితులలో చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య

పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసే వివరాలు, ఇంకా రైతన్న జరపైలం శ్యామలాదేవి, శశిరేఖ, ఎన్ రవికుమార్ గారుల ముచ్చట్లు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 14,800 రూపాయలు, కనిష్ట ధర 9,100 రూపాయలు, మోడల్ ధర 12,055 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,798 రూపాయలు, కనిష్ట ధర 8,100 రూపాయలు, మోడల్ ధర 10,100. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 10,300, 7,000 కనిష్ట ధర, 8,000 మోడల్ ధర. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి 10,875 రూపాయలు గరిష్ట ధర, 10,652 రూపాయలు కనిష్ట ధర, 10,755 రూపాయలు మోడల్ ధర. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 1,881 రూపాయి, కనిష్ట ధర 1,215 రూపాయలు, మోడల్ ధర 1,323 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా వాతావరణం పొడిగా ఉంటుంది. అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంటుంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 42 నుండి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుండి 43% మరియు మధ్యాహ్నం 16 నుండి 35% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 14 నుండి 24 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
3: కార్యక్రమంలో ఇప్పుడు వివిధ వాతావరణ పరిస్థితులలో చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు.
4: రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మన తెలంగాణలో చెరకు 45,000 నుంచి 50,000 ఎకరాల్లో వివిధ జిల్లాలు అంటే నిజామాబాద్, కామారెడ్డి, జహీరాబాద్, ఖమ్మం, కరీంనగర్ మరియు సంగారెడ్డి జిల్లాలలో విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చెరుకు యొక్క పంటను చూసుకున్నట్టయితే డిసెంబర్ మొదటి వారం నుండి మార్చి చివరి వారం వరకు రైతులు చెరుకు నాట్లను వేయడం జరిగింది. ప్రస్తుతం చెరుకు పంట యొక్క వయసు చూసుకున్నట్టయితే సుమారు 25 నుంచి 120 రోజుల వయసు ఉన్న చెరుకును మనం గమనించవచ్చు. ముఖ్యంగా మన చెరుకు యొక్క జీవితకాలాన్ని చూసుకున్నట్టయితే చెరుకు అనేది సంవత్సరం కాలం ఉండే పంట. ఈ సంవత్సరం కాలం ఉండే పంట కాబట్టి ఈ చెరుకు పంట వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరగవలసి ఉంటుంది. దానికి ఆ వివిధ వాతావరణ పరిస్థితుల్లో రైతు సోదరులు వివిధ యాజమాన్య పద్ధతులను పాటించి చెరుకు

0: లో స్థిరమైన దిగుబడులను పొందే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చెరుకు యొక్క జీవిత కాలాన్ని మనం నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి రకం అనేది వేసిన నాటి నుండి 60 రోజుల వరకు ఉండే కాలాన్ని మనం మొలకెత్త కాలంగా అంటాము. అదేవిధంగా రెండవ దశను 60 రోజుల నుండి 120 రోజులు ఉండే వయసును చెరుకు పిలకలు పెట్టే దశ అని అంటాము. అదేవిధంగా 120 రోజుల నుండి 240 రోజుల వరకు ఉండే చెరుకు యొక్క కాలాన్ని పంట ఏపుగా ఎదిగే దశ అని అంటాము. అదేవిధంగా చివరి దశ 240 రోజుల నుండి 360 రోజులకు వరకు ఉండే కాలాన్ని మనం పరిపక్వ దశ అని అంటాము. ప్రస్తుతం మన తెలంగాణలో చెరుకు అనేది బాల్య దశ, అంటే మొలకెత్తే దశ మరియు పిలకల దశలో ఉంది. కాబట్టి ఈ దశలో మనము చీడపిడలు కానీ నీటి ఎద్దడి కానీ గురైనప్పుడు చెరుకు యొక్క దిగుబడులు గణనీయంగా తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ మే మాసంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పిలక దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి పరిస్థితుల నుండి కాపాడుకోవడం కొరకు రైతులు కొన్ని మెలకువలు తెలుసుకున్న అవసరం ఉంటుంది. నీటి వసతి ఉన్న పరిస్థితులలో తేలికపాటి నెలలలో 7 రోజులకు ఒకసారి, బరువు అయిన నేలలలో 10 నుండి 12 రోజులకు ఒకసారి పిలక దశలో ఉన్న చెరుకు పంటను నీటి తడిని అందించాలి. ఈ ఉష్ణోగ్రత సమయంలో నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే తేలికపాటి నేలల్లో 7 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వాలి. అదేవిధంగా బరువైన నేలలో అయినటువంటి ఆ నల్ల భూములలో ఉన్న వాటికి 10 నుంచి 12 రోజులకు ఒకసారికి చెరుకుకు నీటి ఎద్దడి కాకుండా మనం గమనించాలి. అదేవిధంగా నీటి వసతి తక్కువగా ఉండి పంట నీటికి ఎద్దడి గురయ్యే పరిస్థితులలో చెరుకు చెత్తను ఎకరానికి 1.25 టన్నుల చొప్పున మొక్క మరియు మోడెం తోటకు పరచడం వల్ల ఈ నీటి ఎద్దడిని కొంతవరకు తగ్గించవచ్చు. నీటి ఎద్దడి ఉన్న చోట ముచ్చలు నాటిన తర్వాత చెరుకు చెత్తను బోదల్లో పరచడం వలన ఆ నీళ్ళలో తేమ నిలిచి ఉంటుంది. చెత్తను మందంగా కప్పడం వలన తోటలో మొలక శాతం, మోడెం తోటల్లో మొలక శాతం మరియు కరిషి తోటల్లో పిలకల సంఖ్య తగ్గుతుంది. అదేవిధంగా పురుగులు తెగులు సోకిన తోటల నుండి చెత్తను వాడకూడదు. చెదలు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో చెత్తే కప్ప ముందు క్లోరిఫైరిపాస్ 50% లీటర్ నీటికి 5 ml చొప్పున కలిపి మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. అదేవిధంగా పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు పంటపైన 2.5% యూరియా పొటాషియం ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పంటను బిట్ట నుండి కాపాడవచ్చు. అదేవిధంగా చెరుకు తోటలలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ముఖ్యంగా చెరుకులో మొలక తోటలో ఎరువుల యాజమాన్యం, కార్షి తోటలో ఎరువుల యాజమాన్యం మనకు వేరుగా ఉంటుంది, రైతులు గమనించాలి. మొదటగా మొలక తోటల్లో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే సూపర్న్ ఎరువును 250 కిలోలు దుక్కిలో వేసుకొని నాటుకోవాలి. అదేవిధంగా యూరియాను మొలక తోటలలో నాటిన 30 రోజులకు 75 కిలోలు, నాటిన 60 రోజులకు 75 కిలోలు, నాటిన 60 రోజులకు 75 కిలోలను సమపాలలో 3 భాగాలుగా విభజించి మనం ఈ కాల వ్యవధిలో వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ యొక్క ఎరువును నాటిన 30 రోజులకు మరియు నాటిన 60 రోజులకు 30 కిలోలను మరియు నాటిన 90 రోజులకు 30 కిలోలను వేసుకోవాలి. అదేవిధంగా భూములలో ఉన్న చెరుకు జింకు ధాతుల లోపాలు కనిపించినట్టయితే 20 కిలోల జింక్ సల్ఫేట్ను ఎకరానికి ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. అదేవిధంగా మనం ఇంతకుముందు పంటలో ఇన్పదూత లోపం వెళ్ళిన కనిపించినట్టయితే ఆఖరి దుక్కిలో 30 నుంచి 35 కిలోల ఐరన్ సల్ఫేటు ఎకరానికి ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. అదేవిధంగా మోడెం తోటల్లో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మోడెం చెక్కిన వెంటనే ఒక 60 కిలోల నత్రజని మనం మోడెం చెక్కగానే మొక్కల మొదల దగ్గర యూరియాను వేయాలి. అదేవిధంగా 85 కిలోల యూరియాను 30 రోజులకు ఒకసారి మరియు 60 రోజులకు ఒకసారి, మోడెం చెక్కిన 90 రోజులకు ఒకసారి 85 కిలోలను మనం వేయాలి. అదేవిధంగా ఇనుప ధాతు లోపం ఏదైనా మోడెం తోటల్లో గమనించినట్టయితే లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది మరియు 2 గ్రాముల నిమ్మోపుతో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మరియు ఒకవేళ జింకు ధాతు లోపం కూడా కనిపించినట్టయితే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. చెరుకు తోటలో తుంగజాతి కలుపు అధికంగా గమనించినట్టయితే ఎకరానికి 36 గ్రాముల ఎలో సల్ఫురాన్ మిథైల్ మందును పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ వేసవి కాలంలో పిలక దశలో ఉన్నటువంటి చెరుకులో కాటుక తెగులను కూడా మనం గమనిస్తాము. ఈ తెగులు సోకిన మొక్కల్లో మువ్వు పొడవైన నల్లటి కొరడలాగా మారుతుంది. చెరుకు దిగుబడి రస నాణ్యత కూడా తగ్గుతుంది. ఈ తెగులు విత్తనపు మచ్చల ద్వారా వ్యాపిస్తుంది. ఈ యొక్క తెగులు సోకిన దుబ్బలను తీసి తగలబెట్టాలి. తెగులు నివారణకు ఒక ఎంఎల్ అజిక్స్ట్రోస్ట్రోబిన్ 18.2% డబ్ల్యూ, డైఫోకనజోల్ 11.4% డబ్ల్యూ మందు ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కను వ్యాప్తి చెందకుండా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండి ఈ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురైనప్పుడు పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. బాల్య దశలో ఈ పీక పురుగు కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలిచి పురుగుగా మారి చెరుకు పైరును చాలా నష్టపరుస్తుంది. ఈ పీక పురుగు తాకిడి వర్షధారపు చెరుకుపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పురుగు ఆశించిన తోటలలో 2.5 ml క్లోరిఫైపస్ లేదా 0.75 ml కొరంద్రపుల్ను లేదా పిప్రోనిల్ 5% ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చెరుకులో ఏప్రిల్ మే జూన్ మాసాలు ముడిచిన తర్వాత చెరుకు అధిక వర్షాలకు మరియు తుఫాన్ గాలులకు పడిపోకుండా ఉండడానికి రైతు సోదరులు మట్టిని ఎగద్రోయటము మరియు జడచుట్లు వేసుకోవడం వలన మనకు చెరుకు అనేది నాణ్యత దెబ్బతినకుండా దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అంతేకాకుండా పడిపోయిన చెరుకు తోటలను అడవి పందులు ఎలుకలు మొదలగునవి ఆశ్రయంగా మార్చుకొని తోటను నాశనం చేస్తాయి. అలాగే ఈ పడిపోయిన చెరుకు తోటలలో చెరుకు గడలపై ఉన్న గ్రీవు మొగ్గలు మొలకెత్తడం లేదా కొల్లిపోవడం జరుగుతుంది. చెరుకు గడ యొక్క బరువు మరియు రసాయన తగ్గుతుంది. అందువలన ఏపుగా పెరిగే సమయాల్లో చెరుకు తోటలకు మట్టి ఎగతొయ్యుట, జడచుట్లు వంటి యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల చెరుకుకు నష్ట నివారణని మనం తగ్గించుకోవచ్చు. అధిక వర్షాలకు మట్టి ఎగదోయని తోటలు పడిపోతూ ఉంటాయి. పిలక దశ వెంటనే మట్టి ఎగదూసిన తోటలు బలమైన ఎదురుగాల్లో కూడా నిలదొక్కుని నిలబడతాయి. తోట వయసు 4 నెలల నుంచి 6 నెలలు ఉన్నప్పుడు అంటే సుమారుగా జూన్ జూలై మాసాల్లో మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. తోట 6 నెలల వయసు ఉన్నప్పుడు గడల సంఖ్య స్థిరపడిన తర్వాత మొక్కల మొదళ్లకు 2వసారిని మట్టిని ఎగదొయ్యాలి. మట్టి ఎగదొయ్యుట వలన చెరుకు గడలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిలబడి ఉన్న నీరు ప్రత్యక్షంగా మన చెరుకుకు గడకు తగలకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మట్టి దొగడం వలన గడ్డిని కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు ఈ వర్షాల వలన జరిగే భూమి కోతను మరియు ఆలస్యంగా వచ్చే గడలను తగ్గిస్తుంది. ఈ మట్టి ఎగదొయ్యడం వలన మనకు గాలులకైనా చెరుకు కింద పడకుండా బలంగా ఉంటుంది. ఈ మట్టి ఎగదొయ్యడంతో పాటు జడ పద్ధతిని కూడా మన యొక్క పంట పెరుగుదలను బట్టి 2 నుంచి 3 సార్లు వేసుకోవాలి. సుమారు 1.5 మీటర్లు చెరుకు ఎత్తు పెరిగిన తర్వాత మొదటి జుడ చెట్టును వేయాలి. తోట పెరుగుదలను బట్టి డిసెంబర్ మాసంలో నాటిన చెరుకు తోటలకు మొదటి జడ చుట్టూ 1 ఆగస్టు మొదటి వారంలోను, 2వ జడ చుట్టూ 1 సెప్టెంబర్ చివరి వారంలోను మరియు ఎదుగుదలను బట్టి 1వ జడ చుట్టూ 1 అక్టోబర్ మొదటి వారంలోని వేసుకోవాలి. జడ చుట్టూ వేయడం వలన గట్టిదనం మరియు పడిపోకుండా ఉండి జడ అల్లిక కూడా క్రమబద్ధంగా ఉండి చూడడానికి తోటలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. అదేవిధంగా జడ చుట్లు వేయడం వలన మొక్కకు సూర్యరశ్మి, గాలి, వెలుతురు సరైన మోతాదులో అందడం వల్ల చెరుకు యొక్క గడ బరువు మరియు నాణ్యత పెరుగుతుంది. ఈ విధంగా నీటి ఎద్దడి మరియు నీటి ముప్పికి లోనైన తోటల్లో వడల తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చీడ పీడల యొక్క నివారణను నీటి ఎద్దడి మరియు నీటి ముప్పైన తోటలలో రైతు సోదరులు చాలా జాగ్రత్తగా గమనించి దానికి సంబంధించిన యాజమాన్యాలు పాటించడం వలన రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని ఆశిస్తున్నాం.
1: ఇంతవరకు మీరు వివిధ వాతావరణ పరిస్థితులలో చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి రాకేష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రైతన్నా జరపైలం, పి శ్యామలాదేవి, ఎం శశిరేఖ, ఎన్ రవికుమార్ గారుల ముచ్చట్లు వింటారు.
2: కప్పమ్మ నీలాడే కడవన్ని నీలాయే వానదేవుడా వరదదేవుడా, ఈగమ్మ నీలాడే ఇల్లన్ని నీలాయే వానదేవుడా వరదదేవుడా, వానళ్ళు కురవాలి వానదేవుడా, వర్షాలు పండాలి వానదేవుడా, వానళ్ళు కురవాలి వానదేవుడా, వర్షాలు పండాలి వానదేవుడా వానదేవు. అగో ఆ దూరంలో కూసున్న మనోళ్ళు లెక్కన ఉన్నారు. పూర్ణక, ఓ పూర్ణక,
3: ఆ రవి రారా, నీకోసమే చూస్తున్నా.
2: వస్తున్నా. ఇద్దరు కూర్చుండి ఏం చేస్తున్నారు పొలంలో? ఆకులు కనబడుతున్నాయి, కట్టెలు కనబడుతున్నాయి, వంటలు గిట్లా చేస్తురైంది అమ్మా. అవు పూర్ణక్క, ఇవన్నీ ఏంది గిట్లా ఆకులు పరుచుకున్నారు ముంగట, ఏం చేస్తురైంది?
3: అబ్బా రవి, వచ్చినా నీ కోసమే చూస్తున్నాం. అప్పటి సంది ఎప్పుడత్తవా ఎప్పుడత్తవా అని ఫోన్ చేద్దామంటే ఇద్దరం ఫోన్ లేని కన్నా పెట్టించినాం.
2: ఏంది ఆకులు మొత్తం పరిసిరు పొలంలా, ఏం చెప్తురేంది?
3: నాకేం తెలుసు రవి, పూర్ణకేప్ చెప్తా చేయాలి కదా. నాకు వారం రోజుల కింద చెప్పింది మన ఊళ్ళగా చెరుగట్లెంబట కాలగట్లెంబట చెట్లున్నాయి కదా, కింద రాళ్ళ ఆకులన్నీ సంచులలో నింపుకొని తీసుకురమ్మన్నది. ఏంటికో ఏమో మరి, ఇగో 4 రోజుల నుంచి తెచ్చి పడేసిన, ఇక మరి ఇవన్నీ తీసింది ఇప్పుతున్నది, ఇక ఏం చెప్తుందో ఏమో. పూర్ణక చెప్పింది అయితే తినాలి కదా రవి మనం.
2: పూర్ణక ఇక అయితే నువ్వే చెప్పాలా ఇవన్నీ ఏంది ఏం చెప్తుర్రు.
3: ఆ రవి ఆలోచించు, ఇవన్నీ మరి ఎందుకు తెప్పించానంటావు నువ్వు.
2: పూర్ణక ఇవన్నీ చూస్తే నా లెక్కతో నువ్వు ఎరువు తయారేద్దాం అనుకుంటున్నావు గంతే కదా.
3: ఆ రవి నువ్వు కరెక్టే చెప్పినావు, నేను అనుకున్నట్టుగానే నువ్వు ఆలోచించినావు. మన రైతులకు ఏదైతే అవసరమో అది ఆలోచిస్తావు, ఆ విషయాలన్నీ కూడా నువ్వు సరిగ్గా చెప్తావు. మన లలిత ఏమో ఏదన్నా మనం చెప్పినామనుకో పని, ఆ పని చేస్తుంది, చేయదని కాదు. కానీ ఎందుకు చేస్తున్నామో మరి దీనికి సంబంధించి ఒక కొత్త ఆలోచన చేద్దామని ఆలోచించదు. ఇదే బాధ లలితతోని.
4: ఏంది పూర్ణక గట్లంటావు, మొత్తం తీసి పాడేస్తారు నన్ను. మీరంటే ఇంత చదువుకున్నారు, 4 విషయాలు తెలుసుకుంటారు, గిట్లా చేద్దాం గట్లా చేద్దామని అని అంటారు, ఆలోచించి చేస్తారు. మరి నాకేం తెలుస్తుంది, మీరు అన్ని చెప్పినా అయితే నేను ఎట్లన్నా చేస్తూనే ఉంటా. అయినా చెప్తే చేసేటోళ్ళు ఉండాలి కదా పూర్ణక్క, చెప్పేటోళ్ళు మస్తుగా ఉంటారు కానీ చేసేటోళ్ళు ఉంటారా? నేను మీరు ఏవి చెప్పినా కానీ అవి ఎంత మంచిగా చేసుకుంటున్నా. ఒక్కరాడన్నా మెచ్చుకునే మెచ్చుకోవు, ఎప్పుడు చూడు రవినే మెచ్చుకుంటావు. ఇక రవి అంటే చదువుకున్నాడు, 4 విషయాలు తెలుస్తాయి, 4 దిక్కులు తిరుగుతాడు, సార్లను కలుస్తాడు, ఆఫీసులలోకి పోతాడు, చూస్తాడు, అన్ని ఆయనకు తెలుస్తాయి. నాకు ఇక నువ్వు ఒక్కదానివే కదా చెప్పేది, ఓళ్ళు చెప్తారు.
3: తెలివా తెలియదు అనుకుంటానే నన్ను కడిగి పారేస్తా ఉంటావే నువ్వు ఎప్పుడు చూడు. నిజమే నువ్వు అన్నమాట చాలా బాగా చెప్పినావు. చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ చేసేవాళ్ళే తక్కువ మంది ఉంటారు. నువ్వు ఏ పని చెప్పినా ఆ పని చేస్తావు, అందుకే నువ్వంటే నాకు అంతకన్నా ఇష్టం. కాబట్టే కదా ప్రతి విషయానికి నిన్ను పిలుస్తాను, ముందు కానీ రవిని పిలుస్తానా చెప్పు నేను.
4: అయితే గానీ ఆ పిల్లగా అక్కడ కొన్ని నీళ్లు ఉన్నాయి, నీళ్ళు దూపంటే దూపెత్తుంది.
2: నువ్వు చేసిన పని దానికి మన నీళ్ళు తాగడం ఒకటి.
4: ఆ పిల్లగా గట్ల అంటావు నువ్వేమో, ఇప్పుడే దమ్ము ఏగపోసుకుంటే ఏగపోసుకుంటా వస్తేవి, ఎంతసేపే మేము ఇడ పని చేయబట్టి దూపగమ్మటి కాదా. గిన్నె నీళ్ళు ఇమ్మంటే కూసున తాటికెళ్ళి లేస్తలేడు నీ సోమరి పోసి చల్లగుండా. పూర్ణక్కనేమో లవ్ మెచ్చుకుంటది రవి, మంచోడు మంచిగా ఆలోచిస్తాడు మస్తు పని చేస్తాడని. ఇంకా నీళ్ళు ఇమ్మంటే శాతనైతే లేదు.
2: ఇగో లలితక్క సోమరి పోతులని చెప్పట తీసేకు, సోమరి పోతుల దగ్గరనే దిమాగ్ బాగుంటది, కుసున దగ్గరనే ఉన్న పని ఈజీగా ఎట్లేయాలని చెప్పి ఆలోచన చేస్తారు, అందుకోసం సోమరి పోతులు ఉండాలి.
3: రవి అవన్నీ మాటలు చెప్పే బదులు అది అడిగినప్పుడు దానికి కొన్ని నీళ్లు ఇవ్వడానికి ఏం బాధ నీకు.
2: ఇగో లలితక్క కడుపుండ తాగు. పూర్ణక్క ఇప్పుడు చెప్పు, ఇక ఇప్పుడు ఈ ఆకులతో చేసేరు ఒక్కటి సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా చేయబడుతుందా మనం పొలానికి బలమేనికి?
3: అదే రవి, ఇది పచ్చి ఆకు ఎరువులతో మనం తయారు చేసుకునేది కాబట్టి దీని ఇది సేంద్రియ ఎరువులాగానే పనిచేస్తుంది. కాకపోతే ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఇది ఒకటే కాకుండా ఇంకా రకరకాలు ఉంటాయి. అందరు రైతులు చేసుకునేది పశువుల పేడ ఎరువు అయితే మనకు అందరికి తెలుసు కదా, అదొకటి చేసుకుంటారు. అట్లానే ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట.
2: అవుపూర్ణక్క ఇప్పుడు నువ్వు ఈ ఒక్క పచ్చాకు ఎరువు కాకుండా ఇంకా వేరే వేరే అన్నావు కదా, అది మళ్ళా నేను అడుగుతా గాని ఇప్పుడు ఈ పచ్చాకు ఎరువులలో ఏ ఆకులు తెమ్మన్నావు నువ్వు? మరి ఇప్పుడు లలిత ఏం తీసుకొచ్చింది? లలిత ఇప్పుడు నీకు బాగా గుర్తుంటుంది అన్నావు కదా, ఇప్పుడు ఏమేమి తెచ్చినావు నాకు చెప్పు ఒకసారి, మర్చిపోకుండా ఉన్నావాలే చూద్దాం ఒకసారి.
4: అగో రవి గట్లంటావు, నేను చేసిన పని నాకెరుకుండదా? పూర్ణక చెప్పినట్టే తీసుకొచ్చిన నేను. కానగాకు తెచ్చినా, తూటాకు తెచ్చినా, తంగిడాకు తెచ్చినా, యాపాకు తెచ్చినా, జిల్లెడాకు తెచ్చినా, ఇగో 2 పేర్లు చెప్పింది. ఆ పేర్లు అయితే నాకు ఎరకలేదు. ఆడ మన చెరువు కట్ట మీద ఉంటే ఆ చెట్ల కాడికి పోయి అవి కూడా తీసుకురా అన్నది. అవిట్లా పేర్లు అయితే తెలియదు కానీ రవి, అవి కూడా తీసుకొచ్చినా. మరి అవి ఏం పేర్లు పూర్ణక అని చెప్తుంది నాకు తెలియదు.
3: రవి చూడు, లలిత ఎంత బాగా చెప్పిందో ప్రతి ఆకు గురించి. మరి ఇప్పుడు తెలియదన్న ఆకులు ఏంటి అంటే, ఈ మధ్య మనం వాడుతున్నాం కదా రైతులందరూ కూడా పెడుతున్నారు, ఇది గ్లైరిసీడియా అనే మొక్కలు. ఆ ఆకులు కూడా తీసుకురమ్మని చెప్పినా, అట్లనే గుర్రపుడే ఆకులు కూడా తెమ్మని చెప్పిన. అవి రెండు పాపం లలిత అర్థం కాలేదు, ఆ చెప్పలేకపోయింది.
2: ఆహా గట్లనా. మరి ఇప్పుడు పూర్ణక్క ఇది కాకుండా మరి వేరే రకం ఎరువులు తయారు చేసుకోవచ్చు అన్నావు కదా, మరి ఏమేమి ఎరువులు తయారు చేసుకోవచ్చు మనం?
3: అవును రవి, రకరకాలు ఉంటాయి ఈ సేంద్రియ ఎరువులు. మనం ఏమేమి తయారు చేసుకోవచ్చు అంటే, ముందు పశువుల పేడతో మనం తయారు చేసుకుంటాం రైతులందరం, అది అందరికి తెలిసిందే. అట్లనే కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు, అట్లనే జీవాల ఎరువు తయారు చేసుకోవచ్చు, కోళ్ల ఎరువు, ఇంకా పచ్చి రొట్టె ఎరువులు, చెరుకు మడ్డి. ఇక మనం ఇప్పుడు తయారు చేస్తుంది పచ్చి ఆకు ఎరువులు. మన భూములు సారం అంత పోయిందని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరు రైతులు కూడా ఇది మొదలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు మన పెద్దోళ్ళు చేసినాయే, ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం వచ్చిందని మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం చేయడం మొదలు పెట్టినాం మళ్ళీ.
2: అవో పూర్ణక ఇప్పటిదాకా నువ్వు మస్తు ఎరువుల గురించి చెప్పినావు, అవన్నీ కొద్దిగా గొప్ప నాకు తెలుసు కానీ ఈ బయోగ్యాస్ తో మనం ఎరువెట్ట తయారు చేసుకుంటాం. అంటే బయోగ్యాస్ నేను ఒక ఊర్లో చూసిన వాళ్ళు వంట చేసుకోవడానికి వాడుకుర్రు, మరి దాని నుంచి ఎరువెట్లొస్తుంది?
3: అయితే రవి, బయోగ్యాస్ అంటే ఏంటంటే చిక్కగా తయారు చేసిన పశువుల పేడ ద్రావణాన్ని మనం కొన్ని రోజుల పాటు ట్యాంకుల్లో గాలి తగలకుండా మురుగబెడతాం కదా, మురుగబెట్టినప్పుడు సూక్ష్మజీవులతోని ఒక వాయువు అనేది వెలువడుతుంది అనమాట, దాన్నే మనం గోబర్ గ్యాస్ అంటాం. మనము ఆ వచ్చే వాయువుని గ్యాస్ లాగా వాడుకుంటాం కదా, వాడుకున్నాక మిగిలిపోయినటువంటి పేడ ఉంటది కదా, అదే మనము సేంద్రీయ ఎరువులాగా వాడుకుంటాం అనమాట పొలాల్లో.
2: ఈ పెండతో గోబర్ గ్యాస్ తయారు చేసుకున్నాం కదా, ఆ మిగిలిపోయింది మనం పొలం చేసుకుంటే అది మన బలమైతుందా లేకపోతే గంతేనాదిగా?
3: ఎందుకు బలం ఉండదు రవి, చాలా బలం ఉంటది. ఇందులో 50-60% మిథేన్ ఉంటది, 30-40% బొగ్గు పులుసు వాయువు ఉంటది, 10% హైడ్రోజన్ ఉంటది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది మనకు మంచి సేంద్రీయ ఎరువులాగా ఉపయోగపడుతుంది అనమాట.
4: గ్యాస్ గ్యాస్ గ్యాస్ అని తలిగిండ్రు, పేడనే లేదా ఎడుకల తయారు చేస్తారు పూర్ణక గ్యాస్. ఉన్న బర్రెలన్నీ నమ్మేసుకుంటున్నారు, ఒక్కళ్ళన్న బర్రెలనే సాగుతలేరు. మన ఊళ్ళో ఎన్నుగానం ఉండే బర్రెలు అప్పట్లో చూస్తే, ఇప్పుడు చూడు ఇంటికి ఒక్క బర్రె లేదు. ఏడుకలే తీసుకొస్తారు పెండ ఎట్లా తయారు చేసుకుంటారు?
3: అందుకేనే లలిత పాడి పంట అన్నారు, పాడి ఉంటేనే పంట ఉంటదని అర్థం. అవి రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉన్న విషయాలు కాబట్టి మరి శాస్త్రవేత్తలైనా గానీ అధికారులైనా గానీ పశువుల్ని పెంచండి పెంచండి అంటున్నారు. ఎందుకంటే మరి మన పంటలు బాగుండాలంటే పాడి ఉండాలి. ఏం చేస్తాం మరి, రైతులు మాత్రం ఏవేవో కారణాలు చెప్తున్నారు పశువుల్ని పెంచమంటే.
2: ఏం చెప్పాల పూర్ణక్క, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సమస్య గట్లని చెప్పి మస్తు మంది పశువుల్ని పెంచుతలేరు.
4: రవి, సమస్యలున్నాయి పశువులు పెంచుతలేరు అందరు అని అంటున్నావు నువ్వు, సమస్యలు ఎప్పుడు ఉంటాయి మరి రైతులకు? మరి ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా, బర్రెలు లేకపోతే మరి పంటలు ఎట్లా వండుతాయి? కావాలి కదా మరి పెండ అయితే, పెండ లేకపోతే మరి ఎరువు ఎట్లా వేసుకుంటారు? ఆనలు వడంగానే పసుపు ఇత్తనం మెత్తుతారు, మరి అందులో ఇప్పుడు లారీలు తెచ్చిపోయాల బర్రెల పెండ, మరి ఏడికెళ్ళి తీసుకొస్తారు? ఏదో ఒకటి ఆలోచించుకుంటేనే కదా మరి ఎట్లా చేస్తే కరెక్ట్ అవుతుంది, ఎట్లా చెయ్యాలా ఏం కథ అని ఆలోచించుకొని చేసుకోవాలి. మొత్తానికి పెంచకుండా ఉంటే ఎట్లా? అది కాకుండా ఇప్పుడు మళ్ళీ పూర్ణక చెప్పే ఎన్ని ఎరువులు చెప్పింది, ఆ ఎరువులలో ఏదో ఒకటన్నా వేసుకోవచ్చు కదా. ఇక ఒకటే దాన్ని పట్టుకొని కూర్చుంటామనంటే ఏడికెళ్ళి అవుతుంది. భూమిలో ఏమో ఎరువులు వేసి వేసి వేసి భూమిలో సారం లేకుండా వేస్తురనేమో మన ఆఫీసర్ వాళ్ళు వచ్చి అంటున్నారు. మరి ఇట్లా వేసుకుంటేనే కదా మరి భూమికి బలం ఉంటది, పంటకు బలం ఉంటది.
3: రవి చూసినావా, లలితకు తెలియదు తెలియదు అని మన ఇద్దరం అంటాం గాని ఎంత మంచి చెప్పింది. అంటే సమస్యలు అనేవి ఎప్పటికుంటే సమస్య నుండి పరిష్కారం వెతకాలి అనేది లలిత ఉద్దేశం.
2: అవుపూర్ణక, ఇప్పుడు నువ్వు సమస్య ఉంటే సమస్యను ఎట్లా తిరిగి పరిష్కారం చేసుకోవాలంటివి, మరి ఇప్పుడు మనకు పెండ దొరకకపోయా, పెండ లేకపోతే వేరే ఎరువులు తయారు చేసుకోవచ్చు అన్నో అదే, ఇప్పుడు బయోగ్యాస్ అంటివి లేకపోతే కంపోస్ట్ ఎరువన్నో మళ్ళీ కోల్ ఎరువన్నో అవి అన్నో గానీ దాని గురించి మొత్తం ఏం చెప్పపోతివి?
4: ఏ ఊకో రవి, నీకైతే ఎప్పుడు ఆగమే, చెప్పకుంటే ఏం చేస్తుంది? ఊకే అజ్జెప్పుడు ఇజ్జెప్పుడు అనుడు కాదు, ఆకలి అవుతుంది పూర్ణక, ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ ఇంత కడుపులు ఎంకుతుండే, ఏలేమైందేమో ఆగమగ నుక్కొని వచ్చింది అయిపోయా. ఆకలి అంటే ఆకలి అవుతుంది పూర్ణక్క నాకు. ఈ రవ్వన్నా వచ్చేటప్పుడు జరగ అక్కడికి వెళ్ళి ఏమైనా కొనుక్కొని అత్త అయిపోతుండే కదా, ఎప్పుడు చేతులు ఉప్పుకుంటే వస్తాడు వాళ్ళని ఏమైనా పెడితే మంచిగా తిందామని. ఏమైతుంది ఏమైనా కొనుక్కొని వస్తే? ఇప్పుడు ఆకలి అవుతుంది అంటే కూడా నువ్వు పోయి తీసుకొచ్చేటట్టు లేవు గాని. పూర్ణక్క ఇక చెప్పు, ఏం చెప్తావు?
3: లలిత నీకు ఒక మాట చెప్తాను, నీ కడుపు నిండిపోతుంది. నేను మొన్న ఏదో ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గర పోయిన ఉంటే, మీకేం సమస్య లేదు ఏం లేదు, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు గాని మీ స్నేహితుల్ని కలవండి అప్పుడప్పుడు అన్నాడు. ఆ మాటనే నాకు నిజంగా చాలా సంతోషమైంది. ఈ మాట వింటే నీ కడుపు నిండుతుంది అనుకుంటున్నాను అయితే.
4: నిజం పూర్ణక్క, నువ్వు అన్నదైతే ఎప్పుడైనా గానీ మనం ముగ్గురం కలిసి ఇట్లా మాట్లాడుకుంటే మనసంతా ఇట్లా తృప్తిగా అనిపిస్తుంది. మన సుఖం మాట్లాడుకుంటాం, కష్టం మాట్లాడుకుంటాం, నాలుగు విషయాలు తెలుస్తుంది, గమ్మత అనిపిస్తుంది.
3: ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, బయోగ్యాస్ తో తయారైన వ్యర్థాలను వాడుకొని కూడా మనం ఎరువులాగా వాడుకోవచ్చు అనుకున్నాం. ఇక పశువుల పేడ అయితే మనకు అందరికి తెలిసిందే, అట్లనే కంపోస్ట్ ఎరువు అని కూడా ఒకటి మనం తయారు చేసుకోవచ్చు లలిత. ఇది ఎంత బాగుంటది అంటే ఎత్తైన ఒక ప్రదేశంలో 1 మీటర్ లోతు, 1 మీటర్ వెడల్పు, ఇక మనకి ఎంత కావాలంటే అంత లోతు, పెద్దగా ఒక గొయ్యి తవ్వుకోవాలి. తవ్వుకొని అందులో పొలంలో దొరికే చెత్త అంతా కూడా మనం ఆ గొయ్యిలు వేస్తూ పోవాలి. అట్లనే ఏం చేయాలంటే మధ్య మధ్యలో పేడ కలిపిన నీళ్ళని కూడా మనం దాని మీద చల్లుతూ ఉండాలి. అయితే ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8-10 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ మనం తీసుకోవాలి, ఒక్కొక్క పొరలో వేసుకుంటా పోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఈ గొయ్యి తవ్వుకున్నాక 30 సెంటీమీటర్ల మందం పొరల్లాగా మనం చెత్త వేసుకుంటా పోతున్నాం కదా, అట్లనే పేడ కలిపిన నీళ్ళని చల్లుతా ఉన్నాం. అట్లనే ఈ 8-10 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ తెచ్చుకొని ఒక్కొక్క పొరలో వేసుకుంటా పోవాలి. అట్లా మనము భూమి మట్టానికి వచ్చే వరకు, అంటే ఒక 1/2 మీటర్ ఎత్తు వరకు ఇట్లా చెత్త నింపుకుంటా పోవాలి. తర్వాత ఏం చేయాలంటే పైన అంతా మంచి పేడ మట్టితోని అలకాలి, దాన్ని అంతా అలకేసి 3-4 నెలలు ఉంచినాం అనుకో, అది మంచి కంపోస్ట్ లాగా తయారైతుంది అనమాట. దీన్ని మనం పొలాల్లో వాడుకోవచ్చు. ఇది ఎంత సులువు చూడు లలిత, ప్రతి రైతు కూడా తయారు చేసుకోగలిగేటటువంటిది ఇది. అట్లనే ఏ మాత్రం కూడా పెద్ద ఖర్చు లేదు, ఏం లేదు దీనికి.
4: పూర్ణక్క మంచిగా ఉన్నది మరి ఇది, మరి గీత చేసుకునేందుకు ఏమైతుంది మనుషులకు?
3: అవును లలిత, ఇంత చిన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే చాలా పెద్ద విషయాలు అయిపోతాయి అవే. మరి భూమిలో సారం అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది, మరి నీళ్లు కూడా అయిపోతున్నాయి. ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మన పొలాల్లో మనం వేసే రసాయన ఎరువుల వల్లనే ఎన్నో తప్పులు చేస్తున్నాం మనం. ఇంతకు ముందు కూడా నేను చెప్పినా కదా,
4: నువ్వు చెప్పింది మర్చిపోతున్నా పూర్ణక్క? నేను
2: గంతేనండి లలిత, నువ్వు గీడుండి ఇట్లా మాట్లాడుతున్నావు, పట్నంకి ఇట్లా పోతే అంటే నీకు వీల్చుకుంటానికి గాలి కూడా చక్కగా దొరకది. ఊర్లుండి మనం ఇంత మంచి ఊరిని కాపాడుకుంటాం, పట్నంలో చూస్తేవంటే ఏ మూల చూసినా అడుగు అడుగున నీకు ప్లాస్టిక్ కవర్ కనబడుతుంది. ఇక మనుషులు వేసే తప్పుడుతోనే మన వాతావరణం మొత్తం ఖరాబ్ అయిపోయింది. వర్షాల టైంలో ఎండలు కొడుతున్నాయి, ఎండల టైంకి వర్షాలు పడుతున్నాయి. ఇక ఇట్లా అయితే మనం వ్యవసాయం ఎట్లా చేస్తామో ఏమో. ఇక
3: మీ ఇద్దరికి ఎట్లయితే అర్థమైందో అందరు రైతులు కూడా ఇట్లా అర్థం చేసుకోవాలి. అందరు రైతులే కాదు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లా వాతావరణాన్ని మనం బాగుంచితే మనం అందరం బాగుంటాం, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన పంటలు బాగుంటాయి, మన భూములు కూడా బాగుంటాయి. అయితే రవి, నువ్వు ఒక విషయం గమనించినావా ఇవాళ? ఎప్పుడు మనం లలితని సేంద్రీయ ఎరువు వాడుకోవాలి వాడుకోవాలి అంటే మన ఇద్దరితోనే అసలు కలవని కలవకపోతుండే లలిత, మనకే అన్ని విషయాలు చెప్పింది ఇవాళ లలిత.
2: అవుపూర్ణక్క, నువ్వు వారం వారం ఆమె కొత్త విషయాలు చెప్పబడుతుంది, అవన్నీ వినాము, హుషారైపోయింది.
3: ఇందాక అనుకున్న ఎరువుల్లో ఇంకొక రెండు మనం మర్చిపోయినాము. అదేంటంటే ఈ కోళ్ల ఎరువు ఒకటి వాడుకోవచ్చు మనం పొలాల్లో, దాంతో కూడా మన భూసారం మంచి పెరుగుతుంది, పంటలకి చాలా మంచి దిగుబడి వస్తుంది మనకి. అట్లా నీకు పచ్చి రొట్టె ఎరువులు అయితే నీకు తెలిసిందే, మన ఈ జీలుగా, జనుము, అలసంద, పిల్లి పెసర, పెసర, మినుము ఇవన్నీ కూడా మనం పొలాల్లో చల్లుకొని భూమిలో కలియదున్నేసుకుంటే మనకి అట్లా కూడా చాలా మంచి భూసారం లాగా పనిచేస్తుంది అవి. ఇట్లా రైతులందరూ కూడా వాళ్ల వాళ్లకు అందుబాటులో ఉండేటటువంటి ఎరువులను తయారు చేసుకుని వాడుకుంటే మరి భూములు ఆరోగ్యంగా ఉంటాయి, మనం ముందు తరాల వాళ్లకు కూడా మంచి భూమిని ఇచ్చిన వాళ్ళం అవుతాం.
2: లలిత, పూర్ణకు చెప్పినవి అన్ని విన్నావు కదా, అన్ని యాద పెట్టుకోవాలి. అప్పటి ఆకలి ఆకలి అంటున్నావు కదా, మనం ముగ్గురం కలిసి మా ఇంటికి పోదాం. ఎప్పుడు తినడు కాదు పెట్టాలన్నావు కదా, మా ఇంట్లో తిని గ్రామ పంచాయతీలో ఇలా తోలుబొమ్మల ఆటలు ఉంది చూద్దాం, బాగా తినాలి, పా పోదాం.
4: అబ్బా ఎన్ని రోజులు అయింది రవికి మాటిని, తోలుబొమ్మల ఆట అంటే అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు పోతుంటిమి ఊళ్ళో ఆడతంది కస్తే. ఆ రోజులన్నిటి పోయినాయో ఏమో, అయినా కానీ మనంలోకి ఇదేంది కొత్తగా, ఎన్నెళ్ళేంది బాగానే ఆడిపిస్తురు.
2: అదేంటంటే లలిత, ఇప్పుడు సేంద్రియ ఎరువులు మనం అందరికి చెప్తున్నాం కదా వేసుకోవాలి, ఇంతకు ముందు మన తాతలు ముత్తాతలు వాడిర్రు, మళ్ళా మనం వాడుతున్నాం కదా ఇప్పుడు. అది ఎట్లనో మన జానపదాలు ఏవైతే ఉన్నాయో అందరు మర్చిపోయారు. మన తెలవాలన్నా ముందు తరాలు తెలవాలన్నా అవి ఎట్లను మనం బతికించుకోవాలి, అందుకోసమనే గ్రామ పంచాయతీలో ఆ వాడిపోయాలని చెప్పి నిర్ణయం చేశారు.
4: ఎన్ని గంటలకు ఉంటది ఇంకా మరి? నేనైతే వస్తాను, నాకైతే ఇప్పుడే ఆకలి అవుతున్నది, ఎప్పుడు పోను ఎప్పుడు అంట వేసుకున్నా. ఆవు కానీ మీ ఇంటికి రమ్మను కదా తింటేందుకు, ఇక అటే పోయి అక్కడికి వెళ్ళి అటే పోదాం.
3: మంచి చెప్పినవు రవి, మరి మీ ఇంటికి వెళ్ళి కూడా చాలా రోజులైంది, లలిత నడు వెళ్దాం, రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి సాయంత్రం గ్రామ పంచాయతీకి వెళ్దాం.
1: మీరింతవరకు రైతన్నా జరపైలం ముచ్చట్లు విన్నారు.
5: ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం ఉంటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
1: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
2: నమస్తే.
1: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
2: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. చాలా పెద్ద

0: ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమి తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికి అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
1: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
0: అయితే ఇప్పుడు మనం 26 లో ఉన్నాం, కానీ 23 లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
1: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
0: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
0: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళీ దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
0: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళేంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది. అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకి క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను
0: కల్పించడం
1: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళని ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం
1: జరిగింది.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారి, సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్, జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్
1: డిసీజ్.
0: అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు, ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా, ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం, అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతాయి.

0: అలా
1: తల్లిదండ్రులు
0: అలాంటి
1: ఇక్కడ
0: వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా, తెలియనితనం అంతే. ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్న
0: ప్రాధాన్యత
1: తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: నిజామాబాద్ కేంద్రం.

అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి బొబ్బిలి పులి ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు. బోధన్ మండలం హున్సా గ్రామం నుండి ఎండి గఫార్, వాజీద్, సాజిద్, సమ్రీన్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బొబ్బిలి పులి సినిమా నుండి ఈ పాట.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్.
3: ఎత్తు, వంకరపళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799050505.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30 నిమిషాలకు
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మురారి ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు, నిర్మల్ జిల్లా నుండి అలిశెట్టి శ్రీరామ్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు, వీరి కోసం మురారి సినిమా నుండి ఈ పాట

0: Gaga.
1: అభిరుచి ఉంటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో వచ్చే మూతబిందు సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ను కలగారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట బన్నీ. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు కోటగిరి నుండి కర్ణి పోషెట్టి, హన్మవ్వ ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరి కోసం బన్నీ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి ఉంటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ప్రవర్తన స్వభావం, లేనివి ఉన్నట్లుగా ఊహించుకోవడం మొదలైన సమస్యలకు ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట సీతారామరాజు. ఈ సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం గంగాధర్, లక్ష్మి, రాఘవేంద్ర, స్పందన, అరుంధతి, ప్రియదర్శిని, కిషన్ రెడ్డి, నిహారిక మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సీతారామరాజు సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరగా వినండి బ్రహ్మ ఈ సినిమా నుండి. పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి హర్షవర్ధన్, అమ్మ గంగు, సత్యనారాయణ, రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బ్రహ్మ సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న పాటతో ఈనాటి అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వింటారు.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతటితో ఈనాటి లలిత సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాలు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

మధుర గీతాలలో మీరు విన్న పాట బలరాముడు సినిమా నుండి ఘంటసాల పీలీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి సుఖదుఖాలు సినిమా నుండి పి సుశీల పాడిన ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట పంతులమ్మ సినిమా నుండి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి పి సుశీల పాడిన ఈ పాట.

మీరు విన్న పాట ఇలవేల్పు సినిమా నుండి. ఇప్పుడు వినండి భట్టి విక్రమార్క సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట బావా మరదలు సినిమా నుండి. ఇప్పుడు వినండి కులగోత్రాలు సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలలో మీరు విన్న పాట కన్యవయసు సినిమా నుండి. చివరగా వినండి, పూజాఫలం సినిమా నుండి ఘంటసాల గారు పాడిన ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:45 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 నూట 3.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.